శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం 102.4 MHz పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 15వ తేదీ శుక్రవారం. శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

మీరింతవరకు ఎస్ జానకి బృందం ఆలపించిన దేవీ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి

0: మీరింతవరకు మెహదీ హసన్ బృందం ఆలపించిన నాటీయ కలం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజనే కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూల్ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధ. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ షేక్ జాఫర్ బాషా గారి సూక్తులు వింటారు.
1: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. اللهم صل على سيدنا محمد وعلى سيدنا محمد مبارك وسلم. భక్తులారా

0: ముస్లిం సోదరులారా, దివ్య ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా సేకరించి వినిపిస్తున్న సూక్తి సందేశాలను వినిపిస్తున్నాను. మహోన్నతుడగు అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నా. మహమ్మద్ రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షమున జరిగిన ఓ యథార్థ సంఘటన గురించి ప్రవక్త గారు ఇలా తెలియజేస్తుండగా, ఉమర్ ఇబ్నే ఖత్తార్ రజి అల్లాహు అన్హు వారు విని ఇలా తెలియజేస్తున్నారు. ఒకరోజు మేము మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో కూర్చుని ఉండగా, హఠాత్తుగా ఒక వ్యక్తి తెల్లటి స్వచ్ఛమైన వస్త్రములు ధరించి అతని తల వెంట్రుకలు నల్లగా ఉండి సుదూరము నుండి ప్రయాణము చేసి వచ్చినను. ఆయనలో ఎటువంటి ప్రయాణపు చిహ్నములు ఏవియో కనబడక, అక్కడ ఉన్న ఏ వ్యక్తికి పరిచయము లేని ఒక అజ్నబీ అంటూ ఒక అపరిచిత వ్యక్తిగా ఈయన వినయముతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి నమస్సుమాంజలి తెలియజేస్తూ, ప్రవక్త గారి అతి దగ్గరలో తన మోకాళ్లను ప్రవక్త గారి మోకాళ్లను ఆనించి తనకున్న సందేహాలను తీర్చుకోదలిచి, ఓ ప్రవక్త గారు, ఇస్లాం అనగానేమి తెలపండి అని అడిగారు. అప్పుడు ప్రవక్త గారు, ఇస్లాం అనగా మూల స్తంభాలలో ఒకటి, అల్లాహ్ తప్ప పూజకు అర్హుడు వేరెవరూ లేరనియు, మహమ్మద్ రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కేవలం అల్లాహ్ యొక్క ప్రవక్త అనియు, హృదయపూర్వకముగా స్వయముగా నీ నోటితో నీవు సాక్ష్యమిచ్చుట ఇస్లాం ధర్మము, ఇస్లాం అనబడుతుంది. నమాజును స్థాపించుట, రమజాన్ నెలలో ఉపవాస దీక్ష పాటించుట, జకాతు అనగా విధిదానము చెల్లించుట మరియు శక్తి కలిగి ఉన్నచో మక్కా కాబాయాత్ర చేయుట అని జవాబిచ్చారు ప్రవక్త గారు. ఇది విన్న ఆ వ్యక్తి నిజము చెప్పితిరి అనెను. అప్పుడు హజరత్ రజి అల్లాహు అనుహు గారు విని ఆ వ్యక్తితో ఇలా అడిగారు, మీకు ఏమీయూ తెలియని వాడిలా వచ్చి తామే ప్రశ్నించి ప్రశ్నకు జవాబు ఉందే తనకు తెలిసినట్లు ఒప్పుకోవడం చూచి మాకు చాలా ఆశ్చర్యం కలుగుతున్నది. మరలా ఆ నూతన వ్యక్తి ప్రవక్తతో, విశ్వాసమనగా నేమి అని వివరించండి ప్రవక్త గారు అని అడిగారు. ప్రవక్త గారి జవాబు, మీరు అల్లాహ్ భగవంతునిపైన, ఆయన దూతలపైన, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను మరియు అంతిమ దినమైన ప్రళయకాలపు రోజున హృదయపూర్వకముగా అంగీకరించుట మరియు మంచి చెడుల విధి లిఖితముపై నమ్మకం ఉంచుట వాటినే విశ్వాసముందరని స్పష్టముగా తెలియజేశారు. ఇలా జవాబిచ్చారు ప్రవక్త గారు. ఇంకనూ మరలా ఆ నూతన వ్యక్తి కృతజ్ఞత అనగా ఏమో వివరించగలరా ప్రవక్త గారు అని అడిగాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, కృతజ్ఞత అనగా మీరు ప్రార్థన ఆజ్ఞాపాలన చేయనప్పుడు అల్లాహ్ తాలాను మీరు చూస్తున్నట్టు భావించండి, కాని ఆసక్తి లేనట్లయితే అల్లాహ్ తాలాహే మిమ్మల్ని చూస్తున్నాడని భావించండని జవాబిచ్చిరి ప్రవక్త గారు. జవాబును విన్న ఆ వ్యక్తి, మీరు నిజము చెప్పిరి ప్రవక్త గారు అన్నారు. తిరిగి మరలా ఆ నూతన వ్యక్తి, ప్రవక్త గారు, చివరగా ప్రళయం ఎప్పుడు సంభవిస్తుందో తెలుపగలరా అని అడిగారు. ఈ ప్రశ్న విన్న ప్రవక్త గారు, దీనికి అంటే ఈ ప్రశ్నకు జవాబు చెప్పే వారికి ప్రశ్న అడిగే వారికంటే ఎక్కువగా తెలియదు, అంటే మీకంటే నాకు ఎక్కువ తెలియదంటున్నారు ప్రవక్త గారు. అప్పుడు ఆ నూతన వ్యక్తి, అయితే నాకు ప్రళయకాలపు గురించి కొన్ని సూచనలు తెలపండి అని అడిగారు ప్రవక్త గారికి. ప్రళయకాలపు సూచనలో భాగంగా కొన్ని, సహజంగా తల్లియందు తన పిల్లలపై, అదియును ఆడపిల్లలపై తల్లి ఎక్కువగా ప్రేమాభిమానాలు ఇష్టమును కనబరుస్తుంది. అటువంటి ఆడపిల్లలు కూడా అంతిమ దినములో తల్లిని తిరస్కరిస్తూ వారిపై అధికారము ఎట్లు చలాయిస్తారంటే, యజమాని రాలు తన సేవకురాలిపై ఎలా ప్రవర్తించునో అట్లు కుమార్తె తన తల్లిపై అధికారము చలాయించును. తర్వాత అనర్హుల వద్దకు ఎక్కువ ధన సంపద చేరును. వారి మనసులో పెద్ద ఎత్తున కట్టడాలు కట్టుటలో ఒకరినొకరు పోటీపడి ఒకరిని మించి మరొకరు కట్టడాలు నిర్మించుటకు పోటీ పడుదురు అని ప్రవక్త గారు జవాబిచ్చారు. ఆ నూతన వ్యక్తి వెళ్లిపోయాను. తరువాత హజరత్ ఉమర్ రజి అల్లాహనుహు గారు ఆ నూతన వ్యక్తితో కాసేపు ముచ్చటించారు. కాని ఉమర్ గారు ఆ నూతన వ్యక్తి గురించి ఆరా మాత్రం తీయలేదు. ఉమర్ రజి అల్లాహను గారితో అప్పుడు ప్రవక్త గారు ఇలా తెలియజేస్తున్నారు, ఓ ఉమర్, ఈ ప్రశ్నలు అడిగిన వారు ఎవరో మీకు తెలుసా అని అడిగారు. నేను అల్లాహ్ తాలాకు మరియు ప్రవక్త గారికి మాత్రమే తెలుసున్నారు ఉమర్ గారు. అప్పుడు ప్రవక్త గారు, ఆయన గారు ఎవరో కాదు, స్వయాన జిబ్రాయిల్ అలైహి వసల్లం వచ్చి మీకు మతము గురించి తెలుపుటకు నూతన వ్యక్తి రూపంలో వచ్చిన దైవదూత జిబ్రాయిల్ అలైహి వసల్లం గారు. మనము ఈ విధమైనటువంటి సూక్తులను, సందేశాలను వినడమే కాకుండా అనుసరించి ఆచరించి దైవప్రీతిని పొందితే బాగుంటుందని దైవాన్ని కోరుదాం. ఆమీన్, ఆమీన్, సుమ్మా ఆమీన్.
1: శ్రీ షేక్ జాఫర్ బాషా గారి సూక్తులు విన్నారు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, పొలం పనులు.

0: ఒక శ్రీ చైతన్య నుండి.
1: ప్రస్తుత వ్యవసాయ రంగంలో హరిత విప్లవం ద్వారా ఎంతో ప్రగతిని సాధించి ఉన్నాము. హరిత విప్లవంలో మనం ప్రవేశపెట్టిన హైబ్రిడ్ వంగడాలు రసాయనిక ఎరువుల వాడకంకు మంచి దిగుబడులు ఇవ్వడం కారణంగా నేటి వ్యవసాయంలో రసాయనిక ఎరువులు అలాగే రసాయన మందుల వాడకం నానాటికీ పెరుగుతూ ఉన్నది. దీని ప్రభావం మనకు తెలియకుండానే భూమిలో ఉన్న జీవరాశులపై అధికంగా ఉన్నది. అధిక రసాయన ఎరువులు వాడకం వలన భూమిలోని జీవరాశులలో అతి ముఖ్య సముదాయమైన సూక్ష్మజీవులపై ప్రభావం పడి వాటి సంఖ్య తగ్గుతూ ఇవి జరిపే రసాయన చర్యలపై గణనీయమైన మార్పులు సంతరించుకొనుచు భూమికి ఉన్న సహజ గుణాలు అలాగే నేల ఆరోగ్య పరిస్థితి నానాటికి క్షీణించుటకు దోహదపడుచున్నది. వ్యవసాయంలో అధిక మొత్తంలో ఈ రసాయన ఎరువులు అలాగే పురుగుమందుల వాడకం వలన భూమి లోపల అలాగే ఉపరితలంపై ఉన్న పర్యావరణం కాలుష్యం అగుట ఏగాక రైతుకు పెట్టుబడి విషయంలో అధికమైన భారం కూడా పడుచున్నది. ఈ నేపథ్యంలో మన వ్యవసాయ రంగంలో సమన్వయ సమగ్ర భూసార సంరక్షణ పద్ధతి ఎంతో ముఖ్యమైనదిగా గుర్తించటం జరిగింది. దీనిలో సేంద్రియ ఎరువుల వాడకంతో పాటు జీవన ఎరువుల వాడకం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది. జీవన ఎరువులు అనగా భూమిలో నానాటికి తగ్గుముఖం పడుతున్న సూక్ష్మాంగ జీవులలో మొక్కలకు పోషక పదార్థాలను అలాగే పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను సమకూర్చే సూక్ష్మజీవుల సముదాయం. ఈ సూక్ష్మాంగ జీవుల పంటకు కావలసిన పోషక పదార్థాలను ప్రకృతిలోని సహజ సిద్ధమైన వనరుల నుండి అందించే గుణమును కలిగి ఉండును. దానికి అనుగుణమైన మార్పులను భూమిలో కలుగజేయును. జీవన ఎరువులు భూమిలో వేసినప్పుడు వాటిలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి మొక్కలు తరచుగా పెరగడానికి వివిధ పోషకాలతో పాటు అవసరమైన హార్మోన్లను విటమిన్లను అందించును. జీవన ఎరువులు సహజ సిద్ధమైనవి, వాటి వలన వాతావరణ కాలుష్యం జరగదు, పంటకు హాని చేయవు. వీటి వాడకం ద్వారా రసాయన ఎరువుల మోతాదు కొంతమేర తగ్గును. తక్కువ ఖర్చుతో అధిక ఫలితం పొందవచ్చును. వీటిలో ముఖ్యమైనవి నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు చూసినట్లయితే రైజోబియం, అజోటోబాక్టర్, అజోస్పైరిల్లం, నీలి ఆకుపచ్చనాచు, అసిటోబాక్టర్. వీటిలో కొన్నింటిని చూసినట్లయితే, ముందుగా రైజోబియం చూసినట్లయితే ఇది లెగ్యూమ్ జాతి పంటలు అనగా అపరాల పంటలకు నత్రజని అందించు జీవన ఎరువుగా వాడవలెను. పప్పుజాతి పైర్లలో ముఖ్యమైన కంది, పెసర, మినుము, శనగ వంటి పైర్లకు, వేరుశెనగ, సోయా చిక్కుడు వంటి నూనె గింజల పైర్లకు రైజోబియం కల్చర్ను విత్తనమునకు పట్టించి ఉపయోగించవలెను. దీనిని ఉపయోగించుట వలన మొక్క వేళ్లపై లేత గులాబీ రంగు కలిగిన బుడిపలు ఏర్పడతాయి. ఈ బుడిపలలో ఉన్న రైజోబియం గాలిలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందించును. ఈ రైజోబియం కల్చర్ ఒక్కొక్క ప్రత్యేకమైన స్ట్రెయిన్ ఉండును. కావున రైతు ఏ పంట వేయునో ఆ పంటకు నిర్దేశించబడిన రైజోబియం మాత్రమే వాడవలెను. ఉపయోగించు విధానం చూసినట్లయితే 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చవలెను. ఈ చల్లార్చిన ద్రావణం 10 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని బాగా కలియబెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లు జాగ్రత్త వహించవలెను. ఈ ప్రక్రియను రైతులు పాలిథిన్ సంచిని గాని ప్లాస్టిక్ తొట్టిని గాని ఉపయోగించి చేసుకోవచ్చును. పట్టించిన విత్తనంను 10 నిమిషాలు నీడలో ఆరబెట్టి తర్వాత పొలంలో నాటుకొనవలెను. అజటోబాక్టర్ పప్పుచాతి పంటలను మినహాయించి మిగతా అన్ని పంటలకు నత్రజని జీవన ఎరువుగా ఉపయోగపడును. ఈ బ్యాక్టీరియా నత్రజనిని

స్థిరీకరించుటయేగాక మొక్కకు కావలసిన హార్మోన్లను అలాగే విటమిన్లను అందించును. ఈ బ్యాక్టీరియా ముఖ్యంగా సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉన్న భూమిలో సమర్థవంతంగా పనిచేయును. అందువలన ఈ జీవన ఎరువు ఆకుకూరలు, కూరగాయలు అలాగే పూల తోటలకు సిఫారసు చేయబడుచున్నది. ఇక అజోబాక్టర్ను వాడే విధానం చూసినట్లయితే, ఏ పంటకు వాడినా గాని 2 కిలోల కల్చర్ను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో 1 ఎకరం నేలపై విదజల్లవలెను. ఇది చల్లిన సమయంలో కాని వెను వెంటనే కాని భూమిలో తగినంత తేమ ఉండునట్లు జాగ్రత్త తీసుకోవలెను. అజోస్పైరిల్లంను చూసినట్లయితే ఈ మధ్యకాలంలో దీని ప్రాముఖ్యత అధికంగా గుర్తించడం జరిగింది. ఈ బాక్టీరియా మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ అవకాశమున్న చోట వేళ్లలోకి చొరబడి కూడా జీవిస్తాయి. ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకు ఎక్కువ శాతం అందుబాటులో ఉండును. ఈ జీవన ఎరువును లెగ్యూమ్ జాతి పంటలకు తప్పించి మిగతా పంటలకు జర్ను 80 నుంచి 100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి 1 ఎకరం పొలంలో విత్తనము క్రింద పడేటట్లు వేసుకొనవలెను. నారుమడి వేసుకునే పంటలకు నారు పీకుటకు ముందుగా నారుమడి వద్ద 70 నుండి 80 లీటర్లు పట్టే చిన్న మడిని తయారు చేసుకొనవలెను. ఆ నీటిలో 2 కిలోల అజోస్పైరిల్లం జీవన ఎరువును బాగుగా కలిపి ఆ ద్రావణంలో 10 నిమిషాలు వేళ్లను మాత్రమే ముంచి వెంటనే నాటుకొనవలెను.

ఇంతటితో నేటి పొలం పనులు సమాప్తం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణంలో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకంలో చేర్చాలని

0: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని పుట్టపర్తిలో ప్రతిష్టాత్మక అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి, ముఖ్యమంత్రి భూమిపూజ చేస్తారు. సుమారు 15,803 కోట్ల రూపాయల వ్యయంతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నారు. భారతదేశపు తొలి 5th జనరేషన్ స్టెల్త్ మల్టీరోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అభివృద్ది లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేయనుంది. యుద్ద విమానాల తయారీతో పాటు పరీక్షలు కూడా పుట్టపర్తిలోనే నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 7,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా శాఖల వారీగా ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయంపై చర్చించారు. 2026-27 ఆర్థిక సంవత్సర లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని వివిధ శాఖలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గనులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్టేషన్లు, వాణిజ్య పన్నులు, రవాణా తదితర శాఖలు ఆదాయాన్ని పెంచేలా పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యేలా చూడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కనబరిచిన ప్రతిభ అభినందనీయమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసామి చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన సత్కార కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. విద్యార్థులు అధిక మార్కులు సాధించడంలో విద్యారంగంలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, చేసిన కృషి కీలక పాత్ర పోషించాయని మంత్రి పెమ్మసామి చంద్రశేఖర్ తెలుపుతూ
1: ప్రభుత్వం కూడా ఎంతో చేస్తా ఉంది. టీచర్లను రిక్రూట్ చేయడం గానీ, ప్రతి 20 మందికి ఒక టీచర్ ఉండే విధంగా చూడటం గానీ, మిడ్ డే మీల్ క్వాలిటీ ఉండే విధంగా చూడటం గానీ, మంచి టీచర్స్ సింగపూర్ తీసుకెళ్లి ట్రైనింగ్ ఇవ్వటం గానీ, పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టడం గానీ, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరినీ పేపర్ యాడ్స్ ఇచ్చి మీకు ఒక ఆత్మాభిమానాన్ని క్రియేట్ చేయటం గానీ, అసెంబ్లీలో వాళ్ళని ప్రమోట్ చేసే విధానం గానీ, ఇవన్నీ మీరు తోడ్పాటు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.
0: దేశవ్యాప్తంగా నిర్వహించే పోటీ పరీక్షల విశ్వసనీయతను కాపాడాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. నీట్ 2026 పరీక్షకు సంబంధించి వచ్చిన ప్రశ్నాపత్రం లీకేజ్ ఆరోపణలు, పరీక్ష నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పారదర్శకంగా విచారణ చేపట్టాలని నిన్న ఒక ప్రకటనలో కోరారు. దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు, సాంకేతిక రక్షణ చర్యలు, జవాబుదారీతనం మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో మూత్రపిండాలు, కాలేయ, గుండె సంబంధిత తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వం 895 కొత్త పింఛన్లు మంజూరు చేసిందని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద డయాలసిస్ చేయించుకుంటున్న వారికి ఈ పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కొత్త పింఛన్లతో ప్రభుత్వంపై ప్రతి నెల 86,34,000 రూపాయల అదనపు భారం పడనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న మంత్రి మాట్లాడుతూ పెట్టుబడుల ఆకర్షణలో రాష్టం గత 2 ఏళ్లుగా గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. ప్రముఖ సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలుపుతూ
2: ఇండస్ట్రీస్ పరంగా తెచ్చే విషయంలో కానీ, ఐటీ కంపెనీస్ తెచ్చే విషయంలో కానీ చాలా కష్టపడుతున్నాము. ఇండస్ట్రీస్ వచ్చేకి ఈ రోజు ఆల్ ఇండియాలో ఏమైనా పెట్టుబడులు పెట్టాలా ఏదన్నా ఉందంటే మన రాష్ట్రం దాదాపు 25%+ అట్రాక్ట్ అవుతా ఉంది అండ్ వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్. సో దాని భాగంగా వీ హీన్ వర్కింగ్ హార్డ్. ఎవ్రీ క్యాబినెట్ లో కానీ ఎస్ఐబిబిలో చూస్తే దాదాపు 100,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు

0: క్లియర్ చేసుకుంటూ పోతున్నాం.
1: సమాజంలో ట్రాన్స్జెండర్లు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి అధ్యక్షతన ట్రాన్స్జెండర్ సంక్షేమ బోర్డు సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో ట్రాన్స్జెండర్ల సంక్షేమం, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలపై చర్చించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ట్రాన్స్జెండర్లకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. వారి కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక ఓపీ సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకం పీఎస్ఎస్లో చేర్చాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పంట దిగుబడుల్లో 75% వరకు కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు నిన్న లేఖ రాశారు. రైతులకు నిజమైన గిట్టుబాటు ధరలు అందాలంటే కనీస మద్దతు ధరలో ఎంఎస్పీని 30 నుంచి 40% వరకు పెంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పత్తి, పప్పుధాన్యాలు, నూనె గింజలు సహా ఇతర పంటల విషయంలో కూడా రైతులకు భరోసా కల్పించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష కొనుగోళ్లు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆధునిక సమాజంలో కుటుంబాల ప్రాధాన్యత పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ప్రతి ఏడాది మే 15వ తేదీన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. కుటుంబ విలువలను పెంపొందించడం, కుటుంబ వ్యవస్థను బలపరచడం, సమాజంలో కుటుంబ పాత్రను గుర్తించడం, సమాచార ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు కుటుంబ వ్యవస్థ పట్ల అవగాహన కలిగించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రవాణా రంగం ప్రజల దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తోందని, ప్రభుత్వం రవాణా రంగ బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ బస్ ఆపరేటర్స్ నూతన కార్యవర్గ సభ్యులు మంత్రిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా రవాణా రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా కదిలే అవకాశముందని, ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలియజేస్తూ,
2: ఋతుపవనాల యొక్క ఆగమనం అండమాన్ నికోబార్ దీవులకు 16వ తేదీ కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సంవహన వర్షపాత పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా చెదురుముదురుగా తేలికపాటి జల్లులు, ఉరుముల మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా జిల్లాలపై 1-2 చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల్లో రాబోయే 4 రోజులు కనిపించట్లేదు. కానీ 5వ రోజు తర్వాత 7వ రోజు లోపల క్రమేపీ పెరుగుదల కనిపించి 2 నుంచి 3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది.
1: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకంలో చేర్చాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం శ్వాసకోశ సమస్యలు, కారణాలు, నివారణ గురించి డాక్టర్ పి మోక్షేశ్వరుడు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. తరువాత చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత ప్రసారమవుతుంది. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆన్లైన్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి.

విజయవాడ కేంద్రం నుంచి 8:35 అభిరుచి మీరు కోరిన సినీ గీతాలు, 9:30 చిత్రాంజలి, 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు, ఇక 11:00 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 12:40 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు, 1:20 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు, 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 2:30 వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 విశ్వమాత మానవతామూర్తి మదర్ థెరిస్సా రూపకం ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు ఉంటాయి. 6:00 ప్రసార వివరాలు, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 6:20 రేపటి ప్రసార వివరాలు, 6:25 అభిరుచి మీరు కోరిన సినీ గీతాలు, 7:00 కుటుంబ సంక్షేమ గీతం. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి 7:05. ఈరోజు రాత్రి 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో ఎండుమిరప సాగులు నంద్యాల జిల్లా మిర్తూరు మండలం కోడుమూరు గ్రామ రైతు శ్రీయస్ శంకర్ రెడ్డి గారి అనుభవాలు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి, 8:00 జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీమతి కె లచ్చమ్మ బృందమాలపించిన జానపద గీతాలు, 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. ఇక 8:40 లలిత గీతం, 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమంలో శ్రోతల ఫోన్ ద్వారా కోరే సినీ గీతాలు ప్రసారమవుతాయి. 10:00 ఏకచిత్రగానం కార్యక్రమంలో రాజకుమారుడు చిత్రం నుంచి పాటలు, 10:30 అలనాటి మధుర గీతాలు, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు విన్నారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మొదట యుఏఈ చేరుకుని అధ్యకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో కీలక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఇంధన భద్రత ప్రధానాంశంగా ఉండనుంది. భారత్ అవసరాలకు కావలసిన 11% ముడి చమురును, 40% ఎల్పీజీని యుఏఈ అందిస్తోంది. ప్రస్తుతం యుఏఈ నుండి అత్యధికంగా ఎల్ఎన్జీ కొనుగోలు చేసే దేశంగా భారత్ నిలిచింది. అబుదాబిలోని చమురు క్షేత్రాల్లో భారతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం విశేషం. పునరుత్పాదక ఇంధనం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ప్రాంతీయ సవాళ్ల నేపథ్యంలో మోదీ యుఏఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది. అబుదాబి పర్యటన అనంతరం ప్రధాని నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్ లో పర్యటించడం ఇది 2వ సారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని విదేశీ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి సిబి జార్జ్ తెలియజేశారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ ఆదివారం నాడు స్వీడన్ లోని గోథెన్బర్గ్కు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెన్సన్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, ఏఐ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నార్వే చేరుకుంటారు. మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం నాడు ఇటలీలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యకుడు సెర్గియో మటరెల్లాను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుండి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్య దేశంగా ఉంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్కు ఆయన శంకుస్థాపన చేస్తారు. విమానాల ఏకీకరణ, పరీక్షలు, ధృవీకరణ కోసం ఉద్దేశించిన ఈ కేంద్రం అత్యాధునిక మధ్యశ్రేణి యుద్ద విమానాల ప్రాజెక్టును వేగవంతం చేస్తుంది. దీంతోపాటు అనకాపల్లి జిల్లా టీ సిరసపల్లిలో భారత డైనమిక్స్ లిమిటెడ్ నిర్మించనున్న నూతన నావల్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సదుపాయానికి కూడా మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వులు పాల్గొంటారు. ఈరోజు తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బాటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పరీక్షకు సెట్ ఏ ప్రశ్నాపత్రాన్ని బోర్డు ఖరారు చేసిందని టీజీబీఐ కార్యదర్శి తెలియజేశారు. పరీక్ష సాఫీగా జరిగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద

0: పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వచ్చే నీట్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న సాయంత్రం తన నివాసంలో ఒక ఉన్నతస్థాయి సమీక్ష సమాపేశం నిర్వహించారు. ఈ పరీక్షను ఎటువంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన వివిధ చర్యలపై సమాపేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ కీలక భేటీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, సిబిఎస్ఈ చైర్మన్, కేంద్రీయ విద్యాలయ నవోదయ విద్యాలయ సమితి కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, పారదర్శకత, విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ్య దేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ ఏడాది భారత్ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి బహుపాక్షికతను బలోపేతం చేయడానికి, సుస్థిర అభివృద్దిని ప్రోత్సహించడానికి, గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలకు మద్దతుగా నిలవడానికి కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రపంచ సవాళ్ల దృష్ట్యా శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని, చర్చలు దౌత్యంగానే నెరవేర్చుకోవాలని, వివాదాలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరు, ఇంధనం, ఆహార భద్రతపై పరస్పర సహకారం అవసరమని చెప్పారు. ఈ చర్చల్లో బ్రెజిల్, రష్యా, ఇరాన్, ఇండోనేషియా వంటి పలు దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు.
1: There is a growing expectation, particularly from emerging markets and developing countries, that BRICS will play a constructive and stabilizing role. In this background, our discussions today are an opportunity to reflect on global and regional developments and to consider practical ways to strengthen our cooperation. There is a growing expectation, particularly from emerging
0: Ratnalu Abharanal Egmatidarulaku Uratanichche అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ ఏఏఎస్ కింద దిగుమతి చేసుకునే బంగారంపై ప్రభుత్వం పరిమితిని విధించింది. ఈ పథకం కింద ఎగుమతిదారులు ముడి పదార్థాలను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉండగా, ఇకపై గరిష్టంగా 100 కిలోల బంగారాన్ని మాత్రమే దిగుమతి చేసుకోవాలని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ స్పష్టం చేసింది. ఈ మేరకు డీజీఎఫ్టీ ఒక నోటీసు జారీ చేస్తూ, బంగారం దిగుమతి కోసం జారీ చేసే అడ్వాన్స్ ఆథరైజేషన్ అనుమతులు 100 కిలోల పరిమితికి లోబడి ఉంటాయని వెల్లడించింది. దేశీయ మార్కెట్ క్రమబద్దీకరణ, దిగుమతుల నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఎగుమతిదారులు తమ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా మరో 200 మంది గాయపడ్డారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల వల్ల చెట్లు నేలకొలి, విద్యుత్ స్తంభాలు విరిగిపడి జనజీవనం అతలాకుతలమైంది. భారీ వర్షం, వడగళ్ల వాన వల్ల పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. పట్టాలపై చెట్లు పడిపోవడంతో పట్నా రాజధాని ఎక్స్ప్రెస్తో సహా పలు రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాగ్రాజ్, భదోహి, మిర్జాపూర్, ఫతేపూర్, వారణాసి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణమే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అందించే పరిహారం వివరాలను ప్రతి 3 గంటలకొకసారి అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన క్రికెట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. అనంతరం 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై బ్యాటర్ తిలక్ వర్మ కేవలం 33 బంతుల్లోనే 75 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. అద్భుత ప్రదర్శన చేసిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక

0: వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం కాంతి రేఖలు.

0: ఈ కాంతిలేఖలు కార్యక్రమంలో శ్వాసకోశ సమస్యలు కారణాలు నివారణ డాక్టర్ పి మోక్షేశ్వరుడు గారితో పరిచయం, అలాగే పత్రికా సమాచారం, చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత ఉంటాయి. మరి ముందుగా ఒక ప్రకటన విందాం.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసుకుంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్ లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
0: కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనేనా? వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
6: కాంతిలేఖలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్వాసకోశ సమస్యలు, కారణాలు, నివారణ. డాక్టర్ పి మోక్షేశ్వరుడు గారితో పరిచయం.
7: మానవ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మరి ప్రతి అవయవము చాలా ప్రధానంగా పనిచేస్తూ ఉంటుంది. ప్రతి అవయవం యొక్క పనితనం కూడా ఎంతో అవసరం. మరి అందులో ముఖ్యమైనది ఈ ఊపిరితిత్తుల లాంటి సమస్యలు. అయితే శ్వాసకోశ సమస్యలు మనకి ఎక్కువ వస్తుంటాయి. ఎందుకు వస్తుంటాయంటే ఊపిరితిత్తుల ఆరోగ్యం క్షీణించినప్పుడు శ్వాసకోశ సమస్యలు మనల్ని చుట్టుముడుతుంటాయి, కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. కాకపోతే మరి ప్రస్తుతం శ్వాసకోశ సమస్యలకు కారణాలేంటి, అలాగే మరి లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, నివారణ ఏ రకంగా చేపట్టాలి, తర్వాత చికిత్స ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి మరి కర్నూలు పట్టణంలో దగ్గర 30 సంవత్సరాలుగా తమ యొక్క సేవలు అందిస్తున్నటువంటి
8: మోక్షేశ్వరుడు
7: గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి మోక్షేశ్వరుడు గారు.
8: నమస్కారం అండి.
7: అయితే ముఖ్యంగా శరీరంలో ఊపిరితిత్తుల యొక్క ప్రాధాన్యత ఏంటో తెలియజేస్తారా?
8: ముఖ్యంగా మనకు మానవానికి ముఖ్యమైన, శరీరానికి ముఖ్యమైన అవసరాలు ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యము

0: ఆక్సిజన్ అంటే గాలి, రెండవది నీరు, మూడవది ఆహారం, నాలుగవది నిద్ర, తర్వాత వ్యాయామం, తర్వాత విసర్జన క్రియ. ఇవి చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా నంబర్ వన్ మొదటి స్థానంలో ఉన్నది ఆక్సిజన్. ఇది చాలా ఇంపార్టెంట్. మనము ఒక 5 నిమిషాలు ఆక్సిజన్ లేకుంటే చాలామంది ప్రాణాలు పోతున్నాయి. నేను చూసింటాం కోవిడ్ సమయంలో కూడా చాలామంది సీరియస్ అయిపోయి ఆక్సిజన్ అందాక కూడా కొంతమంది ఇంటి దగ్గరే మరణించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఊపిరితిత్తుల యొక్క పనిగిన సక్రమంగా జరగకపోతే ఫస్ట్ ఆరోగ్యానికి ప్రాణానికి అపాయం అవుతుంది. కాబట్టి శరీరంలో ముఖ్యమైన భాగాల్లో శ్వాసకోశ భాగము చాలా ఇంపార్టెంట్.
1: అయితే డాక్టర్ గారు, ప్రధానంగా శ్వాసకోశ అవయవాల్లో ఊపిరితిత్తులు ప్రధానమైన అవయవం అన్నారు. అయితే ఇది చేసే పని ఏంటిది?
0: ఇప్పుడు మనకు బయట నుంచి మన మంచి గాలిని అంటే ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న గాలిని పీల్చుకొని మనం ఊపిరితిత్తులో పీల్చుకుంటాం. ఊపిరితిత్తులో అంటే రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటి పదార్థాలను తిరిగి బయటికి వదులుతూ ఉంటుంది. అంటే అక్కడి నుంచి ఊపిరితిత్తులోకి వచ్చి ఊపిరితిత్తులో బయటికి వెళ్ళిపోతుంది. అంటే మన గాలి పీల్చేప్పుడు ఆక్సిజన్ ఎక్కువ ఉన్న గాలి లోపలికి వెళ్తుంది, బయటకు వచ్చేప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉన్న గాలి బయటకు వదులుతుంటాం. అంటే ఈ ఆక్సిజన్ రక్తంలోకి పీల్చబడుతుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ రక్తం నుంచి బయటికి వదలబడుతుంటుంది. అప్పుడు మన శరీరంలో ఈ రక్తం ద్వారా ఈ ఆక్సిజన్ అంతా అన్ని అవయవాలకు సర్క్యులేట్ చేయబట్టి ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్ అన్ని అవయవాలకు మోసుకుపోయేది రక్తం. ఇట్లా ఇటు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆక్సిజన్ను, మంచి ఎయిర్ అంటే కలుష్యం లేని గాలిని పీల్చడం వల్ల ఈ యొక్క శ్వాసకోశ జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. మన శరీరానికి మంచి ఏదైనా వ్యాయామం చేయాలన్నా కూడా, వాకింగ్ చేయాలన్నా ఫ్రెష్ ఎయిర్లో చేరండి, మంచి చల్లగాలిలో చేరండి, దుమ్ము దుల్లు లేని చోట చేయండి అని చెప్తుంటాం. కాబట్టి శ్వాసకోశ వ్యాధులకు రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్.
1: అయితే మనం నిమిషానికి ఎన్నిసార్లు ఈ గాలి పీల్చుతుంటాము?
0: 18 నుంచి 24 సార్లు గాలి ఊపిరితిత్తుల్లో కెపాసిటీ అంటే బాగా ఫిజిక్ డెవలప్మెంట్ అయ్యి స్పోర్ట్స్ పర్సన్ అయితే కొద్దిగా తక్కువగా, మిగతా వాళ్ళైతే ఎక్కువగా పీలుస్తుంటారు. యావరేజ్ గా 18 నుంచి 24, 26 వరకు ప్రతి నిమిషానికి గాలి పీల్చి వదులుతూ ఉంటాం అండి మనం.
1: అయితే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేవి ఎంత అవసరము? గాలి తగ్గితే అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క సంఖ్య గనక తగ్గినట్టయితే లేదంటే పెరిగినట్టయితే, సాధారణంగా అవసరం ఎక్కువైనప్పుడు పెరుగుతుంది, అవసరం తక్కువైనప్పుడు తగ్గుతుంది, కానీ పెరిగినప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటారు?
0: ఇప్పుడు మన శరీరంలో అంటే ఇప్పుడు పరిగెత్తుతున్నారు లేదా వ్యాయామం చేస్తున్నారు లేదా ఏదో పని చేస్తున్నారు, అప్పుడు ఎక్కువ ఆక్సిజన్ అవసరం కాబట్టి ఎక్కువ స్పీడ్గా మనం ఊపిరితిత్తులు ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువగా గాలి పీల్చడం వదలడం జరుగుతుంటుంది. అదే మనం నిద్రపోతున్నాము లేదా మనము ప్రశాంతంగా కూర్చున్నప్పుడు తక్కువ టైంలో మనం ఊపిరి గాలి తీసుకోవడం జరుగుతుంటుంది.
1: అంటే ఈ ప్రక్రియ జరగకపోతే జరిగే నష్టమైంది అంటారు?
0: ఇది మన ఇంపార్టెంట్ కదండి. ఆక్సిజన్ లేకపోతే మనకి శక్తి నశించిపోతుంది. మనం ఒక 5 నిమిషాలు ముక్కు మూసుకొని కూర్చున్నా కూడా మనం ఏం మాట్లాడలేము. అలా చాలాసార్లు సందర్భాల్లో చూస్తుంటాం మనం. ఈవెన్ ఫైర్ యాక్సిడెంట్స్ ఉంటుంది, ఆక్సిజన్ అందదు, వాళ్ళు చనిపోయేది ఫైర్ మంటల వల్ల చనిపోరు. అక్కడ కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువైపోతుంది, ఆక్సిజనే ఉండదు, దానివల్ల చనిపోతారు. కానీ ఈ మంటల వల్ల ప్రజలు చనిపోరు. కాబట్టి ఆక్సిజన్ కనీసం ఒక 5 నిమిషాలు ఆక్సిజన్ శరీరానికి అందకుండా కూడా అపాయం అవుతుంది.
1: అయితే డాక్టర్ గారు, ప్రధానంగా మనం ఆలోచించినట్టయితే ఏ సందర్భాల్లో మీరు చెప్పారు అంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎక్కువ సార్లు పీల్చాల్సి వస్తుంది గాలి, పరిగెట్టినప్పుడు ఎక్కువసార్లు పీల్చేస్తున్నాడు, ఇటువంటి సందర్భాలు కాకుండా మిగతా సందర్భాల్లో కూడా ఏ సందర్భాల్లో అయినా ఈ గాలి యొక్క ఆవశ్యకత ఎక్కువ పడుతుందంటున్నారు, మనిషికి అవసరం పడుతుందంటారు?
0: అంటే మన శ్రమను అంటే మన శారీరక శ్రమను బట్టినే మనము పీల్చుకోవాల్సిన ఎక్కువసార్లు పీల్చుకోవాల్సి వస్తుంది లేదా జబ్బులు వస్తుంటాయి మనకు. ముఖ్యంగా జబ్బులు ఊపిరితిత్తుల జబ్బులు కానీ లేకుంటే ఇప్పుడు మనకు కూల్ ఎయిర్ ఉంటుంది అంటే ఎక్కువసార్లు అంటే ఈ యొక్క గాలిలో సాంద్రత అంటే తేమ ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు కూడా మనకు చాలాసార్లు ఎక్కువ పీల్చుకోవాల్సి వస్తుంటుంది. అంటే ఎప్పుడైతే మనం తీసుకున్న గాలిలో ఆక్సిజన్ అనేది ఎక్కువ అంటే ఎక్కువ శరీరానికి అవసరమవుతుందో లేదా తీసుకున్న గాలిలో ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఎక్కువసార్లు తీసుకోవాల్సి వస్తుంది.
1: అంటే ఏ శ్రమ చేయకపోయినా ఎక్కువసార్లు పీల్చాల్సి వస్తుంది. అయితే డాక్టర్ గారు, ప్రధానంగా ఏంటంటే ఈ ఊపిరితిత్తులు అన్న

0: అంటే శ్వాసకోశాలు, శ్వాసకోశ సమస్యలు అంటే ఎందుకు వస్తుంటాయి, ఏ రకం వస్తుంటాయి అంటారు?
1: ఇప్పుడు మామూలుగా ఊపిరితిత్తుల్లో మనం ఎన్విరాన్మెంట్లో అంటే పరిసరాల్లో ఉన్న గాలిని పీలుస్తాం కాబట్టి నీళ్ళలాగానే కూడా ఈరోజు గాలి కలుషితమైపోతుంటుంది. అంటే గాలిలో కెమికల్స్ కానీ ఎలా కలుషితమవుతుందంటే కెమికల్స్ కానీ లేకుంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ లేకుంటే దుమ్ము ధూళి కానీ ఇలాంటివన్నీ కూడా తేమ కానీ వీటన్నిటితో గాలి కలుషితమవుతుంది. గాలి కలుషితమైనప్పుడు మనం అవన్నీ పీల్చడం వల్ల ఊపిరితిత్తులకు జబ్బులు అనేది కామన్గా వస్తుంటాయి. ఎక్కువగా అంటువ్యాధులు గాలి ద్వారా వ్యాప్తి చెందే అంటువ్యాధులన్నీ కూడా ఈ యొక్క ఊపిరితిత్తులకు సోకుతుంటాయండి.
0: అయితే డాక్టర్ గారు, ఏమంటే ఇవన్నీ కాకుండా ఊపిరితిత్తుల సమస్యలు, శ్వాసకోశ సమస్యలు ఏ రకాలుగా ఉంటాయి, ఎన్ని సమస్యలు వస్తుంటాయి?
1: ఇప్పుడు మనకు ఊపిరితిత్తులకు చూస్తే కామన్గా వచ్చేటివి అలర్జీ, ఆస్తమా, లేదా నిమోనియా అంటాము, లేదా బ్రాంకైటిస్ అంటాము, సిఓపిడి క్రానిక్ పల్మనరీ అబ్స్ట్రక్టివ్ డిసీజ్ అంటాము, లేదా టుబర్క్లోసిస్ అంటాము, లేదా వైరల్ నిమోనియా ఫ్లూ అంటాము, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, తర్వాత ఈ కోవిడ్ కూడా అది ఒక వన్ ఆఫ్ ది నిమోనియా కానీ ఇలాంటివన్నీ కూడా జబ్బులు రకరకాలుగా వస్తుంటాయి. బ్యాక్టీరియా అంటే మనం ఈ దుమ్ము ధూళి పీల్చడం వల్ల వచ్చే జబ్బులు కానీ, లేదా వైరస్ వల్ల వచ్చే జబ్బులు కానీ, బ్యాక్టీరియాతో వచ్చే జబ్బులు కానీ, ఫంగస్ కూడా శరీరంలో చేరిపోతుంటుంది. ఫంగస్ వల్ల ఎక్కువ ఏసీ రూముల్లో, ఏసీ కూల్ వాటర్ తాగుతా ఉండి, ఏసీ రూమ్లో ఉండి, లేదా షుగర్ ఉండేవాళ్ళు వీళ్ళందరికీ కూడా లంగ్స్లో ఫంగస్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ, దుమ్ము ధూళి కానీ అవన్నీ ఊపిరితిత్తులకు హాని కలిగిస్తాయి.
0: అయితే డాక్టర్ గారు, ఈ ఊపిరితిత్తుల సమస్యలు అనగానే ఒక ఆయాసం రూపంలోనే బయటపడతాయా, ఇతర లక్షణాలు కూడా ఉంటాయంటారా?
1: ఫస్ట్ ఎక్కువగా మనకు వచ్చేది ఆయాసం వస్తుంది, రెండు దగ్గు వస్తుంది, తర్వాత కఫము లేదా గళ్ళ రావడము ఇలాంటివన్నీ ఒకటొకటి జరుగుతుంది. దాంతోపాటు మిగతా లక్షణాలు జ్వరం రావడం కానీ, తర్వాత ఇంకా రక్తం పడడం కానీ ఇలాంటివన్నీ లక్షణాలన్నీ కూడా వస్తుంటాయి. ముఖ్యంగా సామాన్యంగా ఫస్ట్ వచ్చేది ఆయాసం వస్తుంటుందని, ఆయాసము అంటే ఎక్కువసార్లు గాలి పీల్చాల్సి వస్తుంటుంది.
0: అంటే శ్వాసకోశ సమస్యల్లో ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే ఎక్కువ మందికి కనపడేది, ప్రకోపించేది ఆస్మా. అయితే ఆస్మా రావడానికి కారణం ఏంటంటారు?
1: ఎక్కువ మందికి ఆస్తమా అనేది ఒక జబ్బు కాదండి, ఆస్మా కాదు, జబ్బు కాదు అది. మనము ఈ యొక్క మనం పీల్చే గాలిలో ఉన్న యాంటీజెన్స్ అంటాం, అంటే శరీరానికి పడని కారకాలు ఏవైనా ఉంటే వాటి యొక్క వాటిని పీల్చడం వల్ల వచ్చే రియాక్షన్నే మనం ఆస్తమ అంటాం. ఏమవుతుంది, మనకు సరిపడని ఏదన్నా పొగ పీల్చామనుకోండి, ఊపిరితిత్తు లేదా ఫస్ట్ ముక్కులో సెన్సార్స్ ఉంటాయి, అంటే ఆ యొక్క సెన్సార్స్ రెస్పాండ్ కావడంలో వెంటనే తుమ్ములు వస్తాయి. అదే పొగ ఊపిరితిత్తులోకి వెళ్తే ఊపిరితిత్తులు ముడుచుకుపోతాయి. అప్పుడు ముడుచుకుపోవడం వల్లనే దాన్ని మనం గాలి పీల్చలేము, ఆ కండిషన్నే మనం ఆస్తమ అంటాం. కాబట్టి మనం పీల్చుకున్న గాలిలో ఏదైతే యాంటీజెన్స్ అంటాం, శరీరానికి పడని పదార్థాలు ఏమి పీల్చినా కూడా ఊపిరితిత్తులకి వెళ్ళడం, ఊపిరితిత్తులు ముడుచుకుపోతే దాన్నే ఆస్తమ అంటాము. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మనకు రకరకాలుగా తినే ఆహార పదార్థాలు కానీ, తాగే నీళ్ళలో కానీ ఉంటాయి, లేకుంటే ఎన్విరాన్మెంట్లో ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. వాటి అన్నింటినీ అలర్జిన్స్ అంటాం. అలర్జిన్స్ అంటే శరీరానికి పడని వాటిని అలర్జిన్స్ అంటాం.
0: అయితే డాక్టర్ గారు, ఈ సాధారణంగా ఏంటంటే ఆస్తమా అనేటువంటిది ఒక వయసు దాటిన తర్వాత వస్తుందా, ఏ వయసులైనా రావడానికి అవకాశం?
1: ఆస్తమా కొన్ని జెనెటిక్గా కూడా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చేదానికి అవకాశం ఉంది, ఒకటి. రెండవది, ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ ఎక్కువైపోయినా కూడా వచ్చేస్తుంది. రెండు రకాలుగా వస్తుంది, బై బర్త్ జెనెటిక్గా వస్తుంది, తర్వాత ఎన్విరాన్మెంట్లో ఉన్న పొల్యూషన్ బట్టి కూడా ఎక్కువగా వస్తుంది.
0: పొల్యూటెన్స్ ఎక్కువ ఉంటే దాన్ని బట్టి వస్తుంది. అయితే సాధారణంగా ఆస్మా అనేటువంటిది, ఎందుకంటే మనం ఈరోజు ఆస్మా గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆస్మా కారణాల గురించి తెలుసుకున్నాం. అయితే దీనికి చికిత్స ఏ రకంగా ఉంటుంది అంటారు?
1: మనకు ఆస్తమా అంటే దాన్ని బట్టి ఉంటుందండి. ఆస్తమా ఏంటంటే, ఆస్తమాకు అలర్జిన్స్ అన్నాం, ఒకరికి ఒకటి పడకపోవచ్చు. ఆ అలర్జిన్స్ ఐడెంటిఫై చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్, అంటే ఎందుకు వస్తుంది అనే దాని కారణాన్ని ఐడెంటిఫై చేయడము. మామూలుగా ఆస్తమా మనం తీసేసుకుంటే కొందరికి ఒక్కొక్క కూల్ వాటర్ కానీ, అంటే చల్ల గాలి, చల్ల వాతావరణము, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీము, ఫ్రిడ్జ్ వాటరు, ఇలా వర్షంలో తడచడం, ఇవన్నీ చల్లని పదార్థాలు, చల్లదనం ఇవన్నీ వాటిని అవాయిడ్ చేయడమే చికిత్స. ఫస్ట్ చికిత్స వాటిని అవాయిడ్ చేయడమే. అలాగే కొన్ని తినే పండ్లు ఏదైనా పడకపోవచ్చు, ద్రాక్ష, కమల, చీని, కలింగరి,

0: చేపల దీంట్లో ఏమంటే జనరల్ సిట్రస్ అండ్ కుకుంబర్ ఫ్యామిలీకి సంబంధించిన పండ్లు ఏమైనా తింటే పడకపోవచ్చు, వాటిని మానేయడమే మెయిన్ చికిత్స. అలాగనే దుమ్ము ఉంటుంది, డస్ట్ రోడ్డు పక్కన ఉండే రకాల దుమ్ముల్లో కూడా రకాలు ఉన్నాయి. డస్ట్ లో ఎర్ర దుమ్ము ఉంటుంది, లేకుంటే ఎర్ర నేల, రేగడి నేల, ఇసుక అట్లా ఉంటుంది. తర్వాత పేపర్ డస్ట్ చాలా ఇంపార్టెంట్. ఆఫీసులో అన్ని పాత పేపర్లన్నీ పేర్చింటారు, ఆ పేపర్లు కూడా డస్ట్ ఉంటుంది. ఇట్లా పేపర్ డస్ట్, ఇట్లా దుమ్ము, ఇట్లా ఏది పడదో వాటికి దూరంగా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్. దుమ్ము తర్వాత ఘాటైన వాసనలు పీలుస్తుంటారు. ఘాట్ ముఖ్యంగా పెయింట్, కొత్తగా పెయింట్ కానీ సున్నం వేసింటారు, కిరోసిన్ స్మెల్, పెట్రోల్ స్మెల్, ఆయిల్ స్మెల్స్ ఇవన్నీ కూడా పడకపోతే కూడా మనకు ఈవెన్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాటి వాసన పడకపోతే కూడా ఆయాసం వచ్చేదానికి అవకాశం ఉంది. వాటిని కూడా అవాయిడ్ చేయాలి. తర్వాత పోలన్స్ ముఖ్యంగా చాలా చోట్ల కొన్ని ఎక్కువ చెట్లు పెంచింటారప్పుడు సీజనల్గా పోలన్స్ రాలుతూ ఉంటాయి, గాలిలో అవి తిరుగుతూ ఉంటాయి, రకరకాలుగా పోలన్స్ ఉన్నాయి. ఎక్కువ అందరికన్నా అన్నిటికన్నా ఎక్కువ ఇబ్బంది కలిగించేది పార్థీనియం. మనం చాలా మందికి, ఎక్కువ మందికి పార్థీనియం ప్లాంట్ అది విపరీతంగా వైఆర్ బామ్ అంటాం, కాంగ్రెస్ గడ్డి కూడా అంటుంటారు దాన్ని, విపరీతంగా పెలిచి అంటే ఏదైనా కల్టివేషన్ చేయని నీళ్ళంతా దీన్ని మలిసిపోయి ఉంటుంది అనమాట. కాబట్టి దానివల్ల కూడా ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే పొగలు ఉన్నాయి మనకు, బస్సుల పొగ, ఆటోల పొగ, ఊదిబత్తిల పొగ, సామ్రాణి పొగ, ఇలా పొగలు కూడా పడేదానికి అవకాశము ఉంటుంది. వాటిని అవాయిడ్ చేయడమే ఫస్ట్ బేసిక్ ట్రీట్మెంట్. పొల్యూషన్ అవాయిడ్ చేయడమే నివారణ, ఫస్ట్ నివారణ.
1: తర్వాత అయితే ట్రీట్మెంట్ అనేది ఏ రకంగా ఉంటుంది అంటారు?
0: నెక్స్ట్ వచ్చేసరికి ప్రివెన్షన్ కు రెండు రకాల ట్రీట్మెంట్ ఉంది. ప్రివెన్షన్ కు మెడిసిన్, వచ్చిన తర్వాత మెడిసిన్, సీరియస్ అయినాక మెడిసిన్. ప్రివెన్షన్ మెడిసిన్ ఇప్పుడు మనకు ప్రివెన్షన్ కొరకు సపోజ్ సీజనల్ ఆస్తమా అంటాం, ఆస్తమా రెండు ఇంకొక రంగు డివిజన్ కూడా ఉంది. ఆస్తమా సీజనల్ అంటే చల్ల వాతావరణం పడకపోతే చలికాలం వర్షాకాలం అంతా ఆస్తమా వస్తుంది, దాన్ని సీజనల్ ఆస్తమా అంటాం. అటోపిక్ ఆస్తమా అంటాం. అటోపిక్ ఆస్తమా అంటే ఏదైతే పడింది పీలిస్తే తింటే వస్తుందో వెంటనే వచ్చేదానికి అవకాశం ఉంది, దాన్ని అటోపిక్ ఆస్తమా అంటాం. వస్తుంటే వెళ్ళిపోతుంటుంది. కానీ సీజనల్ ఆస్తమా అంటే కంటిన్యూగా చలికాలం అంతా కంటిన్యూగా ఆస్తమా, ఆయాసము, దగ్గు ఆయాసం, జలుబు తుమ్ములు ఉంటూనే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇట్లా ఈ రకాలైన ఆస్తమాలు, సపోజ్ సీజనల్ ఆస్తమా ఉందనుకోండి, సీజనల్ ఆస్తమాలో ప్రివెన్షన్ ఒకటి, వాళ్ళు తీసుకున్న ప్రికాషన్స్ చల్ల గాలి పడదు కాబట్టి చల్లగాలిలో తిరగకూడదు, వేడి రూమ్లోనే ఇండోర్లోనే ఉండాలి, చల్ల నీళ్ళు తాగకుండా గోరువెచ్చని నీళ్ళు తాగాలి, కొన్ని చల్ల పదార్థాలు తినకుండా వేడి ఆహారం తీసుకోవాలి, ఇలాంటిది ఒకటి నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ సీజన్ అంతా కూడా అలర్జీ రాకుండా ఉండేదానికి ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. మనకు యాంటీ హిస్టమినిక్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఇవి తీసుకోవాలి. రెండోది ఇన్హేలర్స్ కూడా ఉన్నాయి, రాకుండా ప్రివెన్షన్ కొరకు ఇన్హేలర్స్ ఉన్నాయి, ఆ ఇన్హేలర్స్ కూడా మనం తీసుకుంటే ఇవి రాకుండా ఉంటుంది, ఇది ప్రివెన్షన్ కొరకు. సో తీసుకున్నా కూడా వచ్చిందనుకోండి వెంటనే దానికి కావాల్సిన బ్రాంకోడైలేటర్స్, సాల్బుటమల్ కానీ, డెల్ఫిలిన్ కానీ అలాంటివి ట్యాబ్లెట్స్ కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ గల్ల తయారైతే ఎక్స్పెక్టరెంట్స్ అంటే గల్ల బయటకు వచ్చేదానికి ఎక్స్పెక్టరెంట్ అనే సిరప్లు కూడా అవి వాడాల్సి వస్తుంది. ఇంకో కొంతమంది చాలా మంది నాకేం కావాలనేది నెగ్లెక్ట్ చేసి సీరియస్ అయిపోయాక హాస్పిటల్కి వస్తుంటారు, దాన్ని అక్యూట్ సివియర్ ఆస్తమా అంటారు. అక్యూట్ సివియర్ ఆస్తమా ఇమ్మీడియట్గా అంటే దాదాపు ఆల్మోస్ట్ ఆక్సిజన్ మ్యాగ్జిమం తగ్గిపోయి ఉంటుంది వాళ్ళు, ఇంకా అంటే ఆల్మోస్ట్ రెస్ట్లెస్గా విపరీతంగా కళ్ళు ఎలా పడడము, నేలక బ్లూష్గా అంటే బ్లూ కలర్గా మారిపోవడము, శరీరం చెమటలు పోవడము, ఇంకా ఇవన్నీ అంటే అక్యూట్ సివియర్ ఆస్తమా కండిషన్లో ఉన్న లక్షణాలన్నీ కనిపించినప్పుడు వెంటనే ఇమీడియట్ ట్రీట్మెంట్ ఆక్సిజన్ పెట్టాలి. ఆక్సిజన్ పెట్టి బ్రాంకోడైలేటర్స్ మనం ఐవీ అంటాం, లేదా నరానికి నరం ద్వారా మనం ఇవ్వగలిగితే ఆ పేషెంట్ రికవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇట్లా అక్యూట్ సివియర్ ఆస్తమా వచ్చినప్పుడు దీని ఎఫెక్ట్ హార్ట్ పైన కూడా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంత స్టేజ్కి తీసుకెళ్లకుండా ముందునే చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సీజనల్ ఆస్తమా గురించి చాలా జాగ్రత్తలు పేషెంట్లకు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పేషెంట్ ఎడ్యుకేషన్, చాలా ఇంపార్టెంట్.
1: తర్వాత డాక్టర్, ముఖ్యంగా ఇది రాత్రిపూటే వస్తుందంటారా, పగలు కూడా వచ్చేయడానికి అవకాశం ఉందంటారా?
0: మనకు ఈ సీజనల్ ఆస్తమా అంటే రాత్రిపూట చల్లదనం ఎక్కువ ఉంటుంది కాబట్టి రాత్రి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. పడుకున్నాక రాత్రి 12 నుంచి 5 గంటల మధ్యలో ఎక్కువ ఈ సీజనల్ ఆస్తమా అంటే వింటర్ ఆస్తమా అంటాం, వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ వస్తుంది. మిగతా అటోపిక్ ఆస్తమాలు ఎప్పుడైనా రావచ్చు, ఏ టైంలో ఎండ పొద్దున రావచ్చు, చలి సాయంత్రం రావచ్చు, నైట్ రావచ్చు, దాని ఆహారాన్ని బట్టి తీసుకు

0: పడకపోవడం దాన్ని బట్టి వస్తుంటుందండి.
1: తర్వాత డాక్టర్ గారు, ఈ నివారణలో భాగంగా కొంతమంది కొన్ని రకాల యంత్రాలని పెట్టుకుంటే మంచిది ఇంటి దగ్గర, అంటే నెబులైజర్స్ అంటాం, నెబులైజర్స్ పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు?
0: ఇప్పుడు నెబులైజర్స్ అంటే ప్రతి ఒక్కరు ఏమైందంటే పేషెంట్ల యొక్క మనస్తత్వము, నేను ఏమీ పాటించను, నాకు వెంటనే తగ్గాలనే రకము. షుగర్ పేషెంట్స్ ఉంటారు, నేను అన్ని తిందా, మామూలుగా అన్ని భోంచేస్తాను, నాకు షుగర్ తగ్గాల వెంటనే మీరేం చేస్తారో చేయండి అంటారు. అలాంటి కాదు కదా సిస్టమ్. షుగర్ పేషెంట్ షుగర్ అవాయిడ్ తినడం అవాయిడ్ చేస్తే డయాబెటీస్ కంట్రోల్ వస్తుంది. ఆస్మా పేషెంట్ తీసుకోవాలి జాగ్రత్తలు మోర్ ఇంపార్టెంట్. అట్లా కాకుండా నేను నెబులైజర్ పెట్టుకుంటా ఇమీడియట్గా అది అనేది అది ట్రీట్మెంట్ పద్ధతి కాదు. వాస్తవంగా తను చేయాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. నెబులైజర్ పేషెంట్ దగ్గర పెట్టుకొని తీసుకోవాల్సినంత అవసరం లేదు. ప్రికాషన్స్ మోర్ ఇంపార్టెంట్. ఏదైతే పడదో, రైనీ సీజన్ ఉంది, రైనీ సీజన్ ఇందాక చెప్పిన జాగ్రత్తలను తీసుకోవాలి. అంటే వేడి వేడి ఆహారం తీసుకోవాలా, వేడి నీళ్ళు తాగాలా, నాలుగు గోడల మధ్యలో ఉండాలా, వర్షం తడవకూడదు, తలస్నానం ఏమైనా చేస్తే ఎండపోద్దం చేయడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే రానే రాదు. ప్రతి ఒక్కరు నెబులైజర్ పెట్టుకోవడం వల్ల దానివల్ల లాభం కన్నా కొన్నిసార్లు నష్టం ఎక్కువ వస్తుంది. అంటే గొంతులో ఉన్న, నోట్లో, ముక్కులో ఉన్న ఇన్ఫెక్షన్ సారకు డాక్టర్స్ చూస్తారు. ఇన్ఫెక్షన్ ఉంటే నెబులైజర్ ఎక్కువ పెట్టుకోకూడదు. ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ముక్కులో, గొంతులో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి న్యూమోనియా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెబులైజర్ అనేది అక్యూట్ సివియర్ ఆస్తమాలో ఎప్పుడైతే గల్ల లేదో, గల్ల ఉన్నప్పుడు కూడా ఎక్కువ పెట్టుకోరాదు. అది గల్ల అంటే ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, మామూలు ఇన్ఫెక్షన్ ఏం కాదు, అంటే కొద్దిగా ఎక్కువ గ్రేడ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు నెబులైజర్ వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువవుతుంది. ఈ గల్ల అడ్డం పడడం వల్ల నెబులైజర్ ద్వారా మందు తీసుకున్నా కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళదు, లోపలికి వెళ్ళదు. కాబట్టి ఏదో ఒక మిషన్ కొనేసి మేము పెట్టుకుంటున్నాము, అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ముఖ్యంగా ఈ చదువు సగం వచ్చి సగం రాని వాళ్ళు, మెడికల్ నాలెడ్జ్ లేని వాళ్ళంతా ఇదే ఎడ్యుకేటెడే చేస్తుంటారు. గ్లూకోమీటర్ పెట్టుకొని బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవడము, బీపీ మిషన్ పెట్టుకొని బీపీ చెక్ చేసుకోవడము, వాళ్ళంతా వాళ్ళ సారకు రోజు చెక్ చేసుకొని కొంచెం పెరిగా కొంచెం తగ్గని యాంగ్జైటీ న్యూరోసిస్ రావడము, దాంతో కూడా బీపీ షుగర్ పెరుగుతాయి. అలర్జీ ఆస్తమా కూడా నెబులైజర్ రోజు పెట్టుకోవడం కానీ అవసరం లేదు. వాస్తవం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంపార్టెంట్.
1: అయితే డాక్టర్ గారు, ఈ ఆస్తమా పేషెంట్లు ఏదైనా ప్రయాణం చేస్తుంటారు, ఎందుకంటే రైలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంటాయి, దగ్గర దగ్గర 2-3 గంటల వరకు కూడా ఎక్కడ కూడా స్టేషన్ రాదు, ప్రయాణం అలా సాగుతూనే ఉంటుంది. అలాగే బస్సులు కూడా, లాంగ్ రన్ బస్సులు, అలాగే మనం విమానాల్లో పోయినప్పుడు, ఎందుకంటే వెంటనే మనకి మెడికల్ హెల్ప్ రాదు. ఈ సందర్భాల్లో ఎటువంటి మందులు ఈ ఆస్మా పేషెంట్లు పెట్టుకోవడం అయితే అంటారు?
0: మామూలుగా ఇప్పుడు వాళ్ళకు ఫస్ట్ పేషెంట్ టైప్ ఆఫ్ పేషెంట్ ఎవరు, సీజనల్ ఆస్తమా, అటోపిక్ ఆస్తమా. అటోపిక్ ఆస్తమా అంటే అప్పుడప్పుడు వచ్చి పోయేది, దాంట్లో ఏమేమి పడట్లేదు దీంట్లో అవాయిడ్ చేయాలి. తర్వాత సీజనల్ ఆస్తమా అంటే ఈ సీజన్ అంతా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నాం. ముందుగా ప్రికాషన్స్ ఏమంటే కొద్దిగా మెడిసిన్ వాడాల్సి వస్తుంది. బస్సు ప్రయాణం ఉంటుంది, ఏసీ బస్సు అనుకోండి, ఏసీ పడదు. తర్వాత మాస్క్ పెట్టుకోవడం కానీ ఇలా తీసుకోవాలి. తర్వాత ప్రివెన్షన్ కొరకు యాంటీస్టమిన్ అనే మైకోలైటిక్ ఏజెంట్స్, యాంటీస్టమిన్స్, ఇన్హేలర్స్ ఇట్లా ఉంటాయి. ప్రివెన్షన్ కొరకు వాడే రోటా క్యాప్స్ అనేవి ఉంటాయి. ఇన్హేలర్స్, రోటా క్యాప్స్ రెండు రకాలుగా ఉంటాయి. రోటా క్యాప్స్ తీసుకోవచ్చు, ఇన్హేలర్స్ అవి దగ్గర పెట్టుకొని ప్రివెన్షన్ కొరకు తీసుకోవడం కూడా మంచిదే. పోయే ముందు ఒక 6 అవర్స్ ముందు ఈ యొక్క యాంటీస్టమిన్ ట్యాబ్లెట్ వేసుకోవడము, ఇన్హేలర్స్ పీల్చడము అవి చేసుకోవాలి. దాని దగ్గరలో కూడా ఆయాసానికి సంబంధించిన డెల్ఫిల్లో, సాల్బుటమాల్, థియోఫిలిన్ ఇట్లా మెడిసిన్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోవడము అవసరం.
1: అయితే డాక్టర్ గారు, ప్రధానంగా ఈ ఇన్హేలర్స్ విషయంలో చాలా మందికి ఒక అపోహ ఉంది, ఇన్హేలర్స్ అనేటువంటివి ఖర్చు ఎక్కువ, తర్వాత మరి అది అంత మంచిది కాదు, ట్యాబ్లెటే మంచిది అనేటువంటి అపోహలో కొంతమంది ఉంటారు. అది ఎంతవరకు నిజమంటారు?
0: ఇప్పుడు మనకు అలర్జీ ఆస్తమాకు వాడే మందులు ఓరల్ గా తీసుకున్నా, నోటి ద్వారా తీసుకున్నా, ఇంజెక్షన్ ద్వారా తీసుకున్నా, గాలి ద్వారా అంటే ఇన్హేలర్ ద్వారా తీసుకున్నా ఒకటే మెడిసినే వాడతాం. అయితే ఇక్కడ డోస్ చూడాల్సి వస్తుంది. మనకు ట్యాబ్లెట్ తీసుకుంటే 300-400 మిల్లీగ్రామ్స్ తీసుకుంటాం, అదే ఇంజెక్షన్ లేదా ఐవి తీసుకుంటే 100 మిల్లీగ్రామ్స్-50 మిల్లీగ్రామ్స్ తీసుకుంటాం. అదే ఇన్హేలర్ రూపంలో గాలి ద్వారా తీసుకున్నామంటే మైక్రోగ్రామ్స్, అంటే 300 మిల్లీగ్రామ్స్ తీసుకోవడం చూడండి, ఇది మైక్రోగ్రామ్స్, చాలా మైక్రో, తక్కువ డోసులో మనం ఊపిరితిత్తులకు తీసుకోవడం వల్ల డైరెక్ట్ ఊపిరితిత్తుల పైనే పనిచేస్తాయి కాబట్టి ఇమ్మీడియట్గా రెస్పాన్స్ వస్తుంది. సో మనం నోటి ద్వారా తీసుకుంటే అది కరగాలి మాత్ర, జీర్ణనాళం

0: నుంచి రక్తంలోకి ఎక్కాలి అనించి వచ్చి ఊపిరితిత్తులో పనిచేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకే ఎక్కడో 300 మిల్లీగ్రామ్స్ సాల్బుటమాల్ అయితే 8 మిల్లీగ్రామ్స్ అట్లా ఇస్తాం. దీంట్లో మైక్రోగ్రామ్స్లో ఇస్తాం ఇన్హేలర్లో, ఇమ్మీడియట్గా ఊపిరితిత్తులకు చేరుతుంది, ఇమ్మీడియట్గా పనిచేస్తుంది, చాలా తక్కువ డోసులో ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు అయినా సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాడవచ్చు. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి.
1: అదే డైరెక్ట్గా ఊపిరితిత్తులకు ఒక ముందు వెళ్ళిందంటే దానివల్ల నష్టం ఎక్కువ ఉంటుంది అనేటువంటి కొంతమంది అపోహపడుతుంటారు.
0: చదువురాని వాళ్ళు అలా అనుకుంటుంటారు, బీపీ మాత్ర కూడా అనుకుంటారు, బీపీ మాత్ర స్టార్ట్ చేసి జీవితాంతం వాడాలా, జీవితాంతం ఉంటే బీపీ వాడాలి, చెక్ చేసుకుంటున్న వాడాలి, లేదా షుగర్ మాత్రం స్టార్ట్ చేసి వాడాలా, ఇట్లాంటివన్నీ వాళ్లకు వాళ్ళంతా వాళ్ళు అంటే రాంగ్ నోషన్స్ ప్రజల్లో ఒకరి నుంచి ఒకరు సర్క్యులేట్ చేసుకుంటున్నారు. అది తప్పు. యాక్చువల్గా ఎడ్యుకేటెడ్ రియల్గా నాలెడ్జ్ అవసరం అంటే డాక్టర్ దగ్గర కలిసి విషయాలన్నీ ఇది వాళ్ళ అపోహలు తొలగించుకోవాల్సిందండి. వాళ్ళంతా వాళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు.
1: అయితే డాక్టర్ గారు ప్రధానంగా ఏంటంటే డాక్టర్ని ఏవి తినకూడదు, ఏవి తినవచ్చు, పరిసరాలు మనం అవాయిడ్ చేయాలనేటువంటి అంటే ఇష్టం చాలా పెద్దది ఉంటుంది సరస్వారం న్యాచురల్గా. అయితే అలా కాకుండా ఉండాలంటే ఒక పేషెంట్ ఒక ఆస్మా పేషెంట్ ఉన్నారంటే ఏ రకంగా దాన్ని అవాయిడ్ చేయాలంటారు?
0: వాళ్ళే చూసుకోవాలి. ఇండివిజువల్ వేరియేషన్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒకరికి పడకపోవచ్చు, ఒకరికి నెయ్యి పడకపోవచ్చు, ఒకరికి ఇప్పుడు అలర్జీ ఫుడ్ అలర్జీ అంటాం, ఫుడ్ అలర్జీ ఒకరికి పాలు పడవు, పాలు తీసుకుంటే వాళ్ళకు మోషన్స్ అవుతాయి, పాలు జీర్ణం చేసే ఎంజైమ్స్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. తర్వాత కొంతమంది బూజ్ పడరు, చాలా ఎక్కువ కాబ్వేబ్స్ అంటాం అవి, ఆ బూజ్ తీసుకున్నప్పుడే వస్తుంది. కొంతమందికి ఇలా ఏం లేకపోవచ్చు. కాబట్టి ఇండివిజువల్ వేరియేషన్ ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది, వాళ్ళు వాళ్ళే నిర్ణయం చేసుకోవాలి. దానికి అలర్జీన్ టెస్టులు ఉన్నాయి, అలర్జీ టెస్టులు అనేవి ఉన్నాయి. ఏదైతే ఈ యొక్క అలర్జీన్స్ ఏమేమి ఉన్నాయో అంటే ఫుడ్ అలర్జీ కానీ వీటిని అన్నింటిని కూడా వ్యాక్సిన్ రూపంలో తయారు చేసి మన శరీరంలోకి ఎక్కిస్తారు. వాటి యొక్క రియాక్షన్ నోట్ చేసిన తర్వాత ఈ పదార్థాలకు మీకు అలర్జీ ఉంది, ఈ ఎన్విరాన్మెంట్లో వీటికి వాటి దానికి వ్యాక్సిన్ ఇస్తారు. అలర్జీని తగ్గించేదాని కొరకు ఇమ్యూనోథెరపీ అంటాము. అది చాలా లాంగ్ ప్రాసెస్, 2 ఇయర్స్ 3 ఇయర్స్ తీసుకుంటారు. దానివల్ల 50% ఛాన్సెస్ అంటే ఆస్మా క్యూర్ అయితే కాదు కానీ కొంచెం కంట్రోల్ అవుతుంటుంది.
1: అయితే డాక్టర్ గారు అంటే ఎలా నిర్ణయించాలంటారు అంటే మనకి ఏది పడితే ఏది తింటే లేదంటే ఏ వాసన చూస్తే ఎగ్గరవేట్ అవుతుందో అది అవాయిడ్ చేయాలంటారు?
0: అవాయిడ్ చేయాలి. ఇప్పుడు అంతే కొంతమంది ఐస్ క్రీమ్ తింటేనే ఐస్ క్రీమ్ తింటేనే జలుబు చేస్తుంది కామన్ మొదటి నుంచి చెప్తూ ఉంటారు. మీరు ఐస్ క్రీమ్ తినవద్దు, కూల్ డ్రింక్స్ తాగొద్దు, దగ్గు ఆయాసం వస్తుంది అని చెప్తుంటారు. లేదా కొన్ని కొత్తగా సున్నం కొడుతుంటారు, ఇల్లు అంతా సర్దుతుంటారు, అవి పడదు మీకు వస్తుంది అంటారు. ఆ ప్రికాషన్స్ తీసుకోవాలి వాళ్ళు, వాళ్ళు మాత్రమే గమనించుకోవాలి.
1: అది అంటే ఇమీడియట్గా డిసైడ్ చేసుకోవాలి ఏది తింటే అగ్రవైడ్ అవుతుంది, ఎక్కువ అవుతుంది, దాన్ని అవాయిడ్ చేయడమే ఒక సులభమైన మార్గము. అంటే డాక్టర్ గారు చెప్పమంటే డాక్టర్ గారు చాలా లిస్ట్ చెప్తారు, జామకాయ తినద్దు, వంకాయ తినద్దు, మళ్ళీ బొప్పాయి
0: చెప్తారు. డాక్టర్ గారు చెప్పరు, వాళ్ళే నిర్ణయించుకోవాలని చెప్తారు, వాళ్ళే మీరే నిర్ణయించుకోవాలని చెప్తారు.
1: ఏది తిన్నప్పుడు ఎక్కువ అవుతుంది దాన్ని ఆ రకంగా దాన్ని నివారించుకోవచ్చు. అయితే డాక్టర్ గారు ప్రధానంగా ఈ ఆస్మా ఉన్నటువంటి, ఎందుకంటే ఏదైనా కూడా రోగ నిరోధక శక్తి తగ్గితేనే ఈ వ్యాధులు అనేటువంటివి ఎక్కువ వస్తాయనేటువంటి వైద్య శాస్త్రంలో తరచుగా చెప్తున్నటువంటి ఒక సూత్రం, మరి ఆహారం ద్వారా దీన్ని ఏమైనా తగ్గించుకోవచ్చు? మంచి పోషకాహారం తినడం ద్వారా
0: దీనికి ఆస్తమకు పోషకాహారం సంబంధం లేదండి. ఊపిరితిత్తుల్లో కెపాసిటీ పెంచుకోవాలి. అంటే ఒక మామూలు ఒక అడల్ట్ అంటాం, ఒక 20-25 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, 50-60 కిలోలు ఉన్న బరువు ఉన్న వాళ్ళు మినిమం 5 లీటర్ల గాలి పీల్చుకొని వదలగలగాలి. అది లంగ్ కెపాసిటీ అంటాం, ఊపిరితిత్తుల్లో వైటల్ కెపాసిటీ అంటాం. ఆ మైన గాలి పీల్చుకుంటున్నామా లేదా అనేది చేసి ఊపిరితిత్తులకు వ్యాయామం చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ ఆహారం తింటే ఊపిరితిత్తులకు శక్తి వస్తుంది, దీనివల్ల శక్తి రాదనేది అలాంటిది ఏం లేదు. ఊపిరితిత్తులకు వ్యాయామం చేయడం చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ఏదైనా గేమ్స్ ఆడడము, ఏదైనా రన్నింగ్ చేయడము, ఏదైనా ఎక్సర్సైజ్ చేయడం, అది ఒకటి. రెండవది ప్రాణాయామం చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాణాయామం చేయడం వల్ల మామూలుగా మన ప్రాణాయామంలోనే ఉన్నాయి శుద్ధి, ఊపిరితిత్తులు శుద్ధి కలుగుతాయి అంటే క్లీన్ అయిపోతాయి అన్న విధంగా కొన్ని మనకున్న తెలిసిన దాంట్లో కపాలభాతి, భస్త్రిక, లేకుంటే ఇలా 5 రకాల శుద్ధ ప్రాణాయాము, 5-6 రకాల ప్రాణాయాలు ఉన్నాయి. ఆ ప్రాణాయాలు చేయడం వల్ల లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. తర్వాత లంగ్ రెస్పాన్స్ అంటే సపోజ్ సరిపడంది మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయినా వెంటనే ఊపిరితిత్తులు మూసుకుపోవు, అంటే ఆయాసం రాదు, అట్లా ప్రాణ

0: వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో జబ్బులు రాకుండా ఉంటాయి, ఆస్తమా రాకుండా ఉంటుంది. ముఖ్యంగా ప్రాణాయామం నేచురోపతి ఈ ఆహారము, ఇప్పుడు మనం తీసుకున్న ప్రతి ఆహారం కూడా నేచర్కు డిఫరెంట్ గా ఆహారం తీసుకుంటున్నాం. నేచురోపతి నేచురల్ గా పద్ధతి ప్రకారము ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఏ జబ్బులు కూడా రావు. వాస్తవంగా ఈ ఎలర్జీ ఆస్తమా కూడా పూర్తిగా రాకుండా పోతుంటుంది.
1: యోగా వల్ల, తర్వాత ఎక్సర్సైజ్ వల్ల, ఏవైతే ఉన్నాయి వ్యాయామం వల్ల ఈ ఆస్తమా రాకుండా నివారించుకోవడానికి అవకాశం ఉందంటారు.
0: ఆహారం కూడా అన్నాం కదా, ఆహారంలో కూడా కొన్ని నేచురోపతి అంటే ప్రకృతి సిద్ధమైన ఆహారాలు తీసుకుంటే, ముఖ్యంగా ఆయిల్ ఎక్కువ వేసినవి, మసాలాలు ఎక్కువ వేసినవి, ఫ్రైడ్ ఫుడ్స్, ఇవన్నీ కూడా ఎక్కువ ఎలర్జీ కలిగిస్తాయి
1: కాబట్టి ఆస్తమా ప్రకోపించడానికి
0: ఫుడ్ ఆయిలీ ఫుడ్ ఉంటుంది, లేదా ఎన్వి ఉంది, ఒక ఏదో ఆయిల్ ఎక్కువ వేసిన బిర్యానో లేదా చికెన్ లేదా ఇలాంటి ఆహారాలు తీసుకున్నప్పుడు ఆస్తమా ఎక్కువైపోతుంటుంది ఆటోమేటిక్ గా. బాడీలో ఆయిల్ కంటెంట్స్ కానీ ఈ యొక్క స్పైసెస్ లేదా సాల్ట్ ఇవన్నీ ఎక్కువైనప్పుడు ఆస్తమా ఎక్కువైపోతుంది ఆటోమేటిక్ గా.
1: బాగుందండి డాక్టర్ గారు, దాని శ్వాసకోశ సమస్యలు దాంట్లో ప్రధానంగా ఆస్తమా కారణాలు నివారణ గురించి చాలా బాగా మంచి విషయాలు తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: శ్వాసకోశ సమస్యలు కారణాలు నివారణ గురించి డాక్టర్ పి మోక్షసూడు గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ డి మురళి.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేను?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: పత్రికా సమాచారం వింటారు. విద్య ద్వారానే ఆడపిల్లలకు భవిష్యత్ ఉంటుందని కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. నిన్న గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 10వ తరగతి పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కలెక్టర్ అభినందించింది. శాల్వాతో సన్మానించి మోడల్స్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 10వ తరగతి ఉత్తీర్ణత శాతంలో బాలుల కంటే బాలికలు 11% ఎక్కువ ఉత్తీర్ణత సాధించడం ఆనందదాయకమన్నారు. ఆడపిల్లలు ఎంత చదివితే అంతవరకు చదివించాలని పెళ్లి

ఒక్కటే జీవిత లక్ష్యం కాదని అన్నారు. మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా సమాన హక్కులు ఉన్నాయని, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అనే కొత్త యాప్ను వ్యవసాయ శాఖ రైతులకు అందుబాటులోకి తెచ్చింది. ఏపీ ఎయిమ్స్ 2.0 యాప్ను రైతులు తమ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడంతో, పంటలను ఆన్లైన్లో నమోదు చేసుకోవడంతో పాటు ఉపగ్రహ చిత్రాల ద్వారా పంటల ఆరోగ్యం, రియల్ టైంలో వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు, కిసాన్ డ్రోన్ సేవలు, యంత్ర పరికరాల సేవలను సులువుగా తెలుసుకునే వీలుంటుందని వ్యవసాయ శాఖ కర్నూలు జేడి వరలక్ష్మి తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు వచ్చేశాయి. ప్రభుత్వ బడుల బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ప్రతి విద్యార్థి చేతిలో అన్ని పుస్తకాలు ఉండేలా చర్యలు చేపట్టారు. పత్రికా సమాచారం విన్నారు.

0: జనాభా గణన మొదటి దశలో ఇళ్ల జాబితా మరియు ఇళ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరూ భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: చరిత్రలో ఈ రోజు ప్రాముఖ్యతను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ ఎంతో పురాతనమైనది. భారతదేశంలో ఈ వ్యవస్థకు ఎంతో గుర్తింపు, గౌరవం ఉన్నాయి. 1993లో ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం మే 15న అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం జరపాలని తీర్మానించింది. ఈ దినోత్సవం కుటుంబ వ్యవస్థకు సంబంధించిన సామాజిక ఆర్థిక విషయాలపై అవగాహన పెంచేందుకు ఉపకరిస్తుంది. 1994ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ కుటుంబాల సంవత్సరంగా గుర్తించింది. కుటుంబ వ్యవస్థను పటిష్టపరచుకుంటే సామాజిక వ్యవస్థ పచ్చగా కలకాలం ఉంటుందనే విషయాన్ని ఈ దినోత్సవం మనకు గుర్తుకు తెస్తుంది. ఈరోజు అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం. కాటన్ దొరగ తెలుగు డెల్టా ప్రజల గుండెల్లో నిలిచి ఉన్న ఆర్థర్ కాటన్ 1803 మే 15న జన్మించారు. 15 ఏళ్ల వయసులో మిలిటరీలో చేరారు. 1828లో కెప్టెన్గా పదోన్నతి పొందిన కాటన్ కావేరీ నది స్కీమ్ పరిశీలనకు వాదినిగా నియమితులయ్యారు. కావేరీ ఆనకట్ట విజయవంతంగా పూర్తయిన తర్వాత 1844లో గోదావరి డెల్టాని అభివృద్ది చేయాలని సూచనలు చేశారు. 1840లో గోదావరి ఆనకట్ట పనులు మొదలయ్యాయి. 1848-50 మధ్యకాలంలో ఆస్టేలియా వెళ్లి వచ్చారు. స్థానికంగా దొరికే వాటిని ఉపయోగించి ధవళేశ్వరం వద్ద గోదావరి ఆనకట్ట పనుల్ని 1852లో పూర్తి చేశారు. వీరు 1899 జూలై 24న మరణించారు. ఈరోజు ఆర్థర్ కాటన్ జయంతి. చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యతను తెలుసుకున్నారు.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.

ఇంతటితో నాటి కాంతరేఖలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:00 కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి 8:30 జిల్లా సమాచార లేఖ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి సంక్షోభ నివారణకు ప్రధానమంత్రి మార్గదర్శక సూత్రాలపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సంక్షోభ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశం వంటి దేశాలు తీవ్రమైన ఇంధన సంక్షోభం ఎదుర్కోవలసి వస్తోంది. ప్రపంచానికి అవసరమయ్యే ముడి చమురులో ఎక్కువ భాగం పశ్చిమాసియా నుంచి వస్తుంది. యుద్దం కారణంగా చమురు క్షేత్రాలు, రిఫైనరీలు, రవాణా మార్గాలపై దాడులు జరిగే అవకాశం ఉండటంతో సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. భారత్ తన ఇంధన అవసరాల కోసం దాదాపు 85% పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పశ్చిమాసియాలో అస్థిరత భారత్కు భారీ సవాలుగా మారింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. చమురు దిగుమతుల కోసం భారత్ ఎక్కువ డాలర్లను ఖర్చు చేయాల్సి రావడం వల్ల విదేశీ మారక నిల్వలు తగ్గి రూపాయి విలువ పడిపోయే అవకాశముంది. ఈ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడకుండా ఉండేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు 10 ప్రధాన సూచనలు చేశారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం, ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ సూత్రాల ముఖ్య ఉద్దేశం. ఇంధనాన్ని చాలా పొదుపుగా వాడాలని, అవసరమైతేనే వాహనాలు వాడాలని, నగరాల్లో సొంత వాహనాలకు బదులుగా మెట్రో రైల్, బస్సులను ఎక్కువగా ఉపయోగించాలని సూచించారు. ఒకే మార్గంలో వెళ్లేవారు సొంత వాహనాల వాడకం తగ్గించి కార్ పూలింగ్ చేసుకోవడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయవచ్చని, కరోనా కాలంలో అవలంబించిన ఇంటి నుండి పని, వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్లను మళ్లీ పెంచాలని అన్నారు. ఇంధన ఆదా కోసం వీలైనంత ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలని, రోడ్డు మార్గంలో కాకుండా రైల్వేల ద్వారా సరుకులను తరలించడం పెంచాలని, తద్వారా డీజిల్ వాడకం తగ్గుతుందని ప్రధానమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. వంట నూనెల దిగుమతి భారం తగ్గించడానికి ప్రజల కుటుంబాలలో నూనె వాడకాన్ని 10% తగ్గించినా దేశ ఖజానాతో పాటు కుటుంబాలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాయని అన్నారు. కనీసం 1 సంవత్సరం పాటు విదేశీ ప్రయాణాలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్, విదేశాల్లో పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలని, దేశ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు విదేశీ మారక ద్రవ్యం దేశం దాటి వెళ్లకుండా ఉండటానికి 1 సంవత్సరం పాటు అనవసరమైన బంగారం కొనుగోళ్లను తగ్గించాలని నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. విదేశీ వస్తువుల కంటే స్వదేశీ వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వాలని, దీనివల్ల దిగుమతుల భారం తగ్గుతుందని స్పష్టం చేశారు. విదేశీ యాత్రలకు బదులుగా దేశంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని అన్నారు. రసాయన ఎరువుల దిగుమతి తగ్గించేందుకు రైతులు సహజ సిద్దమైన వ్యవసాయం వైపు మళ్లాలని, ఎరువుల వాడకాన్ని తగ్గించాలని కోరారు. తద్వారా విదేశీ ఇంధన ఆధారిత ఎరువుల దిగుమతులు తగ్గుతాయని అన్నారు. భారత్లో ఉపయోగించే ప్రతి ఇంధనం విదేశాల నుంచి వస్తుందని, యుద్ద పరిస్థితుల్లో ఇంధనాన్ని పొదుపుగా వాడటమంటే దేశాన్ని రక్షించుకోవడమే అని ఆయన పేర్కొన్నారు. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించడమే కాదని, సంక్షోభ సమయంలో బాధ్యతాయుతమైన జీవన శైలిని పాటించడం కూడా ఒక రకమైన దేశభక్తి అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోకుండా విదేశీ మారక నిల్వలను కాపాడటం ఈ సూత్రాల ప్రధాన లక్ష్యం. సంక్షోభ సమయంలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే దేశ సంక్షేమం సాధ్యమన్న ప్రధానమంత్రి అభిప్రాయం 100% సత్యం. ఈ 10 సూత్రాలు కేవలం తక్షణ పరిష్కారాలు మాత్రమే కాదు, భవిష్యత్తులో భారత్ను ఆత్మ నిర్బర్ భారత్గా మార్చే దీర్ఘకాలిక ప్రణాళికలో భాగమని చెప్పవచ్చు. పొదుపు చర్యలు పాటించాలని దేశ ప్రజలకు పిలుపునివ్వడమే కాదు, స్వయంగా ప్రధానమంత్రి సైతం ఇంధన పొదుపు చర్యలను ప్రారంభించారు. తన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇకపై

0: ప్రధానమంత్రికి 2 వాహనాలతోనే ప్రోటోకాల్ భద్రతను అందించనున్నారు. ప్రధానమంత్రి ప్రజలకు చేసిన సూచనలను స్వయంగా ఆచరించి చూపించడం విశేషం. పశ్చిమాసియాలో యుద్దమనేది కేవలం భౌగోళిక రాజకీయ సమస్య మాత్రమే కాదు, అది ప్రతి భారతీయుడిపై ప్రభావం చూపే ఆర్థిక వ్యవస్థ. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినట్లుగా ఇంధనాన్ని పొదుపు చేయడం, ప్రజా రవాణాను వాడటం, స్వదేశీ ఇంధన వనరుల వైపు మళ్లడం ద్వారా మాత్రమే ఈ అంతర్జాతీయ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలం. సంక్షోభ నివారణకు ప్రధానమంత్రి మార్గదర్శక సూత్రాలపై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎం మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు ఇప్పుడు వింటారు. కార్యక్రమంలో ముందుగా గాయని గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం, ఎస్వీ కృష్ణారెడ్డి స్వరకల్పన చిత్రం ఆహ్వానం కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జీఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేశ్, అక్షయ్, అలాగే కర్నూలు మద్దూర్ నగర్ నుంచి ధర్మరాజు, లక్ష్మీబాయి, బాలాజీ, లక్ష్మీనారాయణ, శారద, విజయ, విజయ్, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, బిట్టు, చార్విక్, ఉమామహేశ్వరి, అంబదాస్, విజయ్, కృష్ణ, శాంతి, విజయ్, వినోద్, చంద్రిక, విష్ణుప్రసాద్. మీరందరి కోసం ఈ పాట విందాం. మరి వినే ముందు ఒక ప్రకటన.
2: జనాభాగమైన 2027 మొదటి దశ అయిన ఇళ్ల జాబితా మరియు ఇళ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్ లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: విజయాలు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
0: మన శ్రీ చైతన్య విద్యార్థి.
2: ఉదిత్ నారాయణ స్వర్ణలత పాడిన పాట వినండి. సంగీతం వందే మాత్రం శ్రీనివాస్. చిత్రం పేరు స్వయంవరం. కోరుతున్న శ్రోతలు, రంగారెడ్డి జిల్లా కడతాల నుంచి గోపాల్, మహేశ్వరి, విష్ణువర్ధన్, విఘ్నేష్, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు బస్తీ నుంచి భారత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్లోద్, ఆదిత్యలోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్.

0: नेशनल स्कीम के टेलीलॉ नए बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े। कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: వరంగల్ కరీమాబాద్ నుంచి రవి అరుణ విజయ్ కుమార్ కీర్తన నాగిరెడ్డి అజయ్ కుమార్ అలాగే జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి నుంచి జయన్న సంధ్య శ్రీనిధి దేవాన్ష్ వీరందరి కోరికపై ఇళయరాజా సంగీత సారథ్యంలో ప్రేమ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం వినండి

0: జనాభా గణన మొదటి దశలో ఇళ్ల జాబితా మరియు ఇళ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: శ్రోతలు అభిరుచి వింటున్నారు. కార్యక్రమం తర్వాత హరిహరన్ క్లింటన్ పాడిన పాట, స్వరకల్పన ఏఆర్ రెహమాన్, చిత్రం పేరు సఖీ. కోరుతున్న శ్రోతలు, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట గ్రామం నుంచి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, అలాగే కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య.

0: பிரபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்
3: శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాశ్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్, అలాగే కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామన్నకోట గ్రామం నుంచి బాషా ముబీన్ బేగం, అబ్దుల్ మన్నాన్ సైమా, మెహబూబ్ బాషా, మిన్నత్ బేగం వారి మిత్రులు వీరంతా కోరుతున్న పాట సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం జేవి రాఘవులు, గాయని గాయకులు ఎం రమేష్, పి సుశీల, చిత్రం పేరు విశ్వనాథ నాయకుడు.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: గానం కారుణ్య, సంగీతం మణిశర్మ, చిత్రం తేన్మార్. కోరుతున్న శ్రోతలు శాంతినగర్ నుంచి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరీ, సమ్రీన్, ఉమేశ్ సల్మా, అహిల్, లుబానా, షహన్, ముజమిల్, గోరా వారి మిత్రులు. అలాగే అలంపూర్ నుంచి దేశాని, సందీప్, ప్రదీప్, ప్రవీణ్, నవీన్, రాహుల్, డేవిడ్, విన్నీ, దేవరాజు, ఆరాధ్య, ఆనందమ్మ, చిన్నారి, కళ్యాణి, కీర్తన, మహిమ, నాగమ్మ, మీరమ్మ, సరోజమ్మ, చందకళ, ఎస్తేరి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పదవీకాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ సాయి ప్రసాద్ పదవీకాలం పొడిగింపుపై రాష్ట ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సిన సీఎస్ పదవీకాలం పొడిగింపుతో నవంబర్ 30 వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ ప్రతిష్టాత్మక ఫిఫ్త్ జనరేషన్ యుద్ద విమానాల తయారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగనుంది. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానుండటంతో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేపట్టింది. ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలతో రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేస్తూ జూన్ 21న ఆదివారం ఈ పరీక్ష జరగనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ రోజు వెల్లడించింది. ఈ మేరకు ఎన్టీఏ తమ సామాజిక మాధ్యమం ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలల్లో పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట విద్యాశాఖ మంత్రి లోకేష్ నిన్న సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ ఫలితాలను విడుదల చేశారు. దేశ భవిష్యత్తు నిర్మాణంలో ఇంధన వనరులది కీలక పాత్ర అని, వాటి భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, ఇదే సమయంలో వినూత్న పరిశోధనలు జరగాలి అని నీతి ఆయోగ్ శాశ్వత సభ్యుడు వికే సరస్వత్ అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలోని భారత పెట్రోలియం శక్తి సంస్థ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి నిన్న ప్రసంగించారు. క్రీడాకారుల కోసం రాష్ట ప్రభుత్వం అమలు చేసే 3% రిజర్వేషన్లలో కొన్ని సవరణలు చేస్తూ ఈ మేరకు క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అర్హత కలిగిన క్రీడాకారులు 3% రిజర్వేషన్లు పొందాలంటే ఇకపై ఆయా శాఖల నియామక సంస్థలు నిర్వహించే అర్హత పరీక్షల్లో ఖచ్చితంగా అర్హత సాధించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. రోజుకు 2 స్వర్ణగ్రామ వార్డులను తప్పనిసరిగా తనిఖీలు చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్

అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిన్న స్వర్ణగ్రామ వార్డుల అధికారులతో సమావేశం నిర్వహించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకవైపు పెరుగుతున్న ఎండ, మరోవైపు పిడుగులతో కూడిన వానలతో రాష్టంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నంద్యాల జిల్లా సంజామలలో నిన్న 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. 17 జిల్లాల పరిధిలోని 126 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
1: రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అజయ్ శృతి. స్టూడియోలో టైం 11:05 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ ఇది మన మూవీస్ టైం. సో మరి చాలా మంది అసలు ఏంటి ఈ రోజు సినిమా కబుర్లు ఏంటి అని వెయిట్ చేస్తున్నారు కదా. వచ్చేసా మీకోసం బోలెడ్ అనే సినిమా కబుర్లు కూడా తీసుకొచ్చేసా. చెప్పాను కదా నేను వెళ్ళేటప్పుడు రేపు సినిమా కబుర్లలో కలుస్తాను అని. సో అన్న ప్రకారం ఇలా ప్రత్యక్షం అయిపోయానమాట. సో మరి ఏం చేద్దామంటే మంచి మంచి సాంగ్స్ వింటూ బోలెడ్ అనే సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. ఓకే, అండ్ ఆల్సో ఈ రోజు మనకి బర్త్డే స్టార్స్ కూడా ఉన్నారు, అండ్ ఈ రోజు డే స్పెషల్ కూడా ఉంది, అవన్నీ కూడా నేను చెప్తాను. బట్ రైట్ నౌ మీ అందరి కోసం

కమిటీ కుర్రోళ్ళు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 11:15 క్రాస్ అయిపోయి 22 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఉన్నాం సినిమా కవర్లు ప్రోగ్రామ్ లో. రాజాది రాజా ఈ సినిమాతో ఒక కొత్త హీరో ఇంట్రడ్యూస్ అవుతున్నాడు మన టాలీవుడ్ కి. రుత్విక్ అనమాట తన పేరు. బాగున్నాడు, మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ మంచి రోల్స్ కనుక చేస్తే సెటిల్ అయిపోవచ్చు మన టీటాన్ లో. సో టీజర్ రిలీజ్ అయిపోయింది రాజాది రాజా మూవీది, బాగుంది, నాకైతే నచ్చింది. మరి టీజర్ చూస్తే ఇది ఒక తండ్రి కొడుకులకి మధ్యలో జరిగే ఎమోషనల్ స్టోరీ అని అనిపించింది. కాకపోతే మూవీలో సెంటిమెంటే కాదు, యాక్షన్ కి యాక్షన్, విజువల్స్ కి విజువల్స్, మ్యూజిక్, ఇలా ప్రతి ఒక్కటి అదిరిపోతాయని మాత్రం కొంచెం తెలుస్తోంది.

సో చూద్దాం, వెయిట్ చేద్దాం ఈ రాజా ది రాజా కోసం. ఓకే సో నెక్స్ట్ మనం ఇంకా మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ మీ అందరి కోసం రాజారాణి మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఇంటూ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: లక్కీ భాస్కర్ మూవీ నుంచి సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 11:25 అయిపోయింది. అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సంజయ్ లీలా బన్సాలి బాలీవుడ్ లో పెద్ద పెద్ద సినిమాలకు పెట్టిన పేరు. నెక్స్ట్ హీరో ధనుష్ తో ఒక ఇంట్రెస్టింగ్ మూవీ చేస్తున్నారట. మరి పురాణాలకు సంబంధించిన ఒక జంగిల్ బేస్డ్ స్టోరీ. పిఎస్ఏ మిత్రన్ మూవీకి డైరెక్టర్ అనమాట. కాకపోతే ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ 2027 స్టార్టింగ్ లో షూట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. అది మ్యాటర్. అండ్ కల్కి మూవీ పార్ట్ 1 లో ఎన్ని క్యామియోస్ ఉన్నాయో మనందరికీ తెలుసు. అయితే కల్కి 2 లో నాని ఒక ఇంపార్టెంట్ క్యామియో చేయబోతున్నాడని టాక్. అది మ్యాటర్. సో మరి ఇలా నడుస్తున్నాయి అప్డేట్స్. అయితే ఇంకా మరి బోల్డెన్ అప్డేట్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం అన్నిటి గురించి. బట్ రైట్ నా ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను

0: అరవా
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
4: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
3: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
4: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
3: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
4: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: శంకర్ మహాదేవన్ అండ్ రాహుల్ సిప్లిగంజ్ బ్యాండ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. ఆచార్య సినిమా నుంచి మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్. 11:36 క్రాస్ అయిపోయి 7 సెకండ్స్ అయిపోయింది మన సినిమా కవులు ప్రోగ్రామ్ లో. అండ్ ఈ రోజు ఎనర్జెటిక్ హీరో రామ్ బర్త్డే. సో మరి దేవదాస్ మూవీతో స్టార్ట్ అయిన తన జర్నీ నిన్నటి ఆంధ్ర కింగ్ తాలూకా దాకా ఓ అద్భుతం అని చెప్పాలి. సో మరి కెరీర్ లో ఇప్పటి వరకు 22 ఫిల్మ్స్ చేశారు. మరి ర్యాపో నెక్స్ట్ ర్యాపో 23rd ఫిల్మ్ ఒకటి రెడీ అయిపోతుంది, దాని అనౌన్స్మెంట్ అనమాట ఈ రోజు. మరి నాకు తెలిసింది సీనియర్ ఎన్టీఆర్ సూపర్ స్టార్ కృష్ణ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలా వీళ్ళందరికీ కూడా ఒక కామన్ పాయింట్ ఉంది. అండ్ అఫ్ కోర్స్ మన ర్యాపోకి కూడా వీళ్ళందరికీ కూడా ఒక కామన్ పాయింట్ ఉంది, అదేంటో మీరు ఆలోచిస్తుండండి. నెక్స్ట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను ఫ్రమ్ ఆంధ్ర కింగ్ తాలూకా. సో ఎంజాయ్ లిస్నింగ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా.

0: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: ఎస్, 11:45 క్రాస్ అయిపోయి 6 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోలో టైం, అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. పెద్ద మూవీ నుంచి అయితే ఒక పవర్ఫుల్ వీడియో రిలీజ్ అయింది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ యాక్ట్ చేసిన గౌర్ నాయుడు క్యారెక్టర్ రివీల్ చేశారన్నమాట ఈ వీడియోలో. చాలా స్ట్రాంగ్ రోల్ అయింది అనిపించింది నాకు వీడియో చూస్తే. మూవీ అయితే 4th ట్రైలర్ అయితే ఈ మంత్ 18th, అంటే ఇంకొక 3 డేస్ లో వచ్చేస్తాయి రెండు కూడా. సో మై డియర్ చెర్రీ ఫ్యాన్స్, పండుగ చేసుకోండి, ఇక అది మ్యాటర్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, పెద్ద సినిమాలో ఛాన్స్ కొట్టేసిన దివ్యేంద్రు శర్మ ఉన్నారు కదా, హిందీ యాక్టర్ అనమాట తను. సో నెక్స్ట్ వెంకీ యాక్ట్ చేస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసారట. మరి ఒక పక్కన విక్టరీ వెంకీ లాంటి హీరో, అండ్ ఇంకొక పక్కన మన త్రివిక్రమ్ గారు. అసలు నిజంగానే ఈ మూవీ హిట్ అయితే కనుక ఇటు పెద్ద కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అనుకోండి, దివ్యేంద్రు కూడా మన తెలుగు

ఇండస్ట్రీలో సెటిల్ అయిపోవచ్చేమో నాకు అనిపిస్తోంది. ఎనీవేస్, మరి నెక్స్ట్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా రీ రిలీజ్ కాబోతోంది 12th జూన్. అండ్ ఇంకా ఈ హీరోస్ అందరూ, అంటే ఇప్పుడు మనం కొన్ని నెక్స్ట్ కొంతమంది హీరోస్ గురించి మాట్లాడుకుందాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. మరి ఈ బ్రేక్ లో మీ అందరి కోసం పందెం కోడి మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తాను. ఎంజాయ్ లిజింగ్.

పందెంకోటి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 11:51 క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ మన టైం అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి ఇంతకు నేను చెప్పాను కదా, నాకు తెలుసండి సీనియర్ ఎన్టీఆర్ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలా వీళ్ళందరికీ కూడా ఒక కామన్ పాయింట్, మన రామ్ పోతే నేను వీళ్ళందరికీ కూడా కామన్ పాయింట్ ఏంటంటే, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఓన్ డైరెక్షన్ లో హీరోగా యాక్ట్ చేశారనమాట, అది మ్యాటర్. సో నెక్స్ట్ ఆ లిస్ట్ లో మన రామ్ కూడా జాయిన్ అయిపోయాడు. ఆ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది ఈ రోజు. ఏంటంటే మ్యాటర్, తను నెక్స్ట్ తీస్తున్న సినిమాకి తనే డైరెక్టర్ అండ్ ఈ సినిమాకి వీరా అనే టైటిల్ పెట్టారనమాట. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతోంది. తనే కథ రాశారు, డైరెక్ట్ చేస్తారు, యాక్ట్ చేస్తారు కూడా. లోన్ ఉల్ఫ్ అని చెప్పేసి సబ్ టైటిల్ వచ్చిందనమాట. ఎనీవేస్ మరి థియేటర్ రిలీజ్ అయితే December 2026 ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. యాక్చువల్గా జూన్ 2026 నుంచి ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుందా, ఎగ్జాక్ట్గా 6 నెలల్లో ఫినిష్ చేసేసి రిలీజ్ చేసేస్తారు కూడా, అదే మ్యాటర్. ఆహా, సూపర్ ఫాస్ట్ యాక్షన్లోనే కాదు మరి డైరెక్షన్లో కూడా స్పీడ్ చూపిస్తున్నారన్నమాట రామ్. ఎనీవేస్ రైట్ నా శివం సినిమా నుంచి సాగర్ అండ్ హరిప్రియం పాడిన పాట ప్లే చేస్తున్నాను. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్, భాస్కర్ భట్ల, రవికుమార్ లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: సో మరి లవ్లీ సాంగ్ అయితే వినేశారు మూగ మనసుల సినిమా నుంచి కె జమునారాణి గారు పాడిన పాట ఆత్రేయ గారి రచనలో. సో మరి ఈ రోజు సింగర్ కె జమునారాణి గారి జయంతి అన్నమాట. మరి తెలుగు తమిళ్ మలయాళం కన్నడ లాంగ్వేజెస్ లో 6000 పాటలు పాడిన అద్భుతమైన గాయని మన ఆవిడ. సో మరి అది మ్యాటర్ అండ్ ఈ రోజు మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ బర్త్డే కూడా. అలాగే తమిళ్లో మూవీస్ ఎక్కువ చేశారు కానీ మన తెలుగులో మాత్రం నేను మీకు తెలుసా, గురు, దసరా, సైంధవ్, కల్కి 2 పార్ట్స్ ఇవన్నీ కూడా మ్యూజిక్ ఆయనే. సో మరి ఈ రోజు యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్ బర్త్డే కూడా. టీవీలో యాంకర్ గా, జడ్జ్ గా ఎన్నో షోస్ చేస్తూ మూవీస్ లో కూడా యాక్ట్ చేస్తున్న యాక్ట్రెస్. సో అది మ్యాటర్. ఇది ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అండ్ నెక్స్ట్ మనం ఎగ్జాక్ట్ గా మీకు తెలుసాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిసనింగ్ వివిధ్ భారత్ ఎఫ్ఎం 101.3.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రారాముడు, ఏంటి ఇట్లా వచ్చావు? ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
2: ఏంటో విషయం?
3: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతి ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
0: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:00 ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసి అన్నదాతకు శాశ్వత సంపదను అందించిన మహనీయులు సర్ ఆర్థర్ కాటన్ అని, ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్టంలో ప్రజాప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి, సమర్థ నీటి నిర్వహణకు కాటన్ దొరనే స్పూర్తి అని చెబుతూ ఆయనకు నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి

లో జరుగుతున్న ది ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్ట్ టెక్నికల్ ప్రాజెక్టును ప్రారంభించడానికి విచ్చేసినటువంటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టపర్తి శాసనసభ్యులు పల్లె సింధూరారెడ్డి ఆహ్వానం పలికారు. అనంతరం రాజ్నాథ్ సింగ్ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. రాష్టంలో మూత్రపిండాలు, కాలేయ, గుండె సంబంధిత తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వం 895 కొత్త పింఛన్లు మంజూరు చేసిందని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద డయాలసిస్ చేయించుకుంటున్న వారికి పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డుల్లో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం గ్రామానికి చోటు దక్కింది. కేంద్ర ప్రభుత్వం 5 పంచాయతీలకు జాతీయ అవార్డుల ప్రకటనలో బొక్కసంపాలెం గ్రామానికి అవార్డును ప్రకటించడంపై గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాల బోధనే కాకుండా జీవితానికి ఉపయోగపడే నైపుణ్యాలను కూడా నేర్పించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మండల విద్యాశాఖ అధికారులకు ఉద్బోధించారు. ఉపాధ్యాయులు పిల్లల అభివృద్దికి సమగ్ర దృష్టితో పనిచేయాలని కోరారు. జూన్ 21న నీట్ పరీక్షను నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ రోజు వెల్లడించింది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాత్రికేయులతో మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తామని వెల్లడించారు. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉందని, ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలియజేశారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ,
2: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
2: సూక్తులతో సుధలు పంచుతూ,
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
2: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
2: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:05 క్రాస్ అయిపోయి 9 సెకండ్స్ అయిపోయింది. సో మనం ఎంటర్పై మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. యాక్చువల్ గా అండి, మేఘాలయ గవర్నమెంట్ రీసెంట్ గా 2 లాంగ్వేజెస్ ని స్టేట్ లాంగ్వేజెస్ గా గుర్తించింది. ఆల్రెడీ అక్కడ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు, దాని పక్కన ఈ కొత్త 2 భాషలు యాడ్ అయిపోయాయి. మరి ఎందుకు యాడ్ అయ్యాయి, అసలు ఏ లాంగ్వేజెస్ యాడ్ అయ్యాయి, మనం దీని గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్. బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఛాంపియన్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ రామ్ మిర్యాల పడిన పాట అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్.

అది మొత్తానికి గిరా గిరా గిరా తిప్పిన పాట అయితే వచ్చేసింది. 12:10 క్రాస్ అయిపోయి 15 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోలో టైం. యాక్చువల్ గా అండి, మేఘాలయలో రెండు అతిపెద్ద ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నారన్నమాట. వాళ్ళు మాట్లాడే భాషలు ఖాసీ అండ్ గారో భాష. ఈ భాషల్ని అఫీషియల్ గా రాష్ట్ర భాషలుగా గుర్తించిందన్నమాట మేఘాలయ స్టేట్. యాక్చువల్ గా మేఘాలయ మన సంస్కృతి సంప్రదాయాలకి పెట్టింది పేరు. అలాంటి దేశంలో అలాంటి అక్కడ ప్రజలందరూ కూడా మాట్లాడే భాషతో పాటు ఇంకో రెండు భాషల్ని దేశ భాషలుగా గుర్తించడం గ్రేట్ కదా, నిజంగా. ఐ మీన్ రాష్ట్ర భాషలుగా గుర్తించడం గ్రేట్ కదా. సో మరి అది మ్యాటర్. నెక్స్ట్ అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీ అందరి కోసం మురారి సినిమా నుంచి ఎస్పీ చరణ్ అండ్ హరిణి పాడిన పాట ప్లే చేస్తాను. సిరివెన్ గారి లిరిక్ లో సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: ఈ సాంగ్ అంతా ఒకవైపు అయితే లాస్ట్ లో స్మైల్ వస్తుంది చూసారా, అది ఇంకో వైపు కదా, బ్యూటిఫుల్ స్మైల్. ఎనీవేస్ 12:20 ఐ మీన్ 12:17 అయిపోయింది మన స్టూడియోలో టైం, అండ్ మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3, అండ్ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఆదిత్య 369. ఈ సినిమా గుర్తుంది కదా, అసలు మర్చిపోయే సినిమా నా శృతి అంటారా. ఓకే, సింగీతం శ్రీనివాస్ గారి డైరెక్షన్ లో రిలీజ్ అయిన ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా. అది స్టోరీ అయితే గుర్తుంది కదా మీ అందరికీ, ఆ సినిమాలో ఒక సైంటిస్ట్ తయారు చేసిన టైం మెషిన్, అండ్ తాన్లో అటు పాస్ట్ లోకి వెళ్ళగలం, ఇటు ఫ్యూచర్ లోకి వెళ్ళగలం, అండ్ మళ్ళీ ప్రెజెంట్ లో కూడా రాగలం కదా. అప్పట్లో ఇది కంప్లీట్ గా సింగీతం గారు రాసిన ఒక కల్పిత కథ. కానీ ఈ సినిమా చూసిన ఆడియన్స్ కి ఇలాంటి ఒక మెషిన్ ఉంటే బాగుండు అనిపించి ఉండే ఉంటుంది కదా. కానీ మీకు విషయం తెలుసా, ఎగ్జాక్ట్ గా అలాంటి మోడల్ అయితే కాదు, కానీ టైం మెషిన్ ని తయారు చేసిన ఒక ఇన్వెంటర్ అయితే ఉన్నారు. ఆ క్రేజీ 18th సెంచరీకి సంబంధించిన స్టోరీని మన న్యూస్ బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, రైట్ నా ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుని ఆ తర్వాత మీకోసం ఇదే బ్యూటిఫుల్ మూవీ ఆదిత్య 369 సినిమా నుంచి లవ్లీ సాంగ్ ఎస్పి బాలు గారు అండ్ ఎస్ జానకి పాడిన సాంగ్ ప్లే చేస్తాను. ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్, వేటూరు గారి లిరిక్. సాంగ్ అయితే వింటుండండి, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. దానికన్నా ముందు స్టేట్ యూన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3, ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
6: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
6: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం చర్యలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం చర్యలే వింటారు.

0: ఆకాశవాణి సమయం 12:30 వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ నుండి యుఏఈకి బయలుదేరారు. వచ్చే నెల 21న నీట్ యూజీ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం బయలుదేరి వెళ్లారు. 6 రోజుల పాటు సాగే ఈ విదేశీ పర్యటనలో భాగంగా మోదీ యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలను సందర్శిస్తారు. తొలి విడతగా ప్రధానమంత్రి ఈరోజు యుఏఈ చేరుకుంటారు. అక్కడ అధ్యకులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఇంధన రంగంలో సహకారం, ప్రాంతీయ అంతర్జాతీయ

0: పరస్పర ప్రయోజనాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని పేర్కొంటూ వచ్చే నెల 21న నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే నెల 14 నుండి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చన్నారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం వచ్చే ఏడాది నుండి ఓఎంఆర్ స్థానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని ప్రవేశపెడతామని తెలిపారు.
1: పరీక్షా మే థోడా హమ్కో జో ఉన్కి ఫార్మాలిటీస్ హై ఓఎంఆర్ షీట్ కో దస్తఖత్ కర్నా ఆరంభ మే ఎక్ బార్ కర్నా అంత మే భీ ఎక్ బార్ కర్నా ఉస్మే హమారీ విద్యార్థియోన్ కోర్ టైమ్ మే కటౌతీ హుయీ థీ జో 2 से 5 ఎగ్జామినేషన్ టైమ్ థా ఉస్కో ధ్యాన్ మే రఖతే ఎన్టీఏ నే తురింత ఎక్ నిష్పత్తి క్యా హై కి ఉస్కో ఔర్ 15 మినిట్ బఢాయే 2 से शुरू హోగా 5-15 తక్ యే పరీక్షా కి సమయ బఢాయా జాయేగా. అడ్మిట్ కార్డ్ ఇస్ బార్ కే అడ్మిట్ కార్డ్ 14 जून తక్ సభీ కో పహుంచ్ జాయేగా.
0: ఎన్టీఏలో సంస్కరణలు చేపట్టి విద్యా మాఫియా కుట్రలు అరికడతామని హామీ ఇచ్చారు. అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేరళంలో కొత్తగా ఎన్నికైన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యుడిఎఫ్ ప్రభుత్వం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనుంది. విడి సతీశన్ కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. ముఖ్యమంత్రితో పాటు పూర్తిస్థాయి మంత్రి మండలి కూడా అదే రోజున ప్రమాణ స్వీకారం చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మే 4వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి ఎంపికపై 10 రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. ప్రస్తుతం యుడిఎఫ్ భాగస్వామ్య పక్షాల మధ్య కొత్త మంత్రులు, వారి శాఖల కేటాయింపులపై తీవ్రస్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. రేపటిలోగా మంత్రి మండలి కూర్పుపై స్పష్టత తీసుకురావాలని కాంగ్రెస్, ఇతర కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర ఈశాన్య ప్రాంతాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న రాత్రి సిక్కిం చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు టెమి తార్కులోని సిక్కిం స్టేట్ యూనివర్సిటీని సందర్శించడంతో పాటు పీఎం డివైన్ పథకం కింద బలేందుగా స్కైవాక్ ప్రాజెక్టు, నామ్చి టూరిజం సర్క్యూట్, గ్యాంగ్టక్లోని ఆర్కిడారియం వంటి వివిధ అభివృద్ది పనులను సమీక్షిస్తారు. పర్యటనలో చివరి రోజైన రేపు నాథులాకు చేరుకుని కైలాస్ మానస సరోవర్ యాత్రకు సంబంధించి నిర్మిస్తున్న పర్యాటక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను స్వయంగా పరిశీలిస్తారు. సిక్కింలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆర్థిక వృద్దిని, పర్యావరణ హితమైన హరితాభివృద్దిని, ప్రజాస్వామ్య పటిష్టతను సమతుల్యం చేస్తోందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారతదేశాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయని మంత్రి అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ఈ అభివృద్దికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. దీనివల్ల 7,500 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. డ్రోన్ సిటీలోని ఇతర రక్షణ ప్రాజెక్టులను ప్రారంభించిన వీరు అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడంతో చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 97.77 రూపాయలు, డీజిల్ ధర 90.67 రూపాయలకు చేరుకుంది. ముంబైలో పెట్రోల్ ధర 106.68 రూపాయలు కాగా, డీజిల్ 93.14 రూపాయలకు పెరిగింది. కోల్కతాలో పెట్రోల్ 108.74 రూపాయలు, డీజిల్ 95.13 రూపాయలుగా ఉంది. చెన్నైలో గరిష్టంగా పెట్రోల్ ధర లీటర్కు 111.90 రూపాయలు, డీజిల్ ధర 95.35 రూపాయలకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

0: మహారాష్టలోని సతారాలో ఈరోజు ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్లను లబ్దిదారులకు అందజేస్తారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ పథకం కింద 3 కోట్ల ఇళ్లు నిర్మించారు. ఈ సందర్బంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మహారాష్టకు 8,368 కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని కేంద్రం ప్రకటించనుంది. అలాగే పీఎం గ్రామ్ సడక్ యోజన కింద 122,98 కోట్ల ఖర్చుతో 35 రోడ్డు ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 35 గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు, వాటి ప్రభావం గురించి ఇరువురు నేతలు చర్చించినట్టు జయశంకర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అలాగే 2026 బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్నందుకు అబ్బాస్ అరాక్చీకి డాక్టర్ జయశంకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ భేటీ భారత్ ఇరాన్ సంబంధాల బలోపేతానికి, ప్రాంతీయ సుస్థిరతకు ప్రాధాన్యతనిచ్చింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, కేరళ, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అలాగే సిక్కిం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిల్లో కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుందని తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ నుండి యుఏఈకి బయలుదేరారు. వచ్చే నెల 21న నీట్ యూజీ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా. నేను మీ ఆర్జే శృతి. మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 12:40 క్రాస్ అయిపోయి 25 సెకండ్స్ అయిపోయింది. సో మరి ఇంతాక నేను చెప్పాను కదండి, ఆదిత్య 369 సినిమా సంగీతం శ్రీనివాసరావు గారు సృష్టించిన ఒక అద్భుత కల్పిత కథ. కానీ ఇలా టైం మెషిన్ ని కనిపెట్టిన ఒక ఇన్వెంటర్ ఉన్నారు, ఆయన గురించి మనం మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. యాక్చువల్గా 18th సెంచురీ చివరిలో యుఎస్ లో డెలావర్ రాష్ట్రంలో టూన్ టౌన్ అనే ఒక సిటీ ఉంది. అక్కడ కిర్క్ లెజారస్ అనే ఒక ఇన్వెంటర్ ఆవిష్కర్త ఉన్నారనమాట. అయితే ఆయన ఏం చేశారంటే ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు సీక్రెట్ గా ఆయన ఇంట్లోనే ఆ బేస్మెంట్ లో. అసలు ఎందుకని మొదలు పెట్టారు అంటే, కొన్ని సంవత్సరాల పాటు ఆయన ఒక యూనివర్సిటీలో ఫిజిక్స్ గా పనిచేసేవాళ్ళనమాట. అప్పటి నుంచి ఆయనకి టైం ట్రావెల్ అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట. అసలు ఆ టైం ట్రావెల్ అనేది ఉంది, అది నిజంగానే వర్క్ అవుతుంది అని తీవ్రంగా నమ్మేవాళ్ళట. సో లేకపోతే అనమాట అంతే దాన్ని తయారు చేస్తారు. వెల్, ఇది నిజమా మిత్తా లేకపోతే ఉన్నదానికి ఎక్కువ చేసి చెప్తున్నారా అనేది తర్వాత సంగతి. అయితే ఈ టైం ట్రావెల్ మెషిన్ గురించి అయితే మనం చాలా మాట్లాడుకోవాలి, మాట్లాడుకుందాం. బట్ రైట్ నా మీ అందరి కోసం మణి శర్మ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో జీన్ శ్రీనివాస్ అండ్ హరిణి పాడిన పాట ప్లే చేస్తున్నారు. ఏం రత్నం అండ్ శివ గణేష్ లిరిక్స్ అనమాట. ఖుషి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్.

ఖుషీ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి యాక్చువల్ గా అండి, టైం ట్రావెల్ పాసిబుల్ అవుతుందని నమ్మిన ఇన్వెంటర్ కిర్క్ అనమాట, తన ప్రాజెక్ట్ ని 1873 కంప్లీట్ చేశారట. అండ్ మరి ఈ మెషిన్ ని తన ఫ్రెండ్ మీద ట్రై చేశారట కూడా, జస్టిన్ టైమ్ అనే ఒక ఫ్రెండ్ మీద. సో ఫస్ట్ లో జస్టిన్ కూడా తన ఫ్రెండ్ కిర్క్ కోసం హెల్ప్ చేయడానికి ఈ మెషిన్ గురించి తను స్టార్ట్ చేశారు తను కూడా. సో టైం సెట్ చేసుకున్నారు, మెషిన్ స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారిగా మనకి మూవీలో చూపిస్తారు కదా ఆదిత్య 369 లో, రూమ్ అంతా కూడా ఒక లైటింగ్ లాగా వచ్చేసింది మెషిన్ స్టార్ట్ అయినప్పుడు, అలాగే అచ్చం అలానే ఇందులో కూడా జరిగింది, రియాలిటీలో కూడా అంతే, జస్టిన్ మాయం. సో కానీ సాడ్ పార్ట్ ఏంటంటే జస్టిన్ మళ్లీ తిరిగి రాలేదు. సో కొన్నేళ్ల తర్వాత 18th century డ్రెస్సింగ్ స్టైల్లో ఒక మనిషిని చూసినట్టు కొన్ని న్యూస్ ఆర్టికల్స్ అయితే వచ్చాయి కొన్ని ఏళ్ల తర్వాత, అంటే చాలా చాలా చాలా ఏళ్ల తర్వాత అనమాట. దట్ మీన్స్ కిర్క్ టైం మెషిన్ వర్క్ అయింది. అండ్ ట్విస్ట్ ఏంటంటే కిర్క్ కూడా ఇలాగే సడన్ గా మాయమైపోయి 5000 ఏళ్ల వెనక్కి, అంటే పిరమిడ్ల కాలానికి వెళ్లిపోయినట్టు హిస్టరీలో కూడా చెప్తూ ఉంటారు. మరి ఇదంతా నిజమా మిత్తా అంటే హూ నోస్, గాడ్ ఓన్లీ నోస్. సో నమ్మే వాళ్ళైతే నమ్ముతారు అనమాట, అది మ్యాటర్. ఓకే, సో ఇది పక్కన పెట్టేస్తే, కేరళంలో ఎన్ఎస్ రాజప్పన్ అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన చిన్నప్పటి నుంచి నడవలేదుటండి, కానీ మీకు విషయం తెలుసా, అలాంటి కండిషన్ లో కూడా ఆయన ఆల్మోస్ట్ ప్రతిరోజు వెమ్నాడ్ అనే సరస్సుకు వెళ్లి అక్కడ నీళ్లలో ఉండే ప్లాస్టిక్ ని వేస్ట్ ని అంతా కూడా తీసేస్తూ ఉంటారట. ఇలా ఏ ఒక్కరోజో కాదు, కొన్ని సంవత్సరాలుగా అదే పనిచేస్తున్నారు ఆయన. మరి నీటి కాలుష్యాన్ని అరికట్టడమే తన లక్ష్యంగా తను ఈ దేశానికి తన వంతు సహాయం తను చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు కూడా. కొంతమంది అంతేనండి సైలెంట్ హీరోస్, రియల్ హీరోస్ అని అని చెప్పాలి వాళ్ళని. సో అంత విల్ పవర్ లో ఉందనమాట, స్పెషల్లీ మైండ్ సెట్ లో ఉంటుంది, అనుకుంటే తక్షణమే చేసేయచ్చు అనమాట. సో అది మ్యాటర్. సో నెక్స్ట్ ప్రపంచంలోనే లాంగెస్ట్ బస్ రూట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నా నేను మీకు తెలుసా మూవీ నుంచి అయితే శ్రీరామ్ పార్థసారథి పాడిన పాట ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిస్నింగ్.

0: అల్లరి బుల్లుడు మూవీ నుంచి ఎంఎం కీరవాణి గారు చిత్ర గారు పాడిన పాట అయితే వినేశారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్, డైరెక్షన్ చంద్రబోస్ గారు, లిరిక్స్. 12:57 క్రాస్ అయిపోయి 57 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నా మీకు తెలుసాలో. సో ప్రపంచంలోనే లాంగెస్ట్ బస్ రూట్ ఏంటో తెలుసా అండి? 1957-76 పీరియడ్ లో కోల్కతా నుంచి లండన్ వరకు రెగ్యులర్ గా ఒక బస్ ఉండేదట. ఇది రాను రాను 32,000 కిలోమీటర్స్ ని కవర్ చేస్తుందన్నమాట. తన ఇండియన్ ద ఇండియన్ మ్యాన్ అని పిలిచేవాళ్ళ ఈ బస్ ని. అయితే ఇది ఒక్కసారి స్టార్ట్ అయితే ఈ బస్ ఫినిష్ అవ్వడానికి మళ్లీ 50 రోజులు పట్టేదట. ఇది రకరకాల దేశాల్లోని ప్రాంతాలను కవర్ చేస్తూ మన ఇండియాకి వచ్చేదన్నమాట. మరి ఇంత జర్నీ కదా, ఏదైనా అవసరం వస్తే అనే డౌట్ రావచ్చు మీకు. ఓకే, సో మరి ఏంటంటే మ్యాటర్, బస్ లో న్యూస్ పేపర్ చదువుకోవచ్చు, నిద్ర వస్తే సెపరేట్ స్లీపింగ్ బెడ్స్ ఉంటాయి, పడుకోవచ్చు. అండ్ బస్ లో వెళ్లేటప్పుడు ఏమైనా మంచి ప్లేసెస్ వస్తే అవి చూడటానికి ఆపుతారు కూడా. ఇలా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ ద ఇండియన్ మ్యాన్ అనే ఒక బస్ లో. సో అలాగే ఫారిన్ కంట్రీస్ లో షాపింగ్ కూడా చేసుకోవడానికి కూడా ఆపుతారు ఈ బస్ ని. ఎందుకో తెలియదు కానీ మరి బస్ ని 1975 ఆపేశారట. సో అది మాట. సో అదనమాట సంగతి ఇవాళ మీకు తెలుసా. మళ్ళీ మనం ఎగ్జాక్ట్ గా ధీరాలో కలుసుకుందాం 1-2 కి. రైట్ నౌ చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, స్టే ట్యూన్.
1: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం
0: మీరు చూం చేసి వింటున్నారు వివిధ భారతి FM 101.3. స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:00. FM న్యూస్ హెడ్ లైన్స్.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల్లో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 15,803 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా 5వ తరం యుద్ద విమానాలు తయారు కానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ కింద దాదాపు 21 లక్షల రూపాయల విలువైన చెక్కులను లబ్దిదారులకు రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ రోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి న్యాయం చేయాలనే లక్ష్యంతోనే సీఎంఆర్ఎఫ్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ జీటీఎం సంస్థ 2026కు గాను ఆంధ్రప్రదేశ్ను ఉత్తమ పర్యాటక ప్రచార రాష్టంగా ఎంపిక చేసిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. జూన్4న కేరళలోని తిరువనంతపురంలో నిర్వహించే కార్యక్రమంలో మెట్రో ఎక్స్పెడిషన్ జీటీఎం టూరిజం అవార్డు 2026 అందుకోనున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలం పి కొత్తకోట రైల్వే బ్రిడ్జ్ సమీపంలో ఆగి ఉన్న లారీని ఓ కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో 2 మహిళలు మృతి చెందగా మిగిలిన వారు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే

పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి మండల విద్యాశాఖ అధికారులను, హెడ్ మాస్టర్లను ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థుల నమోదు అంశంపై మండల విద్యాశాఖ అధికారులతో, హెడ్ మాస్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. నీటి యూజీ 2026 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేస్తూ జూన్ 21 ఆదివారం ఈ పరీక్ష జరగనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ రోజు వెల్లడించింది. ఈ మేరకు ఎన్టీఏ తమ సామాజిక మాధ్యమం ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డుల్లో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం గ్రామానికి చోటు దక్కింది. కేంద్ర ప్రభుత్వం 5 పంచాయతీలకు జాతీయ అవార్డుల ప్రకటనలో బొక్కసంపాలెం గ్రామానికి అవార్డును ప్రకటించడంపై గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉందని, ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలియజేశారు.

0: చూద్దాం.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3. ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారత్ ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ అర్జే శృతి. మన స్టూడియోలో టైం 1:03 క్రాస్ అయిపోయి 1:04 కూడా అయిపోయింది. సో మనం ఎంటర్ అయిపోయాం ధీరా ప్రోగ్రామ్ లోకి. యాక్చువల్గా మీరు వినే ఉంటారు కదండి చాలా సార్లు, ఇట్ ఈజ్ ఆల్వేస్ సీమ్స్ ఇంపాసిబుల్ అంటిల్ ఇట్ ఈస్ డన్. నెల్సన్ మండేలా చెప్పారు దీన్ని. సో మన లైఫ్ లో చాలా లక్ష్యాలు ఫస్ట్ మనకి ఇంపాసిబుల్ అనిపిస్తాయి, కానీ మనం గివప్ ఇవ్వకుండా కంటిన్యూ అయితే మాత్రం ఒక రోజు అదే ఇంపాసిబుల్ అనిపించిన విషయం మన సక్సెస్ స్టోరీ అవుతుంది కదా. సో దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయిన ఒక భారతీయ శాస్త్రవేత్త గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం తప్పకుండా. సో స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీ అందరి కోసం పడిపడి లేచే మనసు మూవీ నుంచి సింధూరి విశాల్ పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజిషన్, కృష్ణకాంత్ లిరిక్. సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్.

93 ఏళ్ల చరిత్ర కలిగిన వరల్డ్ ఫేమస్ మెటీరియోరిటికల్ సొసైటీకి సెలెక్ట్ అయిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ సైంటిస్ట్ గా ప్రొఫెసర్ కుల్జీత్ కౌర్ మర్హాస్ రికార్డ్ క్రియేట్ చేశారు. సో ఆవిడ జర్నీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇవాళ షోలో. యాక్చువల్ గా అహ్మదాబాద్ లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో, పీఆర్ఎల్ అంటారు దాన్ని, సో ఆ ల్యాబొరేటరీలో వర్క్ చేస్తున్నారన్నమాట ఆవిడ. అండ్ ఈ మే 2026 లో ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొంది వరల్డ్ ఫేమస్ అయిపోయారు. మరి అసలు తను ఏం చేశారు అనే విషయానికి వచ్చేస్తే, యాక్చువల్ గా 1990 and 1993 ఈ పీరియడ్ లో బీఎస్సీ కంప్లీట్ చేశారన్నమాట. అండ్ 1993 to 1995 ఎంఎస్సీ చేశారు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో. అండ్ తర్వాత 1996 to 2001 దాకా అహ్మదాబాద్ లోని పీఆర్ఎల్ లో పీహెచ్డీ కంప్లీట్ చేశారు. అండ్ తను ప్లానెటరీ సైన్స్ అండ్ కాస్మో కెమిస్ట్రీ రంగంలో తను ఎక్స్పర్ట్ అనమాట. అండ్ అప్పుడప్పుడు మనం ఆకాశంలోంచి భూమిపైకి ఉల్కలు పడుతూ ఉంటాయి అని చెప్పేసి వింటూ ఉంటాం కదా, అఫ్కోర్స్ చాలా మంది చూసుంటారు కూడా. ఇవి కొన్ని వేల సంవత్సరాలు అయి ఉంటాయి అనమాట, అంటే ఏజ్. సో కుల్జీత్ లాంటి సైంటిస్టులు ఏంటంటే వీటిని స్టడీ చేస్తారు, చేసి అసలు మన అంతరిక్షంలో ఎలాంటి మెటీరియల్స్ ఉంటాయి, అసలు గ్రహాలు ఎలా ఏర్పడతాయి, అసలు మనకి మన ఇది వరకు అంతరిక్ష చరిత్ర ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుంటారన్నమాట. అండ్ ఇదే కాదు, ఇంకా చాలా అంటే చాలా ఉంది మాట్లాడుకోవాల్సింది, మాట్లాడుకుందామా అన్ని. బట్ రైట్ నౌ మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా నుంచి అనమాట. సో కృతి అండ్ సాధన సర్గంగా పాడిన పాట, రామజోగి శాస్త్రి గారి లిరిక్ సాంగ్ వింటూ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: శ్రోతలు, ఇంతవరకు వివిధ భారతి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కార్నూల కేంద్రం. సమయం 12:01:20 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి. అనంతరం 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే వింటారు. ముందుగా ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నకర్. ముఖ్యాంశాలు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రక్షణ రంగ తయారీ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రైతు ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా అందించేందుకు మెరుగైన వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన పునఃపరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. గోదావరి డెల్టా అభివృద్ది కోసం 14 కోట్ల రూపాయలతో సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్టంలోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రక్షణ డ్రోన్ తయారీ రంగాలకు సంబంధించిన 3 ప్రాజెక్టులకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. అలాగే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ ఏఎంసీఏ నిర్మాణ పనులను ప్రారంభించారు. అదేవిధంగా డ్రోన్ సిటీలో ఏర్పాటు కానున్న పలు డ్రోన్ పరిశ్రమల ప్రాజెక్టులకు కూడా దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపనలు నిర్వహించారు. 15,803 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ద్వారా సుమారు 7,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
1: ఆంధ్రప్రదేశ్ కే ఇతిహాస్ మే ఔర్ భారత్ కే డిఫెన్స్ సెక్టర్ కే ఇతిహాస్ మే ఏక్ హిస్టారిక్ చాప్టర్ జోడ్నే జా రహా హై. ఆజ్ యహాన్ ఏక్ సాథ్ అనేక్ ప్రాజెక్ట్స్ ఫౌండేషన్ స్టేన్.

0: प्लेइंग हो रही है। साथियों, आज जिस पुट्टा पार्थी नामक जगह पर हम सभी यहाँ उपस्थित हैं, यह आध्यात्मिकता, शिक्षा और सेवा भाव के लिए केवल भारत में ही नहीं बल्कि सारी दुनिया भर में जाना जाता है। श्री सत्यसाई बाबा ने शिक्षा, स्वास्थ्य और मानव सेवा के अनेक संस्थानों के रूप में अपना जो आशीर्वाद इस नगर को दिया है, वह आज भी यहाँ की प्रगति के मुख्य कारणों में से एक है।
1: అంతకుముందు ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
2: పుట్టపర్తి అనగానే మనకు గుర్తొచ్చేది సత్యసాయిబాబా. ఆయన బోధనలతో విశ్వశాంతికి ఒక సందేశాన్ని అందించిన పవిత్ర పుణ్య భూమి ఈ పుట్టపర్తి అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. భక్తికి మాత్రమే కాదు, దేశ భద్రతకు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు.
1: రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని పట్టాభిపురంలో నిర్మించనున్న రైతు బజార్కు కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, నూతన రైతు బజార్ నిర్మాణంతో రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు, ప్రజలకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. త్వరితగతిన రైతు బజార్ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
3: రైతు బజార్లు దాదాపు 4 కోట్ల రూపాయల గవర్నమెంట్ ల్యాండ్, 2 కోట్ల రూపాయలతోటి కన్స్ట్రక్షన్, దాదాపు 6 కోట్ల రూపాయలతోటి ఒక 11,000 స్క్వేర్ ఫీట్, 90 వచ్చేటప్పటికి స్టాల్స్ ఉండే విధంగా 10 కమర్షియల్ షాప్స్, రైతు షాపులు 60, డ్వాక్రా షాపులు 30, కమర్షియల్ షాప్స్ 10, మొత్తం 100 షాపులు ఉండే విధంగా ఇది నిర్మాణం జరగబోతా ఉంది. ఇది G+2 చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి గ్రౌండ్ ఫ్లోర్ తో ఆపరేట్ చేసి మిగిలిన ల్యాండ్ కూడా వస్తే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచన.
1: నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన రీ ఎగ్జామినేషన్ పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఢిల్లీలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, విద్యార్థుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పునః పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు జూన్ 14వ తేదీ నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే వచ్చే ఏడాది నుంచి ప్రస్తుతం అమల్లో ఉన్న ఓఎంఆర్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష సీబీటీ విధానంలో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ జీటీఎం సంస్థ 2026 గాను ఆంధ్రప్రదేశ్ను ఉత్తమ పర్యాటక ప్రచార రాష్టంగా ఎంపిక చేసిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. జూన్ 4వ తేదీన కేరళంలోని తిరువనంతపురంలో నిర్వహించే కార్యక్రమంలో మెట్రో ఎక్స్పెడిషన్ జీటీఎం టూరిజం అవార్డు 2026 అందుకోనున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటక రంగంలో వినూత్న సంస్కరణలు చేపట్టామని తెలిపారు. హోంస్టేలు, క్యారవాన్ టూరిజం, డిజిటల్ పర్యాటక ఉత్సవాల నిర్వహణతో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్దికి నిదర్శనమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలను డిజిటల్ దిశగా తీసుకెళ్లే కీలక అడుగ్గా భారత్ నెట్ కార్యక్రమం నిలుస్తుందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్రానికి భారత్ నెట్ కార్యక్రమం కింద 2,432 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పురంధేశ్వరి ఈరోజు వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 3,942 గ్రామాలకు కొత్తగా ఇంటర్నెట్ సౌకర్యం అందనుంది. 13,426 గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలు, ఆన్లైన్ విద్య, టెలిమెడిసిన్ సేవలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. అపర భగీరథుడిగా పేరుగాంచిన సర్ ఆర్థర్ కాటన్ జయంతి ఈరోజు. రాష్ట ప్రజల, ముఖ్యంగా రైతులు నిత్యం తలుచుకునే ఆర్థర్ కాటన్ 1803 మే 15వ తేదీన ఇంగ్లాండ్లో జన్మించారు. భారతదేశంలో పనిచేసేందుకు కాటన్ కు బ్రిటిష్ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఉభయ గోదావరి జిల్లాలకు దుఃఖదాయనిగా ఉన్న

0: గోదావరి నదికి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి గోదావరి జలాలను పంటచేలకు అందించే వరప్రదాయనిగా మార్చారు. గోదావరి నీటికి అడ్డుకట్ట వేసి పంట భూములను సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్ను ఉభయ గోదావరి జిల్లాల్లో నేటికి అనేక గ్రామాల్లో ఆయన విగ్రహాలను పెట్టి ప్రజలు స్మరిస్తూనే ఉన్నారు. కాటన్ జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నివాళులర్పించారు. కాటన్ తన దూరదృష్టితో గోదావరి డెల్టాకు ఆనకట్ట కట్టి లక్షలాది రైతు కుటుంబాలకు వెలుగునిచ్చారని గుర్తు చేశారు. రాష్ట ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సమర్థ నీటి నిర్వహణకు కాటన్ దొరే స్ఫూర్తి అని పేర్కొన్నారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతిని పురస్కరించుకుని విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆయన సేవలను స్మరించుకున్నారు. కాటన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం కృష్ణా బ్యారేజీల నిర్మాణంతో పాటు ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో కాలువల వ్యవస్థను అభివృద్ది చేసి వ్యవసాయ రంగానికి అపార సేవలందించారని కొనియాడారు. కాటన్ స్ఫూర్తితో ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్ల ఏర్పాటు కోసం 150 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామన్నారు. అలాగే డెల్టా అభివృద్ది కోసం 14 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే ఆధారంగా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
1: సరార్థం కాటన్ జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఇరిగేషన్ కు అత్యంత ప్రాధాన్యత తెలుస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 790 కోట్ల రూపాయలు ఓఎన్ఎం మెయింటెనెన్స్ నిమిత్తం మేనల్లో చేసుకోవడానికి మొన్ననే 397 కోట్ల రూపాయలు సైతం ఈ కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసి ఆ రైతాంగానికి బాసటగా అండగా నిలిచింది అని అంటే ఆ కాటన్ మహాశయుడు అందించినటువంటి ఆ స్ఫూర్తిని భవిష్యత్తు తరాల వారికి కూడా ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేయడం.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రక్షణ రంగ తయారీ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రైతు ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా అందించేందుకు మెరుగైన వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. గోదావరి డెల్టా అభివృద్ది కోసం 14 కోట్ల రూపాయలతో సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: सामान घर से निकाले गए, नानी के घर से निकाले गए, इधर से उधर से निकाले गए और नानी के नाम में डाले गए.
3: क्या डाले गए?
2: एक छड़ी, एक घड़ी, एक झाड़ू, एक लाड़ू, एक संदूक, एक बंदूक, एक सलवार, एक तलवार, एक घोड़े की जीन, एक ढोलक, एक दीन, एक घोड़े की नाल, एक धीवर का जाल, एक लहसुन निकालू, एक तोता, एक भालू, एक डोरा, एक दी, एक बोरा, एक बोरी, एक डंडा, एक झंडा, एक हंडा, एक अंडा, एक केला, एक आम, एक पक्का, एक कच्चा और टोकरी में एक बिल्ली का बच्चा. फिर एक मगर ने पीछा किया, नानी की नाव का पीछा किया, नीना की नानी की नाव का पीछा किया. चुपके से पीछे से ऊपर से नीचे से एक एक सामान खींच लिया. एक बिल्ली का बच्चा, एक केला, एक आम, एक पक्का, एक कच्चा, एक अंडा, एक हंडा, एक झंडा, एक डंडा, एक बोरी, एक बोरा, एक डोरी, एक डोरा, एक तोता, एक भालू, एक लहसुन कालू, एक धीवर का जाल, एक घोड़े की नाल, एक ढोलक, एक दीन, एक घोड़े की जीन, एक तलवार, एक सलवार, एक बंदूक, एक बंदूक, एक लाडू, एक झाड़ू, एक झड़ी, एक घड़ी.
3: मगर नानी क्या कर रही थी?
2: नानी थी बेचारी बुढ़ी बहरी, नीना की नानी थी बुढ़ी बहरी, नानी की नींद थी इतनी गहरी, इतनी गहरी.
3: कितनी गहरी?
2: नदिया से गहरी, दिन दोपहरी, रात की रानी, ठंडा पानी, गरम मसाला, पेट में ताला, 16.5, 15 दूना, 30, 43, 44, 54, 75, 96, 97, 98, 20, 25, गले में रस्सा.
4: (laughs) आशीर्वाद फिल्म का ये गीत आप सुन रहे थे। अशोक कुमार की आवाज, गुलजार के बोल, बसंत देसाई का संगीत। कार्यक्रम सुरीला सफर विविध

శ్రీమంతుడి సినిమా నుంచి డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ లో యాసిన్ నిజార్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు రామజోగ శాస్త్రి గారి లిరిక్. 2:32 క్రాస్ అయిపోయి 25 సెకండ్స్ అయిపోయింది అండ్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మరి ఈ టైం మన సందడే సందడి గేమ్ షో టైం అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి వెయిట్ చేస్తున్నారు చాలా సేపటి నుంచి నాకు అర్థమైపోయింది. అండ్ ఫస్ట్ మెసేజ్ అయితే మనకి పడిన జోగానందరావు కాలనీ చప్పలరాజ్ గారు మెసేజ్ చేశారు, హాయ్ శృతి గారు ఎలా ఉన్నారు, వెల్కమ్ టు సందడే సందడి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, మీకు కూడా హార్టీ వెల్కమ్. అండ్ నెక్స్ట్ శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్.

नवीन मोहन శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిక్విత్ ఓకే సో మీకు కూడా హార్టీ వెల్కమ్ అండి. అండ్ నెక్స్ట్ హాయ్ మేడం అంటూ మైదుకూర్ జాఫర్ మెసేజ్ చేశారు. ఎప్పుడెప్పుడు సందడే సందడి స్టార్ట్ అవుతుందా లేకపోతే వివిధ భారతి పాటల కోసం వేచి ఉన్నాం ప్రశ్నల కోసం కూడా అంటూ మెసేజ్ చేశారు. ఓ అవునా ఓకే రెడీ అయిపోండి అయితే కాసేపట్లో అడిగేస్తా. నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం గుడ్ ఆఫ్టర్నూన్ సందడే సందడికి స్వాగతం సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్. నెక్స్ట్ మెసేజ్ నమస్తే శుభ మధ్యాహ్నం అంటూ కేదర్ వీరేష్ రాజోలు మండలం నుంచి. అండ్ శృతి 2 శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు. ఎస్ ఎగ్జాక్ట్లీ శృతి 2. అండ్ నెక్స్ట్ మెసేజ్ శుభ మధ్యాహ్నం మేడం అంటూ భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్. సో అందరికీ కూడా హార్టీ వెల్కమ్ అండ్ హాయ్ శృతి హౌ ఆర్ యూ అంటూ ప్రవల్లిక మెసేజ్. ఈ లోపు ఏమైపోతాను నిన్నే కదా వచ్చాను ప్రవల్లిక. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్ యార్. సో మరి రైట్ నా మనం ఈ రోజు సందడి గేమ్ షోలోకి వచ్చేసాం కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. ఒకటి ఉందండి, మూడు కళ్ళుంటాయి ఒక కాలు ఉంటుంది, దాని మాట మనందరం వింటాం, ఏంటది? మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. ఓకే మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా 8662488114, ఇది మన వాట్సాప్ నెంబర్. ఒకటి ఉంటుంది దానికి మూడు కళ్ళుంటాయి ఒక కాలు ఉంటుంది, దాని మాట మనందరం వింటాం, విని తీరవలసిందే. సో అదేమై ఉంటుంది గెస్ చేయండి. రైట్ నౌ మీ అందరి కోసం చక్రీ మ్యూజిక్ కంపోజిషన్ లో హరిహరన్ అండ్ కౌసల్య పాడిన పాట ప్లే చేస్తున్నాను. కందికొండ గారి లిరిక్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. ఎంజాయ్ లిస్నింగ్.

மஜிலி சினிமா நிஞ்சி யாஸ் இன் டிசைர் அண்ட் நிகிதா காந்தி பண்ண பியூட்டிஃபுல் சாங் அது வினேசாரு 245 கிராஸ் அப்பை 19 செகண்ட்ஸ் அப்பேந்தி மன சண்டே சண்டே ஷோ டைம் சோ மாரி நாக்கைத்தே ஃபர்ஸ்ட் மெசேஜ் வச்சிந்தி நேன் அடிக்கின க்வெஸ்சன் கி கேதர் வீரேஷ் ராஜோலு மண்டல நிஞ்சி பம்பிச்சாரு ஆன்சர் டெங்காய அண்டு టెంకాయ అయితే కాదు అసలు ఏ విధంగా అయింది ఇది మూడు కళ్ళు ఉంటాయి ఒక కాలు ఉంటుంది అని నేను చెప్తే ఓకే మీరు పీచు ఇంకా లోపల కొబ్బరి పువ్వు లేకపోతే ఇలాంటివన్నీ కలిపి కళ్ళ కింద వేసుకున్నారా మరి కాళ్ళని నీళ్ల కింద వేసుకున్నారా ఏమిటి ఎనీవేస్ ఇదైతే కాదు నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కెమెరా అండ్ టెంకాయ అంటూ మెసేజ్ చేశారు ఓకే సో వన్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ చాంద్ భాషా కర్నూలు నుంచి మెసేజ్ చేశారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఆన్సర్ ఎక్కడ మా ఆన్సర్ ఎక్కడ మంగళగిరి నుంచి సాయినగర్ నుంచి తిరువీధుల బాబు ఇంకా ఫ్రెండ్స్ శుభ మధ్యాహ్నం అంటూ మెసేజ్ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా అండ్ నెక్స్ట్ మెసేజ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం శృతిజీ సందేశ్ అందరికి స్వాగతం పలుకుతూ మీరు అడిగిన ప్రశ్నకు నా ఆన్సర్ అంటూ ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు కంగ్రాచులేషన్ అండ్ నెక్స్ట్ మెసేజ్ వివి రెడ్డి గారు ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ విషెస్ అండ్ నెక్స్ట్ మెసేజ్ ప్రవళిక ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి నా పేరు గుంప రమణ ఓకే పాతకొట్టం గ్రామం కోటనందూరు మండలం కాకినాడ జిల్లా ఓకే మేము యాప్ ద్వారా రేడియో వింటున్నాం కానీ 2-3 రోజుల నుంచి రేడియో డిస్కనెక్ట్ అవుతోంది దయచేసి యాప్ ద్వారా రేడియోను వినిపిస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాం యాప్లో తప్పకుండా వస్తుందని మీరు ట్యూన్ చేసుకుంటే అయితే ఎప్పుడైనా కనుక కొంచెం సిగ్నల్స్ ప్రాబ్లం ఉంటే కట్ అవుతూ ఉండుండొచ్చు ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మంచిగా సిగ్నల్స్ ఉన్న చోటకి రండి ఓకే సో అది మ్యాటర్ అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ కూడా రైట్ ఆన్సర్ పంపించారు అండ్ భాస్కర్ పెడన్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ సత్యవీడు నుంచి అనమాట ఎవరు ఓకే గోపీనాథ్ నేతాజీ అండ్ మంజుల కూడా రైట్ ఆన్సర్ వెరీ నైస్ అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే హాయ్ శృతి గారు పార్ట్ 2 ఓకే ఏమిటిది రామచంద్రరావు గారు ఓకే రామచంద్రరావు గారు పంపించారు మనకి ఆన్సర్ కాదు ఏమిటో టీ పంపించారు నాకు ఆకు కప్పులో ఓకే ప్రస్తుతానికైతే ఈ టీ తాగలేని పరిస్థితిలో ఉన్నా బిజీ కదా సందడి సందులో అందుకనమాట నమస్తే ఆర్జే శృతి మేడం ఆన్సర్ రేడియో అంటున్నారు ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి ఇది కూడా ఏ విధంగా అయింది అండ్ కవిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి వీరు గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి పంపించారనమాట గన్ మేడం అట అయ్య బాబు

అండ్ నెక్స్ట్ గడియారు అంటున్నారు ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆర్జే గారు, వెల్కమ్ టు సండే సంద్రి అని ఎప్పుడో మీరు 1:30కే పెట్టేస్తే మాకు ఎలా వస్తాయి చెప్పండి. ఎలా వస్తాయి, ఇప్పుడే వచ్చింది మీ మెసేజ్ నాకు. ఎనీవేస్ శబానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి అనమాట, ఎగ్జాక్ట్ గా రైతాన్సి పంపించారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రుతి మేడం అంటూ గడియారం రేడియో ఈ రెండిట్లో ఏదో ఒకటి అనుకుంటున్నాను అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్. నో నో నో నో నో. నెక్స్ట్ అయితే హాయ్ అంటూ అంకయ్య గారు బందారుపల్లి నుంచి నెల్లూరు డిస్ట్రిక్ట్ అనమాట, కోకోనట్ అంటున్నారు. ఓకే, సో మైదుకూర్ నుంచి జాఫర్. ఓకే, గడియారం ముళ్ళులు. ఓకే, కన్నులు అంటే గడియారం ముళ్ళులు, కాలంటే గంటలా గంట కొట్టే అలారమా, ఇది కాలు మొత్తం కలిపి గడియారం అంటూ మెసేజ్ చేశారు. మీ లాజిక్ వినడానికి బాగుంది కానీ ఆన్సర్ అదైతే కాదు. నెక్స్ట్ మెసేజ్ సాయి కుమార్ మన్నే బాబు గూడూరు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అనమాట, కరెక్ట్ గా మెసేజ్ చేశారు. ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ భాను కూడా. ఓకే నెక్స్ట్, అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కాదిరి వీరేష్ రాజోల మండలి నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుంచి దామర్ల చినమస్థానరావు, ఇంకా దామర్ల పెదమస్థానరావు గారు నమస్తే అండి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ యశోద జానకి రాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ హాయ్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ సండే సందికి స్వాగతం అంటూ మనకి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ తోటి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేష్ శ్యామల అయాన్సీ సియోన్ నాగటి పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ ఇంకా సుష్మా మెసేజ్ నిన్న నుంచి శోభారాణి గారు రంగారావు. ఓకే, రంగారావు గారు సాగర్ చాందిని అవినాష్ శ్రీయాన్ శృత్విక వీళ్ళు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మెసేజ్ పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య గారు ఆండాళ్లు అక్షయ అక్షిత శివుడు అంటూ పంపించారు. నో నో, ఆన్సర్ కాదు. నెక్స్ట్ పార్థసారథి గారు భరత్ నగర్ సిద్దిపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ అయ్యుండొచ్చు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి. ఓకే, నెక్స్ట్ నల్గొండ జిల్లా నుంచి అనమాట దమ్మోజు వెంకటాచార్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి ఆన్సర్ రీఛార్జ్ ప్లగ్గా. అయ్యయ్యో, ఓకే, దానికి 3 హోల్స్ ఉంటాయి కాబట్టి వాటిని మీరు 3 అంటే 3 ఐస్ అనుకున్నారా. అండ్ ఇక కాలు వచ్చేసి వైరా. ఓ మై గుడ్నెస్, వెరీ నైస్, మీ క్రియేటివిటీ నేను అర్థం చేసుకోవడానికి టైం పట్టింది, క్షమించండి. ఎనీవేస్ నైస్ ఆలోచించినందుకు నైస్, బట్ ఆన్సర్ అయితే అది కాదు. నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఓకే నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి గారు అంటూ మురళి గారు మెసేజ్. మళ్ళీ నెక్స్ట్ మెసేజ్ మాత్రం మీరు పాడండి అని మాత్రం అడగద్దు, దయచేసి ఆన్సర్ ఆన్సర్ పంపించండి. ఓకే, అండ్ మై నెక్స్ట్ మెసేజ్ అబ్బో ఎంత క్యూట్ గా క్వశ్చన్ చేస్తున్నారో అట ప్రవల్లిక, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి వెల్కమ్ టు సందరి సందరి ప్రోగ్రామ్ షో టైమ్ కి గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆర్జే మేడం అంటూ మెసేజ్ చేశారు. అండ్ రైట్ ఆన్సర్ మీరు కూడా. అండ్ ఓకే క్రాకుటూరి వారి కోసం ఒక మంచి అద్భుతమైన పాటను ప్లే చేయగలరు కోరుతున్న శ్రోతలు బి ప్రకాశ కృష్ణవేణి వీణా పుష్పాంజలి. ఓకే, ఐఎమ్ వెరీ సారీ అండి, యాక్చువల్గా ఇది లిజినెస్ రిక్వెస్ట్ ప్రోగ్రామ్ కాదు కదా, అయినా మీకోసం మంచి మంచి పాటలు ప్లే చేస్తుంటాను, తప్పకుండా వింటూ ఉండండి. అండ్ మన మీకు క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే మాత్రం తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. ఓకే నెక్స్ట్ నమస్కారం శృతి మేడం గారు, వెల్కమ్ టు సందరి సందరి అంటూ రైట్ ఆన్సర్ తోటి ఆదిలాబాద్ ఓల్డ్ హౌసింగ్ బోర్డు నుంచి శైలజ ఇంకా పూర్ణచంద్రరావు మెసేజ్ చేశారు. అండ్ సిహెచ్ వేణు జయంపు నుంచి రైట్ ఆన్సర్. సో మొత్తానికి మాక్సిమం అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎవరైనా ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేసిన, 3 కళ్ళు ఉంటాయి, 1 కాలు ఉంటుంది, దీని మాట మనందరం వింటాం. ఇది ఏ విధంగా కొబ్బరికాయ అయింది, కొబ్బరికాయ అయితే కాదు, రేడియో కాదు. సో ఇంకేమై ఉండొచ్చు ఆలోచించి నాకు ఆన్సర్ పంపించండి 8662484 ఈ నెంబర్కి. రైట్ నౌ ఈ రోజు బర్త్డే బాయ్ సాంగ్ అయితే మీ అందరికోసం వచ్చేస్తోంది, నీరజ్ శ్రీధర్ అండ్ దివ్య పాడిన పాట, రామజోగే శాస్త్రి గారి లిరిక్, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్, రెడీ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అందరికోసం. ఎంజాయ్ లిస్నింగ్.

Yes, 257 cross up 13 seconds. I pay the time and the next message maniki. Okay, put a pa kuninchi Miriala Andalgaru. Okay, well, family members message is a row. Kobar Chippanto. No, Kadu, Asal Kadu, Ella Subarogaru. Atma kuninchi could a right answer for me, Jaru. And next message, Ruthigaro Charu, Gamat and President Radigaru, Maburaku Padanipetti, Alo Chistunamo Anto, Paschima Godavar Jilakavi Ninchi Kishorinka Lakshman Rao message is a row. Okay, Jawabu TV Durdarshan and Kun Namo and Kadu. Next, Japa Bhumeshwar, Bhulakshmi Velula Ninchi could a right answer. And good afternoon to Shruti, Madam. అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఆహా మొత్తానికి రైట్ ఆన్సర్కి వచ్చేసారు.

0: అండ్ నెక్స్ట్ దిలీప్ కీర్తి చిన్మయ ఫ్రమ్ అనంతపురం రైట్ ఆన్సర్ పంపించారు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ఎల్లా సుబ్బారావు గారు మళ్ళీ ఇంకో మెసేజ్, ఓకే ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ అయితే వచ్చేసింది శాంతినగర్ నుంచి, ఒకే ఒకడు ఓకే తెలియక వేరే వారి సహాయం తీసుకున్నాము అంటున్నారు. అందుకే కదండి ఫ్రెండ్స్ ఉండేది మనకి తెలియనప్పుడల్లా హెల్ప్ చేయడానికి ఏమంటారు. ఓకే కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి. నెక్స్ట్ మెసేజ్ ఓకే ఏమిటిది శృతి గారు, ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మలాన్వి కర్నూలు నుంచి ఆన్సర్ మైకు అంటున్నారు, మైకు అస్సలు కాదు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ దీప్తి ఫ్రమ్ అవనిగడ్డ మెసేజ్, హాయ్ దీప్తి గుడ్ ఆఫ్టర్నూన్ నీ కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే మీ ప్రశ్న చాలా బాగుంది, మూడు కళ్ళు అంటే ఇది అని చెప్పేసి మొత్తానికి ఓకే రైట్ ఆన్సర్ వచ్చేసింది ఎర్రమెల్లి సీతా మహాలక్ష్మి అమలాపురం నుంచి. అండ్ అది ఇప్పటి వరకు వచ్చిన మెసేజెస్ అయితే. ఇందుకే ఆన్సర్ ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్ అనమాట. ఓకే సో అది సంగతి, మూడు కళ్ళు అంటే మూడు కలర్స్ లో ఉన్న మనకి సిగ్నల్స్ ఉంటాయి కదా అవి, అండ్ చక్కగా ఇలా ఒక స్తంభం మీద ఉంటుంది కాబట్టి అది కాలు. ఓకే సో మన నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా, ఏం లేదు సింపుల్ గా మీరు నాకు ఒక సినిమా పేరు పంపించాలి, ఆ పేరులో అయితే నువ్వు ఉండాలి లేదా నేను ఉండాలి. ఓకే అలాంటి ఒక పేరుని పంపించండి చూద్దాం, ఇదే పంపిస్తారో లేకపోతే ఇంకెవరైనా డిఫరెంట్ గా ఆలోచిస్తారో. మీరు ఒక సినిమా పేరు పంపించండి, జస్ట్ అయితే ఆ పేరులో నువ్వు ఉండాలి లేదా నేను ఉండాలి అలాంటి ఒక పేరుని మీరు నాకు పంపించండి 8662488144 ఈ నెంబర్కి. రైట్ నా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, ఈ బ్రేక్ లో మీకోసం న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తే ఎగ్జాక్ట్ గా 3:00 స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రక్షణ డ్రోన్ తయారీ రంగాలకు సంబంధించిన 3 ప్రాజెక్టులకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శంకుస్థాపన చేశారు. అలాగే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టు ఏఎంసీఏ నిర్మాణ పనులను ప్రారంభించారు. అదేవిధంగా డ్రోన్ సిటీలో ఏర్పాటు కానున్న పలు డ్రోన్ పరిశ్రమల ప్రాజెక్టులకు కూడా దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపనలు నిర్వహించారు. నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన రీ ఎగ్జామినేషన్ పునఃపరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఢిల్లీలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పునఃపరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు జూన్ 14వ తేదీ నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే వచ్చే ఏడాది నుంచి ప్రస్తుతం అమల్లో ఉన్న ఓఎంఆర్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష సీబీటీ విధానంలో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని పట్టాభిపురంలో నిర్మించనున్న రైతు బజార్కు కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ జీటీఎం సంస్థ 2026 గాను ఆంధ్రప్రదేశ్ను ఉత్తమ పర్యాటక ప్రచార రాష్టంగా ఎంపిక చేసిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. జూన్ 4వ తేదీన కేరళంలోని తిరువనంతపురంలో నిర్వహించే కార్యక్రమంలో మెట్రో ఎక్స్పెడిషన్ జీటీఎం టూరిజం అవార్డు 2026 అందుకోనున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. పిల్లల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. సరదాగా పాడదాం నేర్చుకుందాం పేరుతో గుంటూరు జిల్లా మంగళగిరి పౌర గ్రంథాలయంలో ఈరోజు నుంచి వేసవి శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. అపర భగీరథుడిగా పేరుగాంచిన సర్ ఆర్థర్ కాటన్ జయంతి ఈరోజు. రాష్ట ప్రజలు ముఖ్యంగా రైతన్నలు నిత్యం తలుచుకునే ఆర్థర్ కాటన్ 1803 మే 15వ తేదీన ఇంగ్లాండ్లో జన్మించారు. ఉభయ గోదావరి జిల్లాలకు దుఃఖదాయనిగా ఉన్న గోదావరి నదికి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టి గోదావరి జలాలను పంటచేలకు అందించే వరప్రదాయనిగా మార్చారు. గ్రామీణ ప్రాంతాలను డిజిటల్ దిశగా తీసుకెళ్లే కీలక అడుగ్గా భారత్

కార్యక్రమం నిలుస్తుందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్రానికి భారత్ నెట్ కార్యక్రమం కింద 2,432 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పురంధేశ్వరి ఈరోజు వెల్లడించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ಕೇಳ್ತಿದಾರೋ ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3.
1: ఏమండోయ్, భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితవాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
2: అమ్మా ఇంకా పడుకోలేదా?
3: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
2: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
1: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి, మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

ఎగ్జాక్ట్లీ అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఇన్ స్టూడియోలో టైం 3:05 అయిపోయింది అండ్ మనమున్నాం సందడే సందడే గేమ్ షోలో అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి నేను ఇంతకు ఒక క్వశ్చన్ వేశాను, దానికైతే ఆన్సర్స్ చాలా అంటే చాలా వచ్చాయి. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు ఒక సినిమా పేరు పంపించండి, ఆ పేరులో అయితే నువ్వు ఉండాలి లేదా నేను ఉండాలి అలాంటి ఒక పేరుని పంపించండి అన్నాను. ఎవరైనా డిఫరెంట్ గా పంపించినా కూడా చూద్దాం అని చెప్పాను. సో మరి నాకైతే ఫస్ట్ క్యాదరి వీరేష్ రాజుల మండలి నుంచి చాలా పేర్లు పంపించారు, అందులో ఫస్ట్ అయితే నువ్వే నువ్వే ఉంది, నా ఫేవరెట్ సినిమా. ఓకే, నెక్స్ట్ అయితే ట్రాఫిక్ సిగ్నల్ అనుకుంటా అంటూ ఇంతకటి క్వశ్చన్ ఆన్సర్ పంపించారు కొండయ్య గారు నెల్లూరు జిల్లా కందుకూరు నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నువ్వు లేక నేను లేను, ఓకే భాను సాయి కుమార్ మనేబాబు గూడూరు నెల్లూరు డిస్టిక్ నుంచి పంపించారు. నువ్వు నేను రెండు ఉన్నాయా, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మనమాట వివి రెడ్డి గారు, నేను డిఫరెంట్ గా వెళ్ళమన్నాను కదా అని నేను అడిగినవి తప్ప వేరేది పంపించారు, బట్ మనం అన్నారు చూశారు అక్కడ ఇంప్రెస్ చేశారు మీరు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న నువ్వు నేను అని పంపించారు. నెక్స్ట్ పెడర్ నుంచి నరసన్న శివగంగ ఆన్సర్ నువ్వు నాకు నచ్చావు అంటున్నారు. ఓకే, ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి నువ్వే నువ్వే నువ్వు నేను. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ కమిత వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి, అదే దీనికోసం వెయిటింగ్ నేను, శృతి లయలు, వెరీ నైస్. నా పేరు వచ్చేలాగా పంపించారు అండ్ నువ్వు అనే అర్థంలో నా పేరు కూడా వస్తుంది కాబట్టి వచ్చేసింది, వెరీ నైస్. నెక్స్ట్ సిహెచ్ వేణు జయంపు నుంచి నువ్వే నేను అంటూ పంపించారు. నువ్వే నేను అనే ఒక సినిమా ఉందండి, నాకు తెలియదే. ఎనీవేస్, జాండ్రిపేట నుంచి సజ్జా లీలారాణి నువ్వు లేక నేను లేను. ఓకే, నువ్వు నేను ప్రేమ అంటూ మనకి ఎవరు అంటే దీప్తి ప్రేమ్ అవనిగడ్డ. నెక్స్ట్ వినుకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి గారు హాయ్ వివిధ భారతి ఎఫ్ఎం అంటూ నువ్వు లేక నేను లేను. ఓకే, చాలా మందికి ఈ సినిమా పేరే తట్టినట్టుంది ఆ రెండు పదాలు కలిపి. నెక్స్ట్ అయితే నందిపేట నుంచి రంగోలి శ్రీనివాస్ గౌడ్ ఇంద్ర సందీప్ సౌమ్య నువ్వు నాకు నచ్చావు నువ్వే కావాలి అంటూ పంపించారు. నెక్స్ట్ మెసేజ్ ఓకే ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మౌనమట, ఇదే ఇక్కడి నుంచి వచ్చిందండి, ఈ పదమే నేను ఇవ్వలేదే. అయ్యోజో, అంటే నువ్వు నేను కలిస్తే మౌనం అంటారా? అయ్యోజో, ఆయన ఎవరో మనం అన్నారు, మీరు మౌనం అన్నారు, నెక్స్ట్ ఎవరేమంటారో భయం వేస్తోంది కాస్త. ఎనీవేస్, నువ్వు వస్తావని ఓకే అని పంపించారు. ఎవరు, రాము. ఓకే, పాము రాము వావిలాల. ఓకే, వావి.

జిల్లాల నుంచి పాలకుర్తి జనగామట. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ శృతి గారు అంటూ ఎవరంటే ఆన్సర్ తాడిపత్రి నుంచి అనమాట సత్యభార్గవి గారు, నువ్వు లేక నేను లేను ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి నువ్వు నేను అని వచ్చేసింది. భాస్కర్ పడని నుంచి కూడా సేమ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కడప జిల్లా నుంచి అనమాట అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముదునూరు నుంచి నువ్వు నేను. ఓకే, జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి నేనంటే నేనే. ఆహా, ఓకే. నెక్స్ట్ మనసంతా నువ్వే లెనిన్ ప్రతాప్ పంపించారు మనకు మెసేజ్. అండ్ నెక్స్ట్ శృతి అమ్మ నువ్వు రౌడీ నేను దొంగ అట, ఇదే సినిమా ఉందండి లేకపోతే మీరు చెప్పారా? గనుగులు రామకృష్ణారెడ్డి గారు, ఈ సినిమా అయితే నేను చూడలేదు, నాకు తెలియదు కూడా. అండ్ నెక్స్ట్ నువ్వు నేను అంటున్నారు నేతాజీ గోపీనాథ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సత్యవేడి నుంచి. ఓకే, సుబ్బారావు గారు ఏంటి, సుబ్బారావుకి ఆహా ఎలా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి, సుబ్బారావుకి కోపం వచ్చింది, ఈ సినిమా నిజంగా ఉందా అండి? అయ్యో బాబోయ్, మీరు కనిపెట్టారా లేకపోతే తీయబోతున్నారా త్వరలో?

ఇది కూడా. అండ్ నెక్స్ట్ నువ్వు నేను అంటున్నారు నేతాజీ గోపీనాథ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సత్యవేడి నుంచి. ఓకే, సుబ్బారావు గారు ఏంటి, సుబ్బారావుకి ఆహా ఎలా, సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి సుబ్బారావుకి కోపం వచ్చింది, ఈ సినిమా నిజంగా ఉందండి, అయ్యో అబ్బాయి మీరు కనిపెట్టారా లేకపోతే లేకపోతే తీయబోతున్నారా త్వరలో. నెక్స్ట్ నువ్వు నేను అని చెప్పేసి ఒక పెద్ద లిస్ట్ అయితే వచ్చింది ఫనీ సత్యశ్రీ తెనాల నుంచి, నేను ఫస్ట్ ఉన్న సినిమా అయితే తీసుకుంటున్నా. ఓకే నెక్స్ట్ మెసేజ్, ఓకే మీ వాయిస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నువ్వు నాకు నచ్చావు, ఆదిలాబాద్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ నుంచి శైలజ ఇంకా పూర్ణచంద్రరావు మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, నాకు నువ్వు నీకు నేను, అండ్ లిస్ట్ అయితే ఉంది ప్రస్తుతానికి చదవలేను. అండ్ నెక్స్ట్ హాయ్ మేడం అంటూ మైదుకూర్ జాఫర్, నువ్వు చేయకపోతే నేను చేసినట్టుగా అయ్యో దొంగతనమాట, ఏమండి ఏమిటండి ఇది, సినిమా పేరు పంపించమంటే ఏదో మీరు ఒక ఫీలింగ్ పంపారు ఇక్కడికి. ఎనీవేస్ నెక్స్ట్ అయితే నువ్వా నేనా, అల్లరి నరేష్ మూవీ అట. ఓకే నేనంటే నేనే, కృష్ణన్ రాజు గారు మూవీ, కృష్ణ ఇద్దరు కలిసిన మూవీ అట, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. ఫస్ట్ అయితే ఏమిటో మరి రెండు నేను చూడలేదు యాక్చువల్గా. నెక్స్ట్ నువ్వు వస్తావని అని చెప్పేసి అయితే మెసేజ్ వచ్చింది, ఎవరు ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఓకే నెక్స్ట్ శబానా పెద్దగూడెం నుంచి మనకి నువ్వు వస్తావని, అండ్ ఆల్సో పార్థసారథి గారు భరత్ నగర్ సిద్దిపేట నుంచి శృతిలయలు, అండ్ కే నరసింహారావు గారు దేవరగట్ల నుంచి నేనున్నాను, అండ్ నేను నా దేశం, వెరీ నైస్, నేను నా రాక్షసి, నా హృదయంలో నిదురించే చెలి, అండ్ ఇంకా చాలా చాలా వచ్చాయి సయంతనగర్ నుంచి. ఓకే ఒకడు. అండ్ నెక్స్ట్ వంశీరాజ్ గుంటూరు నుంచి, నువ్వు వస్తావంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, ఓ వెరీ బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ నేను మనిషిని అట, నేనే మొనగాడిని అట, కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి. అండ్ నెక్స్ట్ నున్న నుంచి శోభారాణి గారు, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నువ్వు లేక నేను లేను, నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ బడియంపేట, నేను శైలజ, అనంతపురం నుంచి అనురాధ గారు, నా నువ్వే కళ్యాణ్ చక్రవర్తి మూవీ అట. ఓకే నెక్స్ట్ భరత్ అని నేను, నువ్వు నాకు నచ్చావు. అండ్ గురుస్వామి నాయుడు గారు ధనలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రొంపిచెల్ల నుంచి, నువ్వు లెక్క నేను లేను. ఓకే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, అండ్ నేను నా దేశం అంటూ పెద్ద లిస్ట్ అయితే వచ్చింది దమ్మోజు వెంకటాచారి గారి నుంచి అనమాట, చందంపేట మండలం చిత్రియాల నుంచి. రాజోళ్ళ నుంచి బోరెల్లి సంధ్య, నువ్వంటే నాకు ఇష్టం అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, నువ్వు లేక నేను లేను మూవీ నేమంటూ ప్రవల్లిక ఎంత క్యూట్గా కమెంట్ చేస్తున్నావట, అయ్యో బాబోయ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే నువ్వు నాకు నచ్చావు, అండ్ నువ్వు నేను ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు పంపించారు. అండ్ ఇంకా చాలా మెసేజెస్ అయితే వచ్చాయి, అండ్ ఏం లేదు సింపుల్గా ఒక సినిమా పేరు అడిగాను, ఆ పేరులో అయితే నువ్వు ఉండాలి లేదా నేను ఉండాలి లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్గా ఆలోచించి మీరు పంపించవచ్చు. 8662488148 ఈ నెంబర్కి రైట్ ఆఫ్ అర్జున్ సిరవరం సినిమా నుంచి ఫేవరెట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిస్నింగ్.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో 316 క్రాస్ అయిపోయి 46 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్న సండే సండే గేమ్ షోలో అండ్ నేను మీ ఆర్జే శృతి, మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ రైట్ నా సో నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఓకే, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం శృతి లయలు. ఓకే, నెక్స్ట్ మెసేజ్. హా క్వశ్చన్ ప్లీజా. రవి ఫ్రమ్ శివంగులపాలెం. ఓకే, క్వశ్చన్ ఇంకా రిపీట్ చేయలేనండి, ఐమ్ వెరీ సారీ. టైం చాలాసేపు అయిపోయింది కదా అందుకని, బట్ ఎలాగో నేను చెప్పేటప్పుడు ఆన్సర్ చెప్పేటప్పుడు మళ్ళీ క్వశ్చన్ చెప్తాను, అప్పుడు వినండి. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ అయితే శృతి గారు మీరు అడిగిన ప్రశ్నకు అంటూ చెప్పేసి, మీకు నేను నాకు నువ్వు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే సో ఓకే కుసుమ గారు అంబటి నగర్ నుంచి అనమాట, సేమ్ శృతి లైలు అని చెప్పేసి నువ్వే కావాలి అంటూ మెసేజ్ చేశారు ఆకివీడ్ నుంచి కిషోర్ ఇంకా లక్ష్మణ్ రావు. ఓకే, నువ్వే కావాలి సినిమా అండ్ నువ్వొస్తావని అనే సినిమా పంపించారు ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోట శ్రీమన్నారాయణ మూర్తి, సుజాత, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి నేనున్నాను. ఓకే, వెరీ నైస్. రేడియో మిత్రులకి శుభదినం అంటూ పంపించారనమాట. మైదుకు జాఫర్, నువ్వు నా చివరి మజిలీ అనే ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఎస్ భీమేశ్ రావు గారు పెడన్ నుంచి నేనున్నాను ఇంకా నేను సీతా మహాలక్ష్మి అట. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే సో అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు శృతిలేయలు ఇందులో నువ్వు ఉన్నావు అంటూ మెసేజ్ చేశారు, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ నువ్వు నాకు నచ్చావు, నువ్వే ఇంకా చాలా చాలా వచ్చేసాయి. దశగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనం మూవీ అట విష్ణు యాదగిరి గుట్ట నుంచి. ఓకే, నేను అడిగింది నువ్వు ఉండాలి లేదా నేను ఉండాలి, అది మ్యాటర్, మనం అని కాదు. అండ్ నెక్స్ట్

పార్థ సారథి భరత్ నగర్ నుంచి, జవాబు నా అని పెట్టారేమిటండి, నాతో సినిమా కూడా ఉందా, అయ్యో. అండ్ నెక్స్ట్ నేనంటే నేనే, ఇంకా చాలా చాలా వచ్చేసాయి. చిలక నారాయణ, అనుసూయ, యమున, జానకపేట, నిజామాబాద్ నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ ఎం రమాలక్ష్మి, కడప నుంచి, నేను నా రాక్షసి, నేను లోకల్, వెరీ నైస్, నాని సినిమా. అండ్ నెక్స్ట్ కమత వెంకట లక్ష్మిరెడ్డి, భీమినపాడు నుంచి, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారా, జజో నేను అడిగినది ఏమిటి, మీరు చెప్పినది ఏమిటి. అండ్ నెక్స్ట్ మెసేజ్, అండ్ అమ్మ బాబోయ్, ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి, థ్యాంక్ యూ సో సో సో మచ్ మీ అభిమానానికి. అండ్ నెక్స్ట్ భాస్కర్ పడన్ నుంచి, లక్కీ భాస్కర్ అని చెప్పేసి పంపించారు. ఆహా, వెరీ నైస్, వెరీ వెరీ నైస్, మీ పేరుతో సినిమా ఉంది కదా, ఓకే, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ నువ్వు నువ్వు నాకు నచ్చావు, ఓకే. సత్యవీడ్ నుంచి మెసేజ్ వచ్చింది, వెంకటేష్ గారు పంపించారనమాట, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా, వెరీ నైస్. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. ఓకే, ఒక నెంబర్ ఉందండి, 160 అనే నెంబర్, అది 220కి పెరిగింది, 220కి పెరిగింది, 160 అనే నెంబర్ 220కి పెరిగింది అంటే ఎంత పర్సెంట్ పెరిగినట్టు? ఓకే, ఇది నా క్వశ్చన్. సో మరి మీరు ఆన్సర్ చేయాలంటే తెలుసు కదా, 8662488114 ఇది మన నెంబర్. ఏం లేదు, సింపుల్ గా ఒక గిఫ్ట్ అనుకోండి, ఆ గిఫ్ట్ కాస్ట్, ఆ గిఫ్ట్ ధర ఈ రోజు 160 రూపాయలు ఉంది. అదే గిఫ్ట్ అబ్బా ఈ రోజు డబ్బులు లేవులే మనం రేపు వచ్చి చూద్దాం అనుకుని మళ్ళీ రేపు వచ్చారనుకోండి, ఆ టైంలో అది 220 రూపాయలు అయిందనుకోండి, అది ఎంత శాతం పెరిగినట్టు? ఇది నా క్వశ్చన్. ఓకే, సింపుల్ క్లారిటీగా ఉంది కదా క్వశ్చన్. సో ఇప్పుడు నాకు మెసేజ్ చేసేసేయండి, 8662488114 ఈ నెంబర్ కి. రైట్ నౌ మీ అందరి కోసం ఈరోజు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ డైరెక్టర్ బర్త్డే కాబట్టి బర్త్డే స్టార్ సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తున్నాను, రెట్రో సినిమా నుంచి, ఎంజాయ్ లిజనింగ్.

అన్నమాట. 3:28 క్రాస్ అయిపోయి 47 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోలో టైం. అండ్ నేను మీ ఆర్జే శృతి, అండ్ మనం ఉన్నాం సండే సండే గేమ్ షోలో. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే వచ్చాయి, బట్ దానికంటే ముందు హాయ్ అంటూ నాగా మెసేజ్ చేశారు జగ్గైపేట నుంచి. హాయ్ నాగా, సో మనసంతా నువ్వే. ఓకే, ఇంతకటి క్వశ్చన్ కి ఆన్సర్. ఓకే, వెరీ నైస్. ఉదయ్ కిరణ్ మూవీ నా ఫేవరెట్ సినిమా కూడా, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే కాదర్ వీరేష్ రాజోల్ మండలి నుంచి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. 160 to 220 పెరిగింది అంటే ఎంత పర్సెంట్ పెరిగినట్టు, రైట్ ఆన్సర్ వీరేష్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అక్కర్పాక నుంచి రమ, ఇంతకటి క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు వస్తావని. ఓకే, నెక్స్ట్ అయితే హాయ్ శృతి గారు అంటూ సత్యభార్గవి తాడిపత్రి డిస్టిక్ట్ నుంచి, రాంగ్ ఆన్సర్ అండి, 60% అయితే కాదు. ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు, 100% కాదండి. అండ్ నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, 32% కూడా కాదు, 50% అంటున్నారు. ఇంతకీ ఎవరు, ఆకివే నుంచి కిషోర్, ఇంకా లక్ష్మణరావు కాదు. అండ్ నెక్స్ట్ పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, 60% కాదు, 7% అంటున్నారు. రూరక్ నుంచి ఈశ్వర్య కాదు, రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దేవసేన తిరుపతి నుంచి బామో, నాకు లెక్కలంటే చిన్నప్పటి నుంచి భయం అంటున్నారు. మాకు కూడా సేమ్ పించ్, కానీ ఆలోచించండి వచ్చేస్తుంది ఆన్సర్, లేకపోతే ఎవరైనా హెల్ప్ తీసుకోండి పక్కన. ఓకే, నెక్స్ట్ పెడిన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ పి జానకీరామ్ నందిగామ నుంచి, నో నో నో నో, రాంగ్ ఆన్సర్ అండి, 27% కాదు. రామకృష్ణ ఫ్రమ్ కర్నూల్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాము వావిలాల పాలకుర్తి నుంచి, 1% కాదు. నెక్స్ట్ 20% అంటున్నారు ఎవరు, చాంద్ భాష కర్నూల్ నుంచి కాదు, సిహెచ్ వేణు జయంపూర్ నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుంచి కూడా రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో 55% అంటూ మంగళగిరి సాయినగర్ నుంచి తిరువీధుల బాబు అండ్ ఫ్రెండ్స్ రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ 13% అంటున్నారు దేవకీదేవి ఫ్రమ్ మదనపల్లి కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఎరుమిలి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. నెక్స్ట్ సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి నుంచి, ఓకే రైట్ ఆన్సర్, సూపర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కుసుమ అంబటి నగర్ నుంచి, 116.67% అంటున్నారు కాదు. అండ్ నెక్స్ట్ శబానా పెద్దగూడెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోట శ్రీమన్నారాయణమూర్తి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే రాహుల్ అపూర్ హఫీజ్పేట, ఓకే రాహుల్ ఎస్ రైట్ ఆన్సర్ మీది. అండ్ నెక్స్ట్ బాను సాయి కుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గూడూరు నెల్లూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఆదిలాబాద్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి పూర్ణచంద్రరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, 72.72% కాదు. నెక్స్ట్ అయితే ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ చిలక నారాయణ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ జానకంపేట నిజామాబాద్ నుంచి. నెక్స్ట్ మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి, 6% కాదు. గోపీనాథ్ నేతాజీ ఫ్రమ్ సత్యవేడు, 37% అచ్చచ్చో కాదు. ఓకే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, 40% అంటున్నారు కాదు. అండ్ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, 30% కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, 41% అంటున్నారు కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే తేజస్వి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘ్న చాణిక్య శంకర్ కుమారి అజయ్ గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ క్వశ్చన్ ప్లీజ్. ఓకే ఇప్పుడే ట్యూన్ చేశారా, వెరీ నైస్, నేను ఎలాగో రిపీట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కాశీపురం కురుమూర్తి గారు కొల్లాపూర్ నుంచి, 4% కాదు. ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి, 72% కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే పార్థసారథి భరత్ నగర్ నుంచి, 30% కాదు. నెక్స్ట్ మెసేజ్ 37% కాదు. ఓకే సో ఎవరంటే ఈ 37% గనుగులూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి అనమాట, కాదండి రాంగ్ ఆన్సర్ యాక్చువల్గా. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే పి జానకీరామ్ నందిగామ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు, 84% కాదు. అండ్ నెక్స్ట్ 15% అంటూ విజయ పంపించారు ఫ్రమ్ నెల్లూరు, నో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుగొండ, రాంగ్ ఆన్సర్, నో నో నో రైట్ ఆన్సర్, వెరీ సారీ. నెక్స్ట్ మైదుకూర్ జాఫర్ 29.3% కాదండి. అండ్ నెక్స్ట్ 5% అంటున్నారు,
ఓకే రాము వావిలాల పాలకు.

కూర్త నుంచి. నెక్స్ట్ కాదర్ వీరేష్ రాజోలమల్లి నుంచి రైట్ ఆన్సర్, వెనుకొండ నుంచి సుబ్రహ్మణ్యచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 41% రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి బురహర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే పద్మజ గారు 40% అంటున్నారు, నో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ అయితే 29.3 కాదు మేడం, 2.93 కాదు. ఎనీవేస్ చాలా చాలా మంది ట్రై చేస్తున్నారు, ఇంకొకసారి ట్రై చేయండి. ఒక నెంబర్ 160 అనున్న నెంబర్ 220 పెరిగింది అంటే ఎంత పర్సెంట్ పెరిగినట్టు మీరు ఆలోచించి గెస్ చేసి నాకు మెసేజ్ చేయండి 8662488114. ఈ నెంబర్కి రైట్ నా ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

ఓకే బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. కుటుంబ శంకర్ సినిమా నుంచి 3:40 క్రాస్ అయిపోయి 41 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం. అండ్ నెక్స్ట్ మెసేజ్ దమోజు వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు చిత్రియాల గ్రామం నుంచి 41% అని కాదండి. అండ్ నెక్స్ట్ ఓకే సో రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిందనమాట బిజ్లీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ ముజఫర్నగర్ కర్నూల్ నుంచి దేవేంద్ర బాబు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి రైట్ ఆన్సర్ అనమాట మనకు వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మెసేజ్ మైదుకూర్ జాఫర్ నో అండి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మృదుల ఫ్రమ్ విశాఖపట్నం ఓకే రైట్ ఆన్సర్. అండ్ 41% అంటూ పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు నో రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ శ్రీగిరి హరికృష్ణ ఫ్రమ్ నంద్యాల డిస్టిక్ 60% అంటున్నారు కాదు. అండ్ నెక్స్ట్ 41% అంటున్నారు పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ అయితే ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి ఒక్క నెంబర్ తీసేస్తే మీది రైట్ ఆన్సరు. మరి అది టైపింగ్ మిస్టేకో ఏమిటో మరి నాకు అర్థం కాలేదు. ఎనీవేస్ నెక్స్ట్ లెనిన్ ప్రతాప్ ఫ్రమ్ కేఆర్ పాలెం ఓకే 200%. ఓ మై గుడ్నెస్ కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూల్ డిస్టిక్ కోడుమూరు మండల్ ముల్లగిరి విలేజ్ నుంచి తేజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 30% అంటున్నారు కాదు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించారు ఎవరంటే కొండయ్య గారు కందుకూరు నుంచి. ఓకే నెక్స్ట్ మెసేజ్ 68.75% అంటూ ఆదిలాబాద్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాల్ నుంచి పూర్ణచంద్రరావు గారు ఒక నమస్తే పెట్టారు నాకు కాదు. ఎనీవేస్ ఎస్ భీమేశ్వరరావు గారు పెడర్ నుంచి 66% అంటున్నారు కాదు. కాకపోతే వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి అండ్ ఓకే నేను ఓ మై గుడ్నెస్ ఓకే నెక్స్ట్ అయితే 6% అయ్యి ఉండొచ్చా అంటూ గనగలు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి. కాదండి నేను ఆన్సర్ చెప్తా ఇప్పుడు. హాయ్ శృతి మేడం అంటూ శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి మెసేజ్. హలో అండి. అండ్ నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే 0.6% అంటూ నేతాజీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సత్యవేడి నుంచి మెసేజ్ చేశారు. ఓకే సో మరి మొత్తానికి ఆన్సర్ ఏంటంటే 37.5%. ఓకే 160 అనే నెంబర్ 220 పెరిగింది అంటే 37.5% పెరిగినట్టు అనమాట. అది మ్యాటర్. ఓకే సో మనకి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఇంకొక క్వశ్చన్ కూడా అడిగేస్తాను. చాలా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే ఫోన్ కాల్ చేయాలంటే మనకి ఏం కావాలి. ఒక ఫోన్ కాల్ చేయాలంటే మనకి ఏం కావాలి. మీరు ఆన్సర్ స్ట్రైట్గా చెప్పొచ్చు లేదా ఫన్నీగా చెప్పొచ్చు. మీ క్రియేటివిటీ అంతా వాడేసి ఆన్సర్ చెప్పేసేయండి. మనకి ఎగ్జాక్ట్గా ఇంకా 12 మినిట్స్ ఆల్మోస్ట్ 15 మినిట్స్ దాకా ఉందనుకోండి. ఓకే ఆన్సర్ చెప్పేసేయండి. రైట్ నా మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ రౌడీ అల్లుడు. అలా వెళ్ళిపోదాం ఒకసారి బ్యాక్కి. ఓకే ఏమంటారు రైట్ నా ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

తెలుసు కదా సినిమా నుంచి సిద్ శ్రీరామ్ పన్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి నేను అడిగిన క్వశ్చన్, ఒక ఫోన్ కాల్ చేయాలంటే ఏం కావాలి అని అడిగాను కదా. నెంబర్ ఆఫ్ మెసేజెస్ అయితే వచ్చాయి. శాంతినగర్ నుంచి ఒకే ఒకడు పంపించారు, నెంబర్ ఇంకా ఫోన్ ఉండాలి అని. నెక్స్ట్ అయితే ఫోన్ కావాలి అంటున్నారు పాపారావు గారు టీ నర్సాపురం నుంచి. అండ్ నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనిగండ్ల మండలం, ఓకే గోనిగండ్ల గ్రామం, లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి, ఫోన్ కావాలి అసలు అంటున్నారు. నెక్స్ట్ అయితే బ్యాలెన్స్ ఉండాలి, తర్వాత ఫోన్ నెంబర్ ఉండాలి, ఆ తర్వాత ఫోన్ ఉండాలి, మొత్తం కలిపి కాల్ చేయడానికి మనకు సమయం ఉండాలి. మైదుకూర్ జాఫర్ పంపించారు మెసేజ్, సిహెచ్ వేణు జయంపు నుంచి, ఫోన్లో మనీ ఉండాలి అట. నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు భవానీపురం విజయవాడ నుంచి, కాల్ చేయడానికి నెంబర్ కావాలి అంటున్నారు. నెక్స్ట్ అయితే ఫోన్ కావాలి అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుబ్రహ్మయ్య గారు తిరుపతి నుంచి, ఇదేమి ప్రశ్న అమ్మా అంటున్నారు. ఊరికే అండి సరదాగా. అయ్యయ్యో ఇక్కడ ఈ క్వశ్చన్ కే ఎన్ని మెసేజెస్ వచ్చాయి తెలుసా మీకు, అది మ్యాటర్. ఓకే నెక్స్ట్ అయితే ఫోన్ ఉండాలి అండ్ అందులో బ్యాలెన్స్ కూడా ఉండాలి అంటున్నారు రాము బావిలాల పాలకుర్తి నుంచి. నెక్స్ట్ రాజోల్ నుంచి

జయన్న ఫోన్ నెంబర్ కావాలి. మలాన్బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి ఫోన్ కావాలి. ఓకే, హాయ్ స్వాతి గారు, అంటూ ఎదుటి వారితో పరిచయం ఉండాలి అంటున్నారు. ఏపూరి రాహుల్ ఫ్రమ్ ఆర్టీఓ ఆఫీస్ కొండాపూర్ హైదరాబాద్. హలో రాహుల్ గారు. సో స్వాతి కాదు, నా పేరు శృతి అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, పరిచయం ఉండాలంటారా? కరెక్టే. అండ్ నెక్స్ట్ ఫోన్ కాల్ కావాలి అంటే ఫస్ట్ సిమ్ ఉండాలి, తర్వాత బ్యాలెన్స్ ఉండాలి అంటున్నారు. ఎవరు? తేజస్ ఫ్రీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ములగుర్తి విలేజ్ నుంచి. ఫోన్లో డబ్బులు ఉండాలి అంటున్నారు గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, ఫోన్ ఉండాలి. ఓకే, అండ్ ఫోన్లో ఛార్జింగ్ ఉండాలి ఫస్ట్ అంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ ఫోన్ చేయాలంటే సమయంతో పాటు ఫోన్ ఉండాలి అంటున్నారు కృష్ణవేణి గారు. ఓకే, నెక్స్ట్ అయితే వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అవతల వాళ్ళ ఫోన్ నెంబర్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ అయితే మొబైల్ టవర్ ఎక్కాలా? ఎక్కడికి ఎక్కుతారండి మీరు? శ్రీగిరి హరికృష్ణ గారు నంద్యాల డిస్ట్రిక్ట్. ఫోన్ చేయాలంటే ప్రతిసారి టవర్ ఎక్కాలంటే ఇంకా అయినట్టే, రోజంతా టవర్ మీదే ఉండాలి మనం. నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి ముందు మనకి ఫోన్ ఉండాలి అంటున్నారు కమతం వెంకటలక్ష్మిరెడ్డి. భీమునిపాడు నుంచి ఫోన్ కావాలి. ఓకే, నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉండాలి అంటున్నారు గోపీనాథ్ అండ్ ఫ్యామిలీ మెంబర్ సత్యవీన్ నుంచి. అండ్ మీ ఫోన్ నెంబర్ తెలియాలి అంటున్నారు ఎంఎం నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి. కాల్ నాకు చేయమని లేదు అందుకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, మొబైల్ ఉండాలి అంటున్నారు జయరామ్ కోడుమూరు నుంచి అనమాట. అండ్ రామకృష్ణ గారు ఫ్రమ్ కర్నూల్, ముందు మొబైల్ కావాలి. ఓకే, చాలా మంది దీనికే ఒట్టేసేసారు. చూస్తున్నాను ఎవరైనా క్రియేటివ్ గా ఆన్సర్ పంపిస్తారేమో ఇంకా అని చెప్పి. ఫస్ట్ వచ్చింది ఇక్కడ శ్రీనివాస్ గన్నవరం తిరుపతి నుంచి బుద్ధి ఉండాలంట. కాల్ చేయడానికి బుద్ధి ఎందుకండి? అచ్చో. అండ్ నెక్స్ట్ మొబైల్లో అమౌంట్ ఉండాలి. ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి, పెడన జోగానంద్రావు కాల్ నుంచి అప్పలరాజు గారు, నెట్వర్క్ సిగ్నల్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ముందుగా బ్యాలెన్స్ ఉండాలి అంటున్నారు తిరువేదల బాబు అండ్ ఫ్రెండ్స్ సాయినగర్ నుంచి మంగళగిరి. ఓకే, నెక్స్ట్ ఎస్ భీమశ్రో గారు పెడన్ నుంచి, అవతల వాళ్ళకు కూడా ఫోన్ ఉండాలి ఏమంటారు అంటున్నారు. అంతే కదా పాయింటే. అండ్ నెక్స్ట్ ఫోన్ ఉండాలి అంటున్నారు, అందులో బ్యాలెన్స్ ఉండాలి సులోచన కరీంనగర్ నుంచి. ఓకే, ఫోన్ కాల్ చేయాలంటే ఫోన్ మరియు ఫోన్ నెంబర్ తప్పనిసరి అంటున్నారు పూర్ణచంద్రరావు గారు శైలజ ఆదిలాబాద్ నుంచి. ఓకే, నెక్స్ట్ మృదుల ఫ్రమ్ విశాఖపట్నం, ఫోన్ చేయడానికి ముందు అవతల వాళ్ళకి నెంబర్ ఉండాలి, మన దగ్గర ఫోన్ ఉండాలి, దాంట్లో ఛార్జింగ్ రీఛార్జ్ అమౌంట్ ఉండాలి. ఇవన్నీ పక్క పెడితే మనకి అలాగే అవతల వాళ్ళకి కాస్త ఖాళీ ఉండాలి సమయం అనమాట. నెక్స్ట్ ఫోన్ కావాలి, అవతల వారి నెంబర్ కావాలి. సాయి సుధీర్ వీరభద్రపురం నుంచి. సిగ్నల్ ఉండాలి, చేతిలో ఫోన్ ఉండాలి, అవతల వ్యక్తి నెంబర్ ఉండాలి, మనకి ఫోన్ చేసే సమయం ఉండాలి. అమ్మా, ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, ఫోన్ కాల్ చేయాలంటే ఫోన్ నెంబర్ కావాలి అంటున్నారు కిషోర్ ఇంకా లక్ష్మణ్ రావు ఆకివేన్ నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే, లక్ష్మణ్ అందికొట్కూరు నుంచి, ముందు మన ఫోన్లో బ్యాలెన్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ శబానా పెద్దగూడెం నుంచి, ఫస్ట్ ఫోన్ నెంబర్ కావాలి అంటూ ఒక రెండు స్మైల్స్. అండ్ నెక్స్ట్ ఫోన్ ఉండాలి అంటూ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ. ఓకే, నెక్స్ట్ హాయ్ అండి, కాల్ చేయాలంటే ఫస్ట్ ముందు చేయాలనే ఆలోచన, తర్వాత ఫోన్ ఉండాలి, ఎవరికైనా తెలియాలి, మనకి రీఛార్జ్ కూడా ఉండాలి అంటూ భద్రేశ్వరచారి మేడ్చల్ డిస్ట్రిక్ట్ అయ్యప్ప నగర్ నుంచి మెసేజ్. ఓకే, నెక్స్ట్ అయితే ఫోన్ కాల్ చేయాలంటే ముందు మన దగ్గర ఫోన్ ఉండాలి, తర్వాత ఓకే ఒకటి డిగ్ డిగ్. అండ్ నెల్లూరు జిల్లా కందుకూరు నుంచి జస్ట్ ఫన్నీ అంటూ మెసేజ్ చేశారు, రీఛార్జ్ కూడా ఉండాలి కంపల్సరీ అంటున్నారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ఫోన్ కాల్ చేయాలంటే ఫోన్ ఉండాలి, అవతల వాళ్ళ నెంబర్ ఉండాలి. ఓకే, అనంతపురం నుంచి అనురాధ, ఫోన్ కావాలి. మనకి ఏంటి, మనకి హిందీ రాకపోయినా మనం హిందీ సినిమాలు చూస్తాం కదా మేడం అంటున్నారు. ఇది ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు. ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల, ఇది నాకేనా ఈ మెసేజ్? ఎవరికైనా పెట్టకపోయి నాకు పంపించారా? అచ్చో. అండ్ నెక్స్ట్ నెట్ కావాలి అంటున్నారు దమ్మోజు వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ కాశీపురం కురుమూర్తి గారు కొల్లాపూర్ నుంచి. ఒకప్పట్లో అయితే కాయిన్ బాక్స్ కి కాయిన్ ఉండాలి, నెంబర్ ఉండాలి, అప్పట్లో ఫోన్ ఇప్పట్లో ఫోన్ ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. ఓకే, పాయింటేనండి మీది కూడా. అండ్ నెక్స్ట్ ఫోన్ లో సిమ్ కార్డ్ ఇంకా రీఛార్జ్ ఉండాలి. సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నెల్లూరు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, మైదుకుర్ జాఫర్, మొత్తానికి ఫోన్ ఉండాలి, తర్వాత టవర్. ఓకే ఓకే ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ ఐలవరం నుంచి అనమాట దోకుపాటి గోపాలరావు గారు, ఫోన్ పనిచేస్తుండాలి. ఇది చాలా అవసరం అండి, ఫోన్ ఉంటే సరిపోదు. నెక్స్ట్ నెంబర్ ఇంకా ఫోన్ కావాలి అంటూ పుట్టపాకు నుంచి మిరియాల తిరుమలయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. జాండ్రిపేట నుంచి సజ్జ లీలారాణి, మొదటి ఫోన్ ఉండాలి, తర్వాత బ్యాలెన్స్, మూడోది
మూడోది ఫోన్ మనది ఉండాలి, నాలుగో ఫోన్ చేస్తానికి నంబర్ ఉండాలి, ఆఖరిగా ఫోన్ మనదే ఉండాలి. ఏమిటో చెప్పారు కానీ అర్థం.

అన్నట్టు ఉంది కానీ అర్థం కానట్టు ఉంది. ఎనీవేస్ ఆశీష్ శ్రీనివాస్, బెంగళూరు నుంచి ఫోన్లో బ్యాలెన్స్ నెంబర్స్ అన్నీ ఉండాలి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే, ఫోన్ నెంబర్ బ్యాలెన్స్ ఉండాలి. ఇమ్మానేని వెంకటేశ్వర గారు వేటపాలెం బాపట్ల జిల్లా నుంచి. నమస్తే అర్జున్ శృతి గారు అంటూ మెసేజ్. నమస్తే అండి. అండ్ నెక్స్ట్ చాలా చాలా కావాలి అన్నారు వివి రెడ్డి గారు. అసలు గోళం లేదు, అక్కర్పాక నుంచి రమ సిగ్నల్ ఉండాలి, మనకి ఫోన్ చేయాలని మనకి అనిపించాలి. సూపర్ అండ్ వెరీ నైస్. నెక్స్ట్ ఫోన్ కావాలి అంటూ పోలేపల్లి శ్రీనివాస్, రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి కూడా లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి. మనకి మాటలు రావాలి అట. నెక్స్ట్ ఓకే, నందిగామ నుంచి జానకి రామ్, ఆన్సర్ ఫైర్ అంటున్నారు. ఇది మనకు కాదు ఈ మెసేజ్. నెక్స్ట్ ఫస్ట్ సిగ్నల్ కావాలి అంటున్నారు నందిపేట నుంచి రంగులు శ్రీనివాస్ అండ్ సందీప్ సౌమ్య. ఓకే నెక్స్ట్ మెసేజ్, అండ్ అవతల వ్యక్తికి కూడా మాటలు రావాలి అంటున్నారు. అయ్యయ్యో. అండ్ నెక్స్ట్ భవానీ ఫ్రమ్ తాడిపల్లిగూడెం నుంచి, మనకి ముందు చదువు ఉండాలి అట. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఇన్కమింగ్ కాల్స్ రావాలి అంటున్నారు సీను. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, అవతలి వాళ్ళు ఫోన్ రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ దాంట్లో కూడా బ్యాలెన్స్ ఉండాలి, మాట్లాడే కెపాసిటీ కూడా ఉండాలి, అంటే ఓపిక ఉండాలన్నమాట. ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఫోనే కాదు మనం కూడా ఉండాలి. రవి ఫ్రమ్ శివగంగపాలెం. ఓకే వెరీ వెరీ నైస్. నేను కూడా ఒక ఆన్సర్ చెప్తాను, బట్ ఇప్పుడు కాదు, న్యూస్ బ్రేక్ తర్వాత. రైట్ నౌ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:00. మీకోసం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. దేశం గర్వించే రక్షణ కేంద్రంగా పుట్టపర్తి తయారు కాబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల్లో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. రక్షణ రంగంలో సంపూర్ణ స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పుట్టపర్తిలో 650 ఎకరాల్లో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యుద్ద రంగంలో డ్రోన్ టెక్నాలజీ ఒక గేమ్ చేంజర్గా నిలిచిందని, 8 డ్రోన్ కంపెనీలు కలిసి కర్నూలులో డ్రోన్ సిటీ ప్రారంభానికి సిద్దమయ్యాయని, ఇక నుంచి కర్నూలును డ్రోన్ హబ్గా పిలుస్తారని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసి అన్నదాతకు శాశ్వత సంపదను అందించిన మహనీయులు సర్ ఆర్థర్ కాటన్ అని, ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుంటున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్టంలో పెట్టుబడుల వరద కొనసాగుతోందని, త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కాబోతోందని, తద్వారా రాయలసీమ ప్రాంతం మరింత అభివృద్ది కాబోతోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్కు రంగం సిద్దమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ ప్రకటించింది. జూన్ 5వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలుత 10 రోజుల పాటు సర్ నిర్వహణకు సన్నద్దత, బూత్ స్థాయి అధికారులకు శిక్షణ నిర్వహిస్తారు. అనంతరం 4 రోజుల పాటు బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు పరిశీలిస్తారు. జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. అనంతరం 4 రోజుల పాటు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. నీట్ యూజీ 2026 పరీక్షను జూన్ 21వ తేదీన నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాత్రికేయులతో మాట్లాడుతూ, వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్ డీజిల్పై 3 రూపాయల చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచాయి. ఉదయం నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చాయని ప్రకటించాయి. రాష్టంలో చేపట్టే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్లో భాగంగా బూత్ స్థాయి అధికారులు జూన్ 15 నుంచి ఇంటింటికి వెళ్లి ఓటర్ల సర్వే చేపట్టనున్నారు. ఈ సందర్బంగా ప్రతి ఓటర్కు 2 ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

తొంభై ఏళ్లుగా. పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది, అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 స్టూడియోలో. టైం 4:05 అయిపోయింది. సో మరి ఇంతకన్నా ఆన్సర్ నేను కూడా చెప్తాను అన్నాను కదా, ఫోన్ కాల్ చేయాలంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలండి, ఆ పర్సన్తో మాట్లాడాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి, అదనమాట మ్యాటర్, నా ఆన్సర్ అది. ఎనీవేస్, మరి రైట్ నో మనం వివిధాలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో స్పెషల్గా హీరో సాంగ్స్. సో దాట్ మీన్స్ ఈ రోజు మెగాస్టార్ గారి మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తాయి, ఎవర్ గ్రీన్ సాంగ్స్ అనమాట. రైట్ నా జగదేక్ వీడు అతిలోక సుందరి సినిమా నుంచి ఎస్పీ బాలు గారు, ఎస్ జానకి పాడిన పాట అయితే ప్లే చేస్తున్నాను. ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్, వేటూరి గారి లవ్లీ లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: viajar.
1: Vintanaru Vivid Bharati FM 101.3.
2: చీకటమ్మ చీకటి, ముసటైన చీకటి, ఎత్తనైన ఉసులెన్

రుద్రవేణు సినిమా నుంచి ఎస్బి బాలు గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి సిరివెన్నెల గారి లిరిక్ అనమాట. 4:26 క్రాస్ అయిపోయి 32 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్న వివిధ ప్రోగ్రామ్ లో ఈ రోజు స్పెషల్ గా మన మెగాస్టార్ చిరంజీవి గారి ఎవర్ గ్రీన్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ అయితే కొన్నివీటి దొంగ సినిమా నుంచి ఎస్బి బాలు గారు అండ్ ఎస్ జానకి పాడిన పాట ప్లే చేస్తున్నాను, వేటూరు గారి లిరిక్. సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

ఎస్పీ మాలు గారు, చిత్ర అండ్ కోరస్ ప్యానల్ లవ్లీ సాంగ్ అయితే వినేశారు. మరి కేవీ మహదేవన్ గారి మ్యూజిక్ కంపోజిషన్, సి నారాయణ రెడ్డి గారి రచన. లవ్లీ సాంగ్ ఆపద్ బాంధవుడు సినిమా నుంచి విన్న తర్వాత 4:36 క్రాస్ అయిపోయి 30 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్న వివిధ ప్రోగ్రామ్ లో ఈ రోజు మెగాస్టార్ గారి ఎవర్ గ్రీన్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ అయితే వివిధ ప్రోగ్రామ్ లో గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. బప్పీ లహరి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర పాడిన పాట వేటూరు గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ, ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3. దిస్ ఈస్ ఆర్జే శృతి.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: సో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు ఫ్రమ్ ద మూవీ ఘరానా మొగుడు. మరి 4:47 క్రాస్ అయిపోయి 15 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో ఇదండి ఇవాళ వివిధ, మళ్ళీ మరి బ్యూటిఫుల్ సాంగ్స్ కోసం మీరు అలా వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ అయితే ఆర్జే చేతన్ రెడీగా ఉన్నారు వెన్నెలా ప్రోగ్రామ్ తో. కాసేపట్లో ఒక చిన్న బ్రేక్ తర్వాత మరి ఆర్జే చేతన్ రావాలి అంటే శృతి టాటా బై బై చెప్పేసి టైం కూడా అయిపోయింది కాబట్టి ఇవాళకి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాం. మళ్ళీ మనం త్వరలోనే కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి సైనింగ్ ఆఫ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 to 2026. It's a sixer. Akashavani 90 years. Not out. Akashavani Vijayawada. Krishnamma Sakshiga. Still batting for you forever.

0: Vivek Bharati FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ చేతన్, యువర్ ఆర్జే. జ్వరంతో బాధపడే వారికి తక్షణ రిలీఫ్ కలిగించే ఎన్నో సూపర్ ఫుడ్స్. జ్వరం వచ్చినప్పుడు ఏమవుతుంది? శరీరంలో జీవక్రియలు వేగం పెరుగుతుంది. దీంతో ఒంట్లో వేడి, బడలిక ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఫలితంగా శక్తి వనరులు, పోషకాలు అవసరం పెరుగుతుంది. చెమట ఎక్కువగా పట్టి ఒంట్లో నీరు తగ్గటమే కాదు, మాంసకృతులు తగ్గిపోతాయి. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు వాంతులు, విరోచనాలు అవుతాయి. అందుకు కారణం హై ఫీవర్. డైజెషన్ తగ్గుతుంది, ఏం తిన్నా టేస్ట్ లేకుండా ఉంటుంది. అయితే జ్వరం వచ్చేటప్పుడు తినకుండా మాత్రం ఉండకూడదు. తినడం వల్ల శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. జ్వరం వచ్చే సమయంలో కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల రిలీఫ్ కలుగుతుంది. మరి నేను చెప్పే ఆ ఫుడ్స్ కడుపు నిండినట్టు చేయడమే కాకుండా పూర్తి న్యూట్రిషన్ ఉండటమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతేకాదు, ఈ ఫుడ్స్ పేషెంట్స్లో సులభంగా డైజెస్ట్ అవుతాయి. జ్వరం వచ్చే సమయంలో చపాతీ, ఖిచడి లేదా దలియా వంటివి సాధారణంగా తీసుకునే ఆహారాలు. జ్వరం వచ్చే సమయంలో జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది, కాబట్టి ఆ టైంలో స్పైసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. కారం, ఉప్పు, ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం కంటే బాగా ఉడికించిన అన్నం, ఉడికించిన బంగాళాదుంప అంటే పొటాటో లేదా బార్లీ గింజలు వంటివి తీసుకోవచ్చు. నిజానికి జ్వరం వచ్చినప్పుడు ఏ ఫుడ్ తీసుకోవాలనే దానిపై ఎన్నో అపోహలున్నాయి. అన్నం తినకూడదని, పప్పుకూరలు వేసుకోవద్దని, పెరుగు తినొద్దని, ఇలా రకరకాల అనుమానాలతో అన్నింటికీ దూరంగా ఉంటాం. కేవలం మిల్క్ అండ్ బ్రెడ్తో సరిపుచ్చుకుంటాం. మరి ఇంతగా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అవసరం లేదు, కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. మరి ఆ జాగ్రత్తలు ఏంటో వెన్నెల ప్రోగ్రాంలో చేతంతో వినండి. గోధుమలతో తయారు చేసిన రోటీలు, ఇవి హెల్తీ న్యూట్రిషన్. ముఖ్యంగా చపాతీస్ చాలా తేలికగా జీర్ణమవుతాయి, కాబట్టి నూనె లేదా నెయ్యి వంటివి వాడకుండా జ్వరం వచ్చినప్పుడు ఆయిల్ ఫ్రీ రోటీలకు ప్రాధాన్యం ఇవ్వండి. మెత్తగా ఉడికించిన అన్నం డైజెస్ట్ కావడానికి ఈజీగా ఉంటుంది. ఇందులో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది, శరీరానికి కావలసిన నీటి శాతాన్ని అందిస్తుంది. సాధారణంగా జ్వరంతో పాటు జలుబు, దగ్గు అనేవి వస్తూ ఉంటాయి. వీటి నుండి రిలీఫ్ పొందాలంటే వేడిగా ఉండే టమాటో లేదా క్యారెట్ సూప్ తీసుకోండి. ఇది మన డైజెస్టివ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేస్తుంది, అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. జ్వరం వచ్చినప్పుడు మనం చాలా మటుకు ఇండియన్ ఫుడ్స్ అవాయిడ్ చేసే బ్రెడ్ తింటామని చెప్పాను కదండి, అలా చేయకుండా ఖిచడి కూడా తినొచ్చు. ఇది చాలా లైట్గా, అతి సులభంగా డైజెస్ట్ అవుతుంది. మరి ఇలాంటి ఖిచడిలో కొంచెం లెమన్ పికిల్ వేసుకొని తింటే కూడా బాగుంటుంది. ఉడికించిన పొటాటోస్ చాలా మంచివి. ఇది కొన్ని వెరైటీస్లో తయారు చేసుకుంటే మీకు టేస్టీగా కూడా ఉంటాయి. వీటికి కొద్దిగా బ్లాక్ పెప్పర్ అండ్ లవంగాల వంటి పౌడర్లు చల్లి తీసుకుంటే ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తుంది. యాపిల్స్ మీ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది, అంతేకాకుండా రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, వైరస్ అండ్ బ్యాక్టీరియాస్తో కూడా పోరాడుతుంది.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. బాడీ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు వాటర్, ఫ్రూట్ జ్యూసెస్, వెజిటబుల్ సూప్స్ కి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవి డీహైడ్రేషన్.

నుండి కూడా ఉపశమనం కలిగిస్తాయి, కడుపు నిండుగా ఉండేట్టు చేస్తాయి. అయితే జ్యూసెస్ చాలా చల్లగా తీసుకోకుండా జాగ్రత్త పడాలి. హెర్బల్ టీ తీసుకోవడం వల్ల జ్వరంతో పాటు వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పికి తక్షణం ఉపశమనం కలుగుతుంది. జ్వరంలో మీ మూడ్ బాగలేనప్పుడు రిఫ్రెషింగ్గా ఉండాలంటే ఓ కప్పు తులసి టీ తాగి చూడండి. బాయిల్డ్ ఎగ్స్ పూర్తి పోషకాలు కలిగి ఉంటాయి, వాటిని తీసుకోవడం కూడా చాలా మంచిది. ఇది శరీరంలోని వివిధ రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. కాచిన పాలు కూడా మంచిది, అంటే బాయిల్డ్ మిల్క్. పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. జ్వరం వచ్చే సమయంలో మీరు చాలా వీక్గా మారుతారు. మీరు బెడ్ మీద నుండి లేవాలంటే అందుకు స్టెమినా చాలా అవసరం. కాబట్టి జ్వరం వచ్చే సమయంలో కాచి చల్లార్చిన పాలు తాగి స్టెమినా పెంపొందించుకోవడంతో పాటు జ్వరంతో పోరాడండి. ఇండియన్ కాటేజ్ చీజ్ని జ్వరంతో బాధపడే వారికి ప్రిఫర్ చేయవచ్చు. ఇండియన్ కాటేజ్ చీజ్ అంటే తెలుసు కదండి, పనీర్. చీజ్ అయితే షుగర్తో తీసుకోవచ్చు, అదే బ్రోకెన్ వీట్ రవ్వ అంటాము, దాంతో దలియా చేసుకోవచ్చు. ఇది మరో ఇండియన్ హెల్తీ ఫుడ్. దీన్ని జ్వరంతో బాధపడేవారు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇది చాలా తేలికైన ఆహారం అండ్ జీర్ణం కూడా చాలా ఈజీగా అవుతుంది. హెల్తీ బ్రేక్ఫాస్ట్ డిష్ ఏంటి అంటే పోహా, అటుకులు అని కూడా చెప్పుకోవచ్చు. కడుపు నిండుగా ఉంచుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. జ్వరంతో బాధపడేవారు అతి తక్కువ మసాలాలు అండ్ వెజిటబుల్స్ తగ్గించి తీసుకోవచ్చు. పెరుగు చాలా మెత్తగా ఉండటం వల్ల జీర్ణం అవ్వడానికి చాలా తేలిక. చాలా చల్లని పెరుగును తీసుకోకుండా ఉంటే గొంతు నొప్పిని నివారించవచ్చు. ఓట్ మీల్స్ కూడా ఆరోగ్యకరం అండ్ న్యూట్రిషియస్ ఫుడ్. ఓట్ మీల్స్ను తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కడుపు ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. జ్వరంతో బాధపడేవారు కారం లేని సాంబార్తో పాటు ఇడ్లీలను తీసుకోవడం వల్ల అతి తేలిగ్గా డైజెస్ట్ అవుతాయి, కడుపు నిండుగా అనిపిస్తుంది. జ్వరంతో బాధపడేవారు బార్లీ గింజను తీసుకోవడం వల్ల తగినంత స్టెమినా పొందొచ్చు. ఇది తాగడానికి టేస్టీగా కూడా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు శరీరానికి విటమిన్ ఏ, సి, బి కాంప్లెక్స్లు అవసరం పెరుగుతుంది. అందుకే విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవాలి. మనకు ఆహారం ద్వారా లభించే విటమిన్స్ సరిగ్గా ఉంటబట్టకుండా కొన్ని రకాల యాంటీబయాటిక్స్, మాత్రలు అడ్డుకునే అవకాశం ఉంది. అందుకని కొంతకాలం పాటు విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిదే. జ్వరంతో బాధపడేవారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోలేని పరిస్థితుల్లో గోధుమలతో తయారు చేసిన బ్రౌన్ బ్రెడ్, పాలు తీసుకోవడం వల్ల కొంత శక్తిని పొందొచ్చు. క్యాబేజ్, బీన్స్, బెండకాయలు, కాకరకాయ వంటి కూరలు, పచ్చళ్ళు, మసాలాలు, వేపుళ్ళు, చాక్లెట్స్, కేక్స్, నెయ్యి, ఐస్ క్రీంలు, బిర్యానీ, పులావ్ లాంటి నూనె కొవ్వు పదార్థాలని ఎక్కువగా తీసుకోకూడదు. విత్ దిస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ టు ఈట్ డ్యూరింగ్ ఫీవర్స్, కోల్డ్స్ అండ్ కాఫ్స్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మా ఈ ప్రోగ్రాంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై అడ్వ

0: FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఆహా, బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావేమో. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం సాయంత్రం 5:40. ఇవాల్టి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం పలుకుతున్నాం. మరి ఇప్పుడు విశ్వమాత మానవతామూర్తి మదర్ థెరిస్సా రూపకం ప్రసారమవుతుంది, వినండి.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. విశ్వమాత మానవతామూర్తి మదర్ థెరిస్సా రూపకం. రచన శ్రీమతి కె శ్రీదేవి. ఇందులో శ్రీమతి ఎస్విఆర్ లక్ష్మీదేవి, సర్వశ్రీ ఏ బాలకృష్ణ, ఎన్ సుధాకర్ రెడ్డి పాల్గొంటున్నారు. సమర్పణ శ్రీ ఏ బాలకృష్ణ. విశ్వమాత మానవతామూర్తి మదర్ థెరిస్సా రూపకం.
2: ప్రతి నిమిషం ఈ ప్రపంచంలో కొన్ని వందల మంది పిల్లలు జన్మిస్తున్నారు, పెరుగుతున్నారు. వారితో బాటుగా ఒక దివ్యాత్మ ప్రపంచంలో ప్రవేశిస్తుంది. శాంతి, స్నేహం, దయ, ప్రేమ, సహానుభూతి ధ్యేయమైన ఆ అమృతమూర్తి ఒక దేవదూతే అయి ఉంటుంది. దేవుడు ఇక్కడి కార్యాలను నెరవేర్చడానికి ఆ బిడ్డను తన దూతగా పంపిస్తాడు. మదర్ థెరిస్సా దేవుడి ఆజ్ఞ మీద భూమికొచ్చిన కరుణామయ్యి. ఏ రోగులైనా ఆమె అడుగుజాడలు చూస్తే కరిగిపోతారు. ఆమె పేరు చెబితే అన్నార్తుల కడుపులు నిండిపోతాయి. ఆ పేరు వినగానే ప్రపంచం కళ్ళల్లో కోటి కాంతి వెలుగులు ప్రసరిస్తాయి. ఆమె పీల్చే గాలిలోని శాంతి పవనాలు ఆప్యాయంగా హీనుల్ని దీనుల్ని తాకుతాయి. ఆమె కరుణామయ్యి, అమృతమయ్యి, అమ్మ మదర్ థెరిస్సా. అనాథలకు ఆమె ఒక ఆలంబన. అతి సామాన్య జీవితం నుంచి అసాధారణ వ్యక్తిత్వం తెచ్చుకున్న అమ్మ జీవితం ఒక తెరిచిన పుస్తకం.
3: యుగోస్లోవియా దేశంలోని మారుమూల గ్రామం పోబ్జీలో 1910 ఆగస్టు 27 ఆగ్నెస్ గూన్షా బొజాక్షువా అల్బేనియా జాతికి చెందిన దంపతులకు జన్మించింది. ఆ గ్రామంలోనే ఆగ్నెస్ తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచే కష్టాల కడలిలో ఉన్న ఆర్తులపై ఆగ్నెస్ చూపు ప్రసరించింది. చదువుకునే రోజుల్లోనే సొడాలిటీ అనే మతవర్గంలో సభ్యురాలిగా చేరింది. క్రైస్తవ మత సంబంధ గ్రంథాలన్నింటినీ ఆనాడే చదివి భవిష్యత్తులో తాను నిర్వర్తించబోయే కార్యాలను గురించి ఆమె ఎప్పుడూ ఆలోచించేది. మనిషిగా జన్మించినందుకు శాశ్వత ఆనందం లభించాలంటే, మనశ్శాంతి కావాలంటే ప్రేమతో మానవుల సేవ చేయాలని ఆగ్నెస్ తన 18వ ఏటనే నిశ్చయించుకుంది.

0: అందుకు తన భవిష్యత్తును విశ్వ మానవాళికి అంకితం చేయాలని కంకణం కట్టుకుంది. ఆగ్నెస్ తల్లి డ్రన్ప్లైల్ కూతురు నన్గా మారటం మొదట్లో ఇష్టం లేకపోయింది, కానీ తరువాత తానే సమాధానపడి, జీసస్ చేతులతో మీ చేతులు కలిపి ఎల్లప్పుడూ ఆయననే అనుసరించు అని ఆగ్నెస్ నిర్ణయానికి అంగీకరించింది. 1928 సెప్టెంబర్ 26 యుగోస్లోవియాను విడిచిపెట్టిన ఆగ్నెస్ మన దేశంలోని డార్జిలింగ్లో లొరెటో నన్స్ సంస్థలో ప్రవేశించి కాన్వెంట్ టీచర్గా పనిచేసింది. 2 అనంతరం 1931 మార్చి 24 ఆగ్నెస్ ప్రతి వ్యక్తి పట్ల దయాగుణంతో ప్రవర్తిస్తానని, దీనుల పేదల సేవలోనే జీవితాన్ని గడుపుతానని సిస్టర్గా తొలి ప్రమాణం చేసింది. ఇదే సమయంలో తన యావత్ జీవితాన్ని పరోపకార సేవలో గడపాలని తెరేసాగా తన పేరు మార్చుకుంది. అనంతరం కొద్ది సంవత్సరాలు పశ్చిమ బెంగాల్లో కాన్వెంట్ టీచర్గా పనిచేసింది తెరేసా.
1: '1946 తెరేసా జీవితాన్ని అలుకోని మలుపు తిప్పింది. ఇదే సంవత్సరం సెప్టెంబర్ 10 తెరేసా రైలులో డార్జిలింగ్ వెళ్తూ ఉండగా ఆమెకు ఒక అశరీరవాణి వినిపించింది.
2: ప్రస్తుత జీవన విధానాన్ని మార్చుకుని ఇక నుంచి పూర్తి సమయం దీనజనుల సేవకి అంకితం కావాలి.
1: ఇది అశరీరవాణి ఆగ్నెస్కు అందించిన ఓ సందేశం. దీన్ని జీసస్ పంపిన సందేశంగా భావించిన తెరసా ఆ రోజుని తన జీవిత లక్ష్యం నిర్దేశితమైన రోజుగా పరిగణించింది. తెరసా నన్ జీవితం నుంచి బయటకు వచ్చి సొంత సంస్థ ద్వారా పేదల సేవలో జీవితాన్ని గడపదలుచుకున్న ఈ రోజునే ఇన్స్పిరేషన్ డేగా పాటిస్తారు.

రోమ్లోని పోప్ డబ్లిన్లోని మదర్ సుపీరియర్ల నుంచి అనుమతి పొంది మతపరమైన జీవితానికి అంకితం కావడానికి 1950లో మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను స్థాపించారు తెరిసా. యుగోస్లోవియాకు చెందిన మత ప్రచారకుడు యాంథోనీ భారతదేశంలోని బెంగాల్ గంగా డెల్టా ప్రాంతాల్లో మానవ సేవ చేస్తూ ఉండేవారు. యాంథోనీ యుగోస్లోవియాలోని మత ప్రచారకులకు రాసిన లేఖలకు ఆగ్నెస్ స్పందించి తాను కూడా హిమాలయాల్లో తపస్వినిగా మారి నిర్భాగ్యులకు ఆస్తులకు సేవ చేయాలని నిర్ణయించుకుంది. ఈ రకంగా ఎక్కడో పుట్టి పెరిగిన ఆగ్నెస్ 1929లో భారతదేశానికి వచ్చి, ఈ ప్రజలు నా బిడ్డలు, నేను వీరికి అమ్మను అంటూ అనాథలను అక్కను చేర్చుకుంటూ ఆర్తులకు ఆలంబనగా దీనజనుల పాలిటి పెన్నిధిగా కంకణం కట్టుకుంది.

మోతీజీల్లోని మురికివాడలు పాఠశాల ప్రారంభించి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన థెరెసా అనతి కాలంలోనే తన సేవల ద్వారా మదర్గా గుర్తింపునందుకున్నారు. దిక్కు మొక్కు లేక ఆకలి కడుపుతో అలమటిస్తూ దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న అభాగ్యుల్ని ఆదరించడానికి థెరెసా చూపిన తెగువ చొరవ అనితర సాధ్యాలు. దయనీయ పరిస్థితుల్లో ఉన్న నిస్సహాయులు మరణావస్థ

అవస్థలో ఉన్న దీన జనులకు ఆశ్రయం కల్పించడం కోసం నిర్మల హృదయ స్థాపించారు. తల్లిదండ్రులెవరో తెలియక, ఆప్యాయత అనురాగాలకు నోచుకోక అనాథ జీవితాన్ని వెళ్లదీస్తున్న బాలల్ని ఆదరించి సంరక్షించడానికి శిశుభవన్, నా అన్న వాళ్ళెవరూ లేక జీవిత చర్మాంకంలో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న వ్యాధిగ్రస్తులకు వృద్ధులకు ఆశ్రయం కల్పించడానికి హోమ్ ఫర్ ద డైయింగ్, ఇలాంటి సంస్థలెన్నింటినో ప్రపంచవ్యాప్తంగా స్థాపించి నిరంతరం దీనుల సేవలోనే గడిపిన త్యాగమయ్యే మదర్ థెరెసా.

ధనసాయం చేయటం చాలా తేలికైన విషయం. మన వద్ద ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అయితే బాధాతప్త హృదయాల్ని చేరదీసి వాత్సల్యంతో అక్కున చేర్చుకుని ఊరడించటం అందరికీ చేతనయ్యే పని కాదు. పేదలను, దీనులను, ఆకలి కొన్నవారి

ధనసాయం చేయటం చాలా తేలికైన విషయం. మన వద్ద ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అయితే బాధాతప్త హృదయాల్ని చేరదీసి వాత్సల్యంతో అక్కున చేర్చుకుని ఊరడించటం అందరికీ చేతనయ్యే పని కాదు. పేదలను, దీనులను, ఆకలి కొన్నవారిని, నిరాదరణకు లోనైన వారిని ఆదరించి అభిమానం కురిపించి వాత్సల్యాన్ని అందించిన కరుణామూర్తి మదర్ థెరెసా ఒక వ్యక్తి కాదు, సేవాభావమూర్తి భవించిన ఒక వ్యవస్థ.

సేవా కార్యక్రమాలు ప్రారంభించిన తొలి రోజుల్లో కలకత్తాలో ఆమె ఎక్కడికైనా ప్రయాణించడానికి వీలుగా ట్రామ్వే పాస్ సౌకర్యం కల్పించారు అధికారులు. అనతి కాలంలోనే భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా పర్యటించడానికి అనువుగా రైల్వే పాస్ను, భారతదేశం నుంచి ఏ దేశానికైనా వెళ్ళి రావటానికి విమానయాన సౌకర్యాన్ని మదర్కు కల్పించారంటే ఆమె సేవా కార్యక్రమాలు విశ్వవ్యాప్తంగా ఏ మేరకు విస్తరించాయో అవగతమవుతోంది. ఒక్క ప్రయాణ సౌకర్యాలనే ఏముంది, మదర్ ఏ కార్యక్రమం తలపెట్టినా అందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని, ఇతర సౌకర్యాలను క్షణాలలో అందించడానికి వివిధ దేశాల అధ్యక్షులు సదా సిద్ధంగా ఉండేవారు అనడానికి ఉదాహరణలు అనేకం. తెరేసా నెలకొల్పిన మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థకు దాదాపు 95 దేశాల్లో వివిధ శాఖలున్నాయి. 445 కేంద్రాల ద్వారా కొన్ని వేల మంది సభ్యులు నిరంతరం దీనజన సేవలో గడుపుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల స్కూళ్లను నిర్వహిస్తూ వేల మంది బాలలకు చదువు, ఆహారం మొదలైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆహార కేంద్రాల ద్వారా ఆహారం అందిస్తున్నారు. నిరాశ్రయులైన బాలల కోసం ఆశ్రయ కేంద్రాలను స్థాపించి వీటి ద్వారా పిల్లలు లేని వారికి దత్తత ఇస్తున్నారు. ఇంకా మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థ తరపున దేశ విదేశాల్లో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అనేకం.

ఆగ్నెస్ 1937 మదర్ థెరిసా అయింది. కలకత్తా ఎంటలీ ప్రాంతంలోని లోరెంట్ కాన్వెంట్లో ఇదే సంవత్సరం ఉపాధ్యాయునిగా చేరింది. కలకత్తా జీవితం మదర్కు మరింత మానవ సేవ చేయాలన్న తలంపును కల్పించింది. మంచి పని చేసేవారికి ఆటంకాలు ఎదురవటం సహజమే. ఈ విషయంలో మదర్కు కూడా మినహాయింపు లేకపోవటం విశేషం. 1956 నిర్మల్ హృదయ సేవా సదనాన్ని ప్రారంభించినప్పుడు ఆమెకు హిందువుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీనికి కారణం ఆమె ఒక క్రిస్టియన్ కావటమే. హిందువుల్ని క్రైస్తవ మతంలోకి మార్చడానికి థెరిసా ప్రయత్నిస్తోందంటూ సేవా సదనాన్ని ముగించి వేయాలని కొంతమంది హిందువులు అప్పటి పోలీస్ కమిషనర్కు విన్నవించుకున్నారు. పరిశీలనార్థం నిర్మల్ హృదయకు విచ్చేసిన కమిషనర్కు థెరిసా ఒక వృద్ధుని గాయం కడుగుతున్న దృశ్యం కనిపించింది. తరువాత హిందువులతో ఆయన చెప్పిన మాటలేమిటో తెలుసా? సేవా సదనాన్ని మోహించడానికి నేను సిద్ధమే, అయితే ఇక్కడ మదర్ చేస్తున్న పనులన్నింటినీ మీరు మీ ఇళ్లలో చేయాలి అని చెప్పారట. ఇలాంటి సంఘటనలు అనేకం మదర్ జీవితంలో మనకు కనిపిస్తాయి.

చాలామంది మాట్లాడటానికే ఇష్టపడని కుష్ఠరోగుల్ని చేరదీసి వారికి సేవలు అందించడం, కలరా ఇలాంటి అంటువ్యాధులు సోకిన వారిని సొంత వారే నిర్దాక్షిణ్యంగా వదిలేస్తే వారిని ఆదరించి చికిత్సలు చేయటం, ఇటువంటి అనితర సాధ్యాలైన కార్యాలన్నింటినో నిర్వహించి ఇతరులెవ్వరూ తనకు సాటిదారని నిరూపించిన మహామనీషి మదర్ థెరెసా.

0: మదర్ థెరిసా తలపెట్టిన సేవా కార్యక్రమాలకు ప్రతిఘటనలు ఎదురైనట్లే వాటికి సంబంధించి కొన్ని విమర్శలకు లోనయ్యారామె. తనపై విమర్శలు కురిపిస్తున్న వారిపై కూడా ఆమె ప్రేమభావం కలిగి ఉండటం గమనార్హం. ఓ తండ్రి, తాము చేస్తున్న పనేమిటో తెలుసుకోలేని అమాయకులను దయతో క్షమించు. సిలువ మీద ఉండి తనను సిలువ వేయించిన వారి గురించి జీసస్ చేసిన ప్రార్థన ఇది. సరిగ్గా ఇదే విధంగా మదర్ థెరిసా కూడా తనపై దుర్బుద్ధితో విమర్శల రాళ్లు విసిరే వారిని సైతం క్షమించమని దేవుణ్ణి ప్రార్థించడం ఆమె ప్రేమభావానికి, వాత్సల్యానికి, ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం.
1: లక్షలాది మంది బిడ్డల, అన్నార్తుల ఆకలి తీర్చే, సేద తీర్చే దయామయ్యి ఆమె. బీదల, నిస్సహాయుల, రోగిష్ఠుల, వికలాంగుల, వృద్ధుల, మరణానికి చేరువైన దీనుల కోసం తన జీవితాన్నే ధారపోసిన ఒక అమృతమూర్తి మదర్. కన్నీరు చిందించే గుండెల మీద ఆమె అమృత హస్తం స్వాంతనపరుస్తుంది. వికలాంగులు, మానసిక నిబద్ధత లేని, జీవితం మీద విసిగి వేసారిన నిస్పర్శ మాతృల వేదన రూపుమాపటానికి అమ్మ బాసటగా నిలిచారు. జీవితానికి ముగింపొక్కటే మిగిలిందనుకున్న లక్షలాది మందికి ఆమె కొత్త జీవితం విలువ చూపించారు. తన ఓదార్పు, స్వాంతన వారి కళ్ళు చెమరించేలా చేసాయి. ఇంకా జీవించాల్సిన అవసరం నేర్పాయి. అందుకే ఆమె అమ్మ అయింది. ప్రేమ, విశ్వాసం థెరిసా దగ్గరి అమూల్యమైన ఆభరణాలు. ఆమె వ్యక్తిత్వం ప్రపంచానికి చిరపరిచితం. మదర్ థెరిసా వ్యక్తిత్వం విలక్షణమైంది. జగమెరిగిన సేవకురాలామె. మానవ సేవ, ఆర్త జనోద్ధరణలు ఆమె ఎప్పుడూ శిఖరంలాగే నిలిచారు.

అమ్మ అంటే అమ్మే. ఆమెలాగా సేవ చేసేవాళ్ళు ఇంకొకరుండరు. జన్మనిచ్చిన అమ్మ కానివ్వండి, పెంచి పోషించిన అమ్మ కానివ్వండి, ఇలాంటి అమ్మకు సాటిరారు. ఏ సంబంధమూ లేని ఆర్తులందరికీ ఆమె అమ్మే. ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు, తన సొంత బిడ్డే అపాయంలో ఉన్నట్టు పరిగెత్తుతూ ఉంటారామె. ఆమె ఒకరికి ఇద్దరికి మాత్రమే అమ్మ కాదు, సర్వ ప్రపంచానికి వెలుగు చూపించిన అమ్మ. ఆమె తన అస్తిత్వాన్ని అమ్మ రూపంలో రూపుదిద్దుకుని ఈ ప్రపంచానికి వచ్చింది. అందుకే అంటారు, దేవుణ్ణి ఎవరూ చూడలేదు కానీ అమ్మని చూశాం అని. ఈ పోలిక తెరెసాకి ఖచ్చితంగా సరిపోతుంది. తెరెసా లాంటి సేవిక లేరు, ఆమె లాంటి రక్షకురాలు మనకు కనిపించరు. మదర్ తెరెసాలో సముద్రమంత గంభీరత ఉంది, భూమాతంత ఉదారత ఉంది. ఆమె కళ్ళల్లో ప్రశాంతమైన వెన్నెల జాలువారుతున్నట్లు ఉండేది. ఆమె హృదయంలో వాత్సల్యం వర్షించే మేఘమాలికలకు కొదవే లేదు. ఆమెలో చమత్కార శక్తి లాంటిది ఒకటుంది. దాంతోనే ఆమె బీదల సమస్యలతో పాటు ధనికుల సమస్యలు కూడా తీర్చగలిగింది. ఈ అలౌకిక దివ్యత్వపు అనుభూతి

వ్యక్తిని జనం తమ స్వీయ అనుభూతిగా ముద్రించుకుంటున్నారు. అందుకే ఆమె కరుణ కోసం, ఓదార్పు కోసం దేశ విదేశాల నుంచి వస్తున్నారు. ప్రపంచానికి చింత దూరం చేసి ప్రశాంతత ఏర్పరిచే అమృతమయ దగ్గరికి ఓదార్పు కోసం ఎవరు వెళ్ళినా ఆమె చల్లని స్పర్శ నుదుటిని తాకుతుంది, ఆశీర్వదిస్తుంది, తల నిమురుతూ చెప్తుంది, శాంతపడు, మనసులోకి ఏ కష్టాన్ని రానివ్వకు, భగవంతుడు నీకు మేలు చేస్తాడు, సర్వశక్తిమంతుడు ఆయనే, నిన్ను పుట్టించి ఇక్కడికి పంపించిన వాడే నీ రక్షణ బాధ్యత కూడా వహిస్తాడు. ఇవి చాలు. ప్రేమపూర్వకమైన ఆమె మాటలే మనిషికి సగం సత్తువనిస్తాయి. పవిత్రమైన, కోమలమైన ఆమె స్పర్శే సర్వ దుఃఖాల్ని హరిస్తుంది.

0: ఈ ప్రపంచానికి తాను చేయాల్సింది చాలా ఉందని, మనిషికి చేసే సేవే దేవుడి సేవని ఇక చురుగ్గా తన పనిలో లగ్నం కావడం మొదలుపెట్టింది. భగవంతుడి దగ్గరికి చేరటానికి పూజలు పునస్కారాల ద్వారా కాక మనిషికి సేవ చేయటం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఆమె నమ్మారు. మనిషే దేవుడి సర్వోత్కృష్టమైన రూపకల్పన. మనిషిని సృష్టించింది దేవుడే. నిస్వార్థ భావం, పరోపకారాలతో నిండిన మనిషి ఆత్మలోనే దేవుడు నివసిస్తాడు. ఇది ఆమె ప్రగాఢ విశ్వాసం. విశ్వశాంతికి, సేవాభావానికి మదర్ అందుకున్న పురస్కారాలు అంకెల్లో చెప్పలేం. మనీలాలో మెగసేసే అవార్డు, కేంబ్రిడ్జ్లో టెంపుల్టన్, ఓస్లోలో నోబెల్ శాంతి బహుమతి, భారతరత్న, ఇలా ఎన్ని అవార్డులు అందుకున్నా, ఎన్ని పురస్కారాలు పొందినా మదర్ ఏనాడు వాటికి పొంగిపోలేదు. తానందుకున్న గౌరవాలు, అవార్డులు అన్నీ తన ప్రజలవేనని, ఇందులో పొంగిపోవాల్సిన అవసరమే లేదని చెప్పటం ఆమె నిస్వార్థానికి, నిరాడంబరతకు నిదర్శనం. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ఒక సందర్భంలో ఇలా అన్నారు.
1: దీనజనులకు మహోత్కృష్టమైన సేవలు అందిస్తూ ప్రపంచానికే అమ్మైన తెరిసా భారతదేశాన్ని తన సొంత ఇంటిగా భావించటం మనకు నిజంగా గర్వకారణం.
2: సంవత్సరంలోనే మన దేశ పౌరసత్వాన్ని తీసుకుని భారతీయ జీవన స్రవంతిలో మమేకమైపోయిన ఆమె సేవలు, దయాపూరిత దృక్కులు ఇండియాకు మాత్రమే పరిమితం కాకుండా విశ్వవ్యాప్తంగా ప్రసరించాయి. ఇథియోపియా కరువు కాటకాలు, గౌటమాలా భూకంపం, ఆంధ్రలో తుఫాను, బీరూట్లో యుద్ధనీడలు, ఇలా ప్రాంతం ఏదైనా, ప్రజలు ఎవరైనా కుల మత ప్రాంత జాతి విభేదాలు లేకుండా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటమే లక్ష్యంగా ఓదార్పును, సానుభూతిని అందించడమే పరమార్థంగా భావించిన దీన బంధు మదర్ థెరెసా. ప్రపంచ దేశాలు పరస్పరం కక్షలు, కార్పణ్యాలు, యుద్ధాలతో అతలాకుతలం అవుతుంటే ప్రేమభావం ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కార మార్గమంటూ ప్రపంచ శాంతి కోసం దేవుణ్ణి ప్రార్థించిన శాంతి కాముక మదర్ థెరెసా. పోప్ జాన్ పాల్ II చేత తన ఆధ్యాత్మిక రాయబారిగా పేరెందుకున్న, ఐక్యరాజ్య సమితిలో నిబంధనలకు అతీతంగా సమితి సభ్యుల చేత ప్రార్థన చేయించినందుకు పెరేస్ డి క్వెల్లర్ మదర్ను ప్రపంచంలోని అతి శక్తివంతురాలైన మహిళగా అభివర్ణించిన, ఆ ప్రశంసలకు గౌరవాలకు తగిన వ్యక్తి మదర్ థెరెసా.

మనసు సేవ చేయాలని సతాయిస్తున్నా వయస్సు సహకరించని 87 ఏళ్ల మదర్ 1996 సెప్టెంబర్లో తీవ్ర అనారోగ్యం పాలైంది. అప్పుడే యావత్ ప్రపంచం తల్లడిల్లిపోయింది. అమ్మను బ్రతికించుకోవడానికి ప్రార్థనలు చేసింది. కానీ 1997 సంవత్సరం సెప్టెంబర్లో ఆ మెత్తని హృదయంపై భగవంతుడు తీవ్రంగా గుండెపోటు పొడిచాడు. రోగుల్ని, నిస్సహాయుల్ని, నిరాశ్రయుల్ని, వారి బ్రతుకు నీలి నీడల్ని సైతం లెక్క చేయకుండా విశ్వ మానవాళిని ఏకాకిగా చేసి అనంత విశ్వంలోకి అమ్మ ఎగసిపోయింది. అయితే అంతటి త్యాగమూర్తి, కరుణామయి ఇక లేరు అనుకోవడం

0: మన పొరపాటు. మరణం నిజంగా బాధాకరమే, కానీ కొన్ని మరణాలు విషాదం కారాదు. అమ్మ మరణించలేదు, మన గుండెల్లోనే ఉన్నారు.
1: మరణం తెరసాకే మదర్కి కాదు, అమ్మ మరణించదు. ఈ భూమి మీద ఏ అమ్మకు చావు లేదు. చనిపోయిందని మనం అనుకునేది మనిషిని మాత్రమే. మనిషిలోని అమ్మ బతికే ఉంటుంది. నేల మీద కాకపోతే గుండెల్లో, ప్రేమించే హృదయం ఉంటే ఆమె జీవించే ఉంటుంది. మా అమ్మ చనిపోయిందని ఎవరైనా అంటే దానర్థం మా అమ్మ నా గుండెల్లో దీపమే వెలిగిందని. దీపాన్ని పదిలంగా వెలిగించుకునే గుండే ఉంటే అదే ఆమెకు శాశ్వతమైన గూడు అవుతుంది. మదర్ థెరెసా లక్షల హృదయాల్లో దీపంగా వెళ్ళిపోయింది. ఆమె మన మధ్య నిన్న ఉంది, నేడు ఉంది, ఎప్పుడూ ఉంటుంది. ఆమె ఆదరించి ఆశ్రయమిచ్చిన ప్రతి జీవిలోనూ ఆమె వెలుగుతూనే ఉంటుంది. ఈ లోకంలో నాకెవరూ లేరనే నిరాశతో, నిస్పృహతో ఎవ్వరూ చనిపోకూడదని ఆమె ఆశిస్తుంది. చావు పిడికిళ్లలో నలిగిపోతున్న అభాగ్యుల్ని ఆమె పలకరించడం ఎప్పుడైనా విన్నారా? అందులో అమ్మ పలకరింపు ఉంటుంది. వీధి మలుపులు దిక్కులేని చావు చస్తున్న ఎముకల కూడును ఆమె తాకటం, తలపై నిమరటం ఎప్పుడైనా చూశారా? అందులో అమ్మ చల్లని స్పర్శ ఉంటుంది. ఈ ప్రపంచంలోని అమ్మతనమంతా ఆమె గుండెలో నిండిపోయింది. ఈ సృష్టిలోని ప్రేమంతా ఆమె కంటి చూపులో నిలిచి ఉంటుంది. ఆశ్రమాల్ని నెలకొల్పి అనాథల్ని ఆదరించడం ఈ దేశంలో అనాదిగా జరుగుతున్నది. అయితే పెరిగి పెద్దయ్యే వాళ్ల కోసం ఆశ్రమాలు స్థాపిస్తారు, ముందు జీవితం ఉన్న వాళ్ల కోసం హోమ్స్ నెలకొల్పుతారు. కానీ రేపో మాపో చనిపోయే వాళ్ల కోసం ఎవరు బాధపడతారు? ఒక్క మదర్ థెరెసా తప్ప. మనిషిని ప్రేమించినట్లే మరణాన్ని ఆమె ప్రేమించింది. అందుకే మనిషికి మరణం ప్రశాంతంగానే కాక గౌరవప్రదంగా ఉండాలని ఆమె ఆశించింది. మదర్ థెరెసా ఈ దేశంలో లక్షలాది అభాగ్యులకు అమ్మ కావటం మాత్రమే కాదు, ఈ దేశానికి ఆమె ఒక మానవతా సందేశం కూడా అయింది, ప్రేమ చిహ్నం కూడా అయింది. అమ్మ చనిపోలేదు, ఆమె మనల్ని విడిచిపోలేదు. అమ్మ మన గుండెల్లో ఉంది, గుండెల్లో దీపమే వెలిగింది.

మదర్తో పాటు ఎందరో యువతులు సేవలు చేయటానికి తమ జీవితాలను అంకితమిచ్చారు. మదర్ అందించిన సైన్యం ఒక శాంతి సైన్యం, ఒక ప్రేమ సైన్యం. ఇకపై వీరే కాదు, మానవులంతా అనాథుల కోసం అహర్నిశలు పాటుపడాలి. మనం చేసే సేవా కార్యక్రమాలు అనంత గంగా తరంగాల వలె నిర్విరామంగా నిర్విఘ్నంగా సాగిపోవాలి. మనమంతా కలిసి ప్రపంచంలోని అభాగ్యులకు, అనాథలకు, జరామరణ వ్యాధి పీడితులకు, కుష్ఠురోగులకు సేవలు చేస్తూ వాళ్ల జీవితాల్లో ఆశాకిరణాలను, తృప్తిని, ఆనందాన్ని, ప్రశాంతతను అందించాలి. మదర్ జీవిత లక్ష్యాలు, జీవన విధానాలు మరెందరికో ఆదర్శాలు కావాలి. ఈ ప్రపంచమంతా వసుధైక కుటుంబం కావాలి. ప్రబోధం కంటే ప్రయత్నం

ఒక మహోన్నత ఘట్టం ముగిసింది. మూర్తి భవించిన మానవత్వం మరలిపోయింది. రూపుదాల్చిన కరుణ కరిగిపోయింది. ప్రేమ మయమే జీవితం అనే సత్యాన్ని విశ్వసించి ఎందరో అభాగ్యులకు ఆర్తులకు తన ఆదరణ హస్తాలను అందించి అక్కున చేర్చుకుని అందరిచేత అమ్మా అని ఆప్యాయంగా పిలిపించుకున్న ఆపద్ బాంధవి అధ్యాయం పరిసమాప్తమైంది. మానవ సేవే మాధవ సేవగా భావించి తుది శ్వాస విడిచే వరకు దీనజనుల సేవలోనే గడిపి తిరిగిరాని లోకాలకు తరలిపోయిన త్యాగమయ్యే మదర్ థెరెసాకు ఘనమైన నివాళి.

0: కనిపించని దేవుణ్ణి ప్రేమించడం కష్టం. నీ ఎదురుగా కనిపించే బాధాసర్ప దష్టులను ప్రేమించు, వారికి అవసరమైన సేవలు అందించు, అప్పుడు కనిపించని దేవుణ్ణి ప్రేమించినట్లే.
1: ఇదే విశ్వ మానవాళికి మదర్ అందించిన ఓ దివ్య సందేశం. దీనజనుల ఉద్ధరణకే జీవితాన్ని అంకితమిచ్చి, బాధాతప్తుల కన్నీళ్లను తుడిచి, ప్రేమామృత హస్తాలతో వారిని అక్కున చేర్చుకున్న కరుణామయిని సదా స్మరించుకోవటం, ఆమె అడుగుజాడల్లో పయనించటమే అమ్మకు మనమివ్వగలిగిన ఘనమైన నివాళి.

0: విశ్వమాత మానవతామూర్తి మదర్ తెరిసా. రూపకం మీరింతవరకు విన్నారు. రచన శ్రీమతి కె శ్రీదేవి. ఇందులో శ్రీమతి ఎస్విఆర్ లక్ష్మీదేవి, సర్వశ్రీ ఏ బాలకృష్ణ, ఎన్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. సమర్పణ శ్రీ ఏ బాలకృష్ణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
1: మీరింతవరకు విశ్వమాత మానవతామూర్తి మదర్ థెరిస్సా రూపకం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సంధ్యారాగం. మరి ఇవాళ అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం. ఈ సందర్భంగా మన భారతీయ కుటుంబ వ్యవస్థ గురించి కొన్ని మాటలు పాటలు విందాం ఈ సంధ్యారాగంలో. మన భారతదేశంలోని కుటుంబ వ్యవస్థ పట్ల అంతర్జాతీయ సమాజం అనేక ప్రశంసలను కురిపిస్తోంది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మన కుటుంబ వ్యవస్థ గొప్పదనాన్ని తలుచుకుంటూ దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరికీ ఉందని గమనించుకోవాలి ఈ సందర్భంలో.

పక్షి ఎక్కడికి తిరిగి వచ్చినా సాయంత్రం అయ్యేసరికి తన కూటికి చేరుకుంటుంది. అలాగే మనిషి కూడా ఎన్ని ప్రదేశాలు తిరిగినా, ఎన్ని అద్భుతాలు చూసినా చివరికి ఇంటికి చేరవలసిందే, సేద తీరాల్సిందే. అంటే ఇల్లు అంత అద్భుతమైన పాత్ర మనిషి జీవితంలో పోషిస్తోంది. మరి

ఇల్లు అంటే రాయు మట్టు ఇసుకు సిమెంటు కాదండి, భావోద్వేగాలను వ్యక్తపరిచే అనుబంధాల వేదిక. ఇల్లు అంటే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, నాన్న, తమ్ముళ్ళు, తాతయ్య, నానమ్మలతో కలిసి ఉండేదే ఈ అందమైన కుటుంబ వ్యవస్థ. అప్పుడే ఒకరి నుండి ఒకరికి ఆత్మీయ బంధం ఏర్పడుతుంది, పిల్లలకు మానసిక భరోసా దొరుకుతుంది.

మన మానసిక సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఒకే చోట ఉంటూ మానసిక ఆర్థిక సహాయ సహకారాలు ఒకరికొకరు అందించుకుంటూ సమాజ ఆమోదయోగ్యమైన సంబంధాలు కలిగిన స్త్రీ పురుషులు వారి పిల్లల సమూహమే మన ఈ చక్కని కుటుంబ వ్యవస్థ. అది పూరి గుడిసెలో ఉన్నా భవనంలో ఉన్నా ఒకరికొకరు సహకరించుకోవాలి అనే ఈ సూత్రం మీద మన భారతీయ కుటుంబ వ్యవస్థ ముందుకెళ్తోంది.

ఎన్నో ఏళ్ళు కాలాలు గడిచినప్పటికీ మన భారతదేశంలో ఇప్పటికీ కుటుంబ వ్యవస్థ నిలిచి ఉంది. అందుకు కారణమేంటో తెలుసా? విశ్వసనీయత, సమగ్రత, ఏకత, ఆప్యాయత అనే ఈ నాలుగు మూల స్తంభాల మీద మన కుటుంబం ఆధారపడి ఉండటం. అంతే కదండి, కుటుంబం అంటేనే ఒక ధైర్యం, భద్రత, తోడు, నీడ, నమ్మకం.

అందరి సుఖంలో నా సుఖం, వారి కోసమే నా జీవితం అనే త్యాగ భావన కేవలం భారతీయుల్లో మాత్రమే ఉంది. మన సమాజంలో కుటుంబ వ్యవస్థ అత్యంత ముఖ్యమైనదని మనందరికీ తెలుసు. అందుకే ఇప్పటికీ మరెప్పటికీ పిల్ల పాపలతో బంధుమిత్రులతో అందమైన జీవితాన్ని గడిపే అదృష్టం కలిగిన పరిస్థితులు మన దేశంలో ఉండటం మనకు గర్వకారణం. మన ఈ అద్భుతమైన కుటీరాన్ని ఇదే సూత్రాలపై నడుపుకుంటూ ముందుకు మున్ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటోంది మీ ఆకాశవాణి. మరి ఇది ఇవాల్టి సంధ్యారాగం.

0: అక్కా అంట్లు తోమేకి నీళ్లు లేవు, నీ కాడంటే ఓ బిందె నీళ్ళయ్యే.
1: కొలాయి రాక వారమాయే, బోరు నీళ్లు అసలే లేకపాయే. 3 మైళ్ళ అవతల చెలమకు పోయి ఎండలో నీళ్ళెత్తుకురావాలంటే పానం పోతాంది. యానించి తెచ్చేది నీళ్లు.
2: నీరు ఉన్నప్పుడు వృధా చేసి కష్టాలు కొని తెచ్చుకోకండి. కుళాయిలు బంద్ చేసి నీటి వృధాను అరికట్టండి.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు ప్రసార వివరాలు. ఈ పూట కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
3: మన శ్రీ చైతన్య విద్యార్థి.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడువుల తామర
5: సై బాల్,
4: బురద పుల్లా
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: ఈ పూట ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ఢిల్లీ వింటారు. 6:20 రేపటి ప్రసార వివరాలుంటాయి. అనంతరం అభిరుచి. 7:00 కుటుంబ సంక్షేమ గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలుంటాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో ఎండుమిరప సాగులో నంద్యాల జిల్లా మెట్తూరు మండలం కడుమూరు గ్రామ రైతు శ్రీ ఎస్ శంకరెడ్డి గారి అనుభవాలు పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం జానపద గీతాలుంటాయి. ఇక 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: दिशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ కే సాథ్ బితా సకో।
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు। మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి।
3: ఇక ఈ రాత్రి 8 గంటలకు జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీమతి కొమ్ము లచ్చమ్మ బృందం ఆలపించిన జానపద గేయాలు వింటారు। 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి, 8:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి, 8:40 లలిత గీతం, 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి। ఇక రాత్రి 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరిసిన గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం। 10:00 ఏకచిత్రగానం కార్యక్రమంలో రాజకుమారుడు చిత్రం నుంచి పాటలుంటాయి। 10:30 అలనాటి మధుర గీతాలు వింటారు। ఇక 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి।

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ప్రాజెక్టులు దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ ఆశయాలకు అనుగుణంగా రాష్టంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. దక్షిణ బంగాళాఖాతం ప్రాంతంలోని పరిస్థితులు నైరుతి రుతుపవనాల పురోగమనానికి అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కలిసి పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అలాగే డిఫెన్స్ రంగంలో

0: భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కలిసి పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అలాగే డిఫెన్స్ రంగంలో కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హెచ్ఎఫ్సీఎల్ సంస్థలకు చెందిన ప్రాజెక్టుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. కర్నూలు డ్రోన్ సిటీలో పరిశ్రమలు ఏర్పాటు చేసే వివిధ డ్రోన్ ప్రాజెక్టులకు కూడా వారు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కీలకమైన ఏఎంసీఏ ప్రాజెక్టు రావడంతో పుట్టపర్తి దేశం గర్వించే వ్యూహాత్మకమైన రక్షణ కేంద్రంగా మారుతుందని అన్నారు. 15,803 కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ
1: ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి నుంచి మన దేశ రక్షణ రంగం యొక్క సామర్థ్యాన్ని చాటుతుంది. 15,803 కోట్లతో ఫైనల్ గా 651 ఎకరాలతో పుట్టపర్తి ఒక టౌన్షిప్ వస్తుంది. 7,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. స్వదేశీ సాంకేతికతో యుద్ధ విమానాన్ని తయారు చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యమైన లక్ష్యం. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ దేశ భద్రత విషయంలో ఇతర దేశాలపై ఆధారపడలేమని అందుకే ఆత్మ నిర్భరత అనేది ఓ కీలకమైన అంశమని పేర్కొన్నారు. 4 డిఫెన్స్ కంపెనీలకు శంకుస్థాపన, కర్నూలు డ్రోన్ సిటీలో 8 కంపెనీలకు శంకుస్థాపన చేశామని చెప్పారు. ఈ తరహా ప్రాజెక్టులన్నీ మన స్వదేశీ తయారీతో రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు. 15,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడితో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్తో పాటు ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని, ఇలాంటి కేంద్రాలు కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉన్నాయని రక్షణ మంత్రి తెలియజేస్తూ
2: आज इस फाउंडेशन स्टोन लेइंग सेरेमनी में 4 प्रमुख प्रोजेक्ट प्रारंभ हो रहे हैं. इसके अलावा 8 ड्रोन कंपनियों का एक समूह मिलकर कुरनूल में एक ड्रोन सिटी भी इस्टेब्लिश कर रहा है. आज यहाँ एरोनॉटिकल डेवलपमेंट एजेंसी यानी ADA के 5th जनरेशन एडवांस्ड मीडियम कम्बैट एयरक्राफ्ट के लिए कोर इंटीग्रेशन और फ्लाइट टेस्टिंग सेंटर की फाउंडेशन स्टोन रखी गई है.
0: సర్ ఆర్థర్ కాటన్ ఆశయాలకు అనుగుణంగా రాష్టంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఈరోజు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంత్రి ఘనంగా నివాళులర్పించారు. ముందుచూపుతో ధవళేశ్వరం, కృష్ణా బ్యారేజీలతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కాలువల నిర్మాణాలు చేసిన మహానుభావుడు కాటన్ అని కొనియాడారు. ధవళేశ్వరం బ్యారేజ్కు 117 కొత్త గేట్ల ఏర్పాటు కోసం 150.09 కోట్ల రూపాయలు కేటాయించామని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని చెప్పారు. గోదావరి డెల్టా ప్రక్షాళన కోసం 14 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే పూర్తయిందని, ఆ సర్వే ఆధారంగా DPR తయారు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. సత్యసాయి జిల్లా దేశానికే రక్షణ శక్తికి నయా కేంద్రంగా తయారవుతుందని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. పుట్టపర్తిలో ఈ రోజు జరిగిన అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాయలసీమకు రక్షణ ప్రాజెక్టులు వచ్చాయని, పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో అతి తక్కువ సమయంలో ఈ ప్రాజెక్టును సాకారం చేశామన్నారు. ఏఎంసీఏ ప్రాజెక్టు రాకతో ఉమ్మడి అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రలో చిన్నారుల చదువులు ప్రాజెక్టు అంగన్వాడీ కేంద్రాల్లో విద్యా విప్లవానికి నాంది పలుకుతుందని మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ సూర్యకుమారి తెలిపారు. విజయవాడలోని ఇరిగేషన్ కాంపౌండ్ కార్యాలయంలో అచ్చా ప్రాజెక్టు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల సేవలను అభినందించారు. రాష్ట్రంలో ఏ పథకమైనా చిట్ట చివరి లబ్దిదారునికి చేరడంలో అంగన్వాడీ కార్యకర్తలే ప్రధాన భూమిక పోషిస్తున్నారని కొనియాడారు. ఆసుపత్రి ప్రసవాల పట్ల గతంలో ఉన్న భయాందోళనలు పోయి 100% ఆసుపత్రి ప్రసవాలు జరుగుతున్నాయని సూర్యకుమారి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో

0: ఈరోజు ఆయన వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం అభివృద్దితో కూడిన సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తెలియజేశారు. శాస్త్రీయ ఆధారాలు లేని నాటు వైద్యం మూఢనమ్మకాలతో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీతానగరం మండలం మరిపివలసలో నాటు వైద్యానికో నమస్కారం పేరిట ఈరోజు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాను నాటు వైద్యం మూఢనమ్మకాలు లేని జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. నాటు వైద్యం వల్ల శరీరంలోని కీలక అవయవాలు ఇన్ఫెక్షన్లకు గురవుతాయని, అత్యవసర సమయంలో ప్రాణహాని కలిగే ప్రమాదం ఉందని కలెక్టర్ సూచించారు. తిరుపతి జిల్లా గాజుల మండ్యం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర కర్మాగార పునరుద్దరణ ఆధునీకరణ అంశాలపై కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించిందని పార్లమెంటు సభ్యులు మద్దిల గురుమూర్తి ఈరోజు తెలిపారు. ఈ మేరకు కేంద్ర సహకార శాఖ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారిక లేఖలు పంపినట్లు వెల్లడించారు. చక్కెర కర్మాగారం పునరుద్దరణ జరిగితే రైతులకు, కార్మికులకు, స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు తిరుపతి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ది జరుగుతుందని ఎంపీ పేర్కొన్నారు. ఆకాశవాణి 90 వసంతాల వేడుకలు విశాఖపట్టణంలో అట్టహాసంగా ఈరోజు ప్రారంభమయ్యాయి. నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో జరుగుతున్న ఈ వేడుకల్లో ద్వారం వీకేజీ త్యాగరాజు నిర్వహణలో అలనాటి మధుర భావగీతాలు పేరిట సంగీత విభావరి కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జీవీఎంసీ కమిషనర్ పల్లి నల్లయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రీజనల్ ఛానల్ మేనేజర్ ఆర్ హర్షలత, కార్యక్రమ విభాగాధిపతి పివి రామ్గోపాల్, ఆకాశవాణి సిబ్బంది, శ్రోతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలలో పరిస్థితులు రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాల పురోగమనానికి అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల నేపథ్యంలో కార్మికుల ఆరోగ్య భద్రతకు యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మోహనలక్ష్మి సూచించారు. ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ, ఎండ తీవ్రత అధికంగా ఉందని, నిర్మాణ రంగం, పరిశ్రమలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పనిచేస్తున్న కార్మికులకు తగిన రక్షణ చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ప్రాజెక్టులు దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ ఆశయాలకు అనుగుణంగా రాష్టంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. దక్షిణ బంగాళాఖాతం ప్రాంతంలోని పరిస్థితులు నైరుతి రుతుపవనాల పురోగమనానికి అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు రేపు కర్నూలు FM ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.

రేపు మన కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల్లో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం ఉంటుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ పివి అనంతసేనం బృందమాలపించిన శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటారు. 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ వెంకటరాజారెడ్డి గారి సూక్తులు ఉంటాయి. ఇక 6:35 పొలం పనులు, 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 6:55 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 7:00 లలిత గీతం ఉంటుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక రేపు ఉదయం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం నేషనల్ డెంగ్యూ డే సందర్భంగా శ్రీ ఏ నూకరాజు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక చరిత్రలో ఆ రోజు ప్రాధాన్యత సంతరించుకున్న అంశాల వివరాలు తెలుసుకుంటారు. రేపు ఉదయం 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలోను వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 అభిరుచి, ఇక 9:30 చిత్రాంజలి తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 10:00 వసుదైక కుటుంబం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి, అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు రిలే వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు ఉంటాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. ఇక 1:30 వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం వారి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. 2:00 యథావిధిగా నేషనల్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 నుండి సాయంత్రం 5:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. ఇక రేపు సాయంత్రం ప్రసారాల్లో 5:00 తెర్ని కంటి ముట్టడి రూపకం ఉంటుంది. రచన శ్రీ ఎస్డివి అజీజ్, నిర్వహణ శ్రీ ఏ బాలకృష్ణ. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతాలు ప్రసారమవుతాయి. 6:00 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 రేపటి ప్రసార వివరాలు తెలుసుకుంటారు. ఆ మరుసటి రోజు ప్రసార వివరాలు ప్రసారమవుతాయి. 6:25 అభిరుచి ఉంటుంది. 7:00 కుటుంబ సంక్షేమ గీతం ప్రసారమవుతుంది. ఇక 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో గొర్రెపిల్లల సంరక్షణ సాధారణ మెలకువలు ఈ అంశం గురించి డాక్టర్ ఎస్ సాయినాథ్ రెడ్డి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం మార్కెట్ రేట్స్, జానపద గీతాలు వింటారు. 7:45 మహిళా ప్రభ కార్యక్రమంలో నేటి ఆధునిక యుగంలో వ్యాయామ విద్య ఆవశ్యకత గురించి ఎం రాజేశ్వరి గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం చిత్రసీమ తెలుగు సినీ గీతాలుంటాయి. ఇక రేపు రాత్రి 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:40 లలిత గీతం, 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రేపు రాత్రి 9:30 గజల్స్ కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి ఆలపించిన తెలుగు గజల్స్ ఉంటాయి. 10:00 ఏకచిత్రగానం కార్యక్రమంలో పంజా చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి.

వస్తాయి. ఇక ఎప్పటిలాగే 10:30 ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాలు. ఇక రేపు రాత్రి 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు మన కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాలు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు అభిరుచి. ముందుగా ఒక ప్రకటన.

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి కార్యక్రమంలో ముందుగా దొంగ చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ విజయ అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, శివకోటి శేఖర్, పెరుగు కొమరయ్య, లక్ష్మయ్య, ఈశ్వర్ వారి కుటుంబ సభ్యులు, అలాగే తెలంగాణ జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాపు భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, కిషోర్, హరిప్రియ, ప్రమోద్, విజయరాణి, వినోద్, రమశ్రీ వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం ముందుగా ఈ పాఠం.

తర్వాత దొంగాట చిత్రం నుంచి పాటను వినిపించమంటూ వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వారి కుటుంబ సభ్యులు, అలాగే వెల్దుర్తి మండలం రామలకోట గ్రామం దగ్గర నుండి దుబాయ్ బాషా ముబీన్ బేగం, అబ్దుల్ మన్నాన్, సైమా మహబూబ్ బాషా, మిన్నత్ బేగం వారి గ్రామ ప్రజలంటూ కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

మీరు వింటున్నారు కర్నూలు ఎఫ్ఎం నుండి అభిరుచి. కార్యక్రమంలో తర్వాత విందాం దొంగరాముడు అండ్ పార్టీ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత పాడిన పాట చక్రి సంగీత నిర్వహణలో. పాటను వినిపించమంటూ శాంతినగర్ నుంచి షేక్ అస్లాం షరీఫ్, అస్లాం గోరి సమ్రీన్ ఉమే సల్మా, అహిల్ లుబానా, షహాన్ ముజామిల్ గోరా వారి మిత్ర బృందం, అలాగే కర్నూలు మద్దూర్ నగర్ నుండి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, ఉమామహేశ్వరి, శాంతి, శారద, విజయ, చంద్రిక, వినోద్, విజయ్, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిజ్ఞ కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

తర్వాత అనుబంధం చిత్రం కోసం ఆత్రేయ సాహిత్యానికి చక్రవర్తి స్వరాలు అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి కలిసి ఆలపించిన ఈ గీతాన్ని వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. సికింద్రాబాద్ బురదగడ్డ ఆర్యనగర్ సమాజ్ నుంచి సక్కుబాయి నరసింహ, ఎల్లమ్మ గండయ్య, ముత్తమ్మ నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్ కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్, అలాగే నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లొంభిన్ కుమార్, సిద్ధార్థ, స్వామి, వినలతేజ, గౌతమ్ కుమార్, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ వీరంతా కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాఠం.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: అభిరుచిలో తర్వాత ఎంఎం కీరవాణి స్వరకల్పనలో ప్రవరాఖ్యుడు చిత్రం కోసం అనుజ్ గుర్వారే శివాని ఆలపించిన గీతాన్ని వినిపించమంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వారి కుటుంబ సభ్యులు, అలాగే జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర కోరుతున్నారు. వీరందరి కోసం పాట విందా.

ఇక కార్యక్రమంలో చివరిగా ఎంఎం కీరవాణి స్వీయ సంగీత నిర్వహణలో చిత్రతో కలిసి ఆలపించిన ఈ గీతం రాజహంస చిత్రం నుండి వినిపించమంటూ వనమ శేఖర్, రేఖ, లక్కిబాబు, అవియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, అకేలా, భన్నపురం, దశరథ్, వనజ, బాలనరసింహ, మొహమ్మద్ సన్నతుల్లా, మొహమ్మద్ సుభాన్, మొహమ్మద్ రజాక్ అంటూ కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా మల్కజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి, అలాగే రంగారెడ్డి జిల్లా కడతల్ నుండి కనుగల గోపాల్, వీరందరి కోసం ఈ పాట.

మీరు విన్న ఈ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు కుటుంబ సంక్షేమ గీతం వింటారు. వినే ముందు వాణిజ్య ప్రకటన.

ఆకాశ్ శివాని కర్నూలు కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. హోర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన రవాణా ప్రాంతీయ స్థిరత్వానికి భౌగోళిక ఇంధన ఆహార భద్రత కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి ఆయన నెదర్లాండ్స్ బయట వెల్దర్ వెళ్లారు. అత్యవసర పరిస్థితుల్లో రక్షణ సహాయానికి విదేశాలపైన ఆధారపడలేమని, జాతీయ భద్రత ఆత్మ నిర్భరతపైనే ఆధారపడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక

0: ప్రకటించింది. బ్యాంకాక్లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ప్రాంతీయ స్థిరత్వంతో పాటు ప్రపంచ ఇంధన ఆహార భద్రతకు అత్యంత కీలకమైన హోర్మోజ్ జలసంధి గుండా సురక్షితమైన ఆటంకం లేని నౌకాయానానికి భారతదేశం మద్దతిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అబుదాబిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ఈరోజు ఉన్నత స్థాయి చర్చల అనంతరం ఇటీవల యుఏఈపై జరిగిన దాడులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు.
1: और विजन का परिचय दिखाया है, यह बहुत ही सराहनीय है. राष्ट्रीय एकता, सुरक्षा और क्षेत्रीय अखंडता को बनाए रखने आपके नेतृत्व में उठाए गए कदमों का हम अभिनंदन करते हैं.
0: తన 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సందర్శించిన ప్రధానమంత్రి ఎమిరేట్స్ నాయకత్వానికి అక్కడి ప్రజలకు భారత్ సంఘీభావం తెలుపుతోందని పునరుద్ఘాటించారు. తనకు లభించిన ఘన స్వాగతానికి యుఏఈ నాయకత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంధనం, పెట్టుబడులు, సప్లై చైన్లతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి తాను ఎదురు చూస్తున్నట్లు ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అంతకుముందు ప్రెసిడెన్షియల్ ఎయిర్పోర్ట్కు చెందిన ప్రధానమంత్రికి అధికారికంగా ఘన స్వాగతం లభించింది. అధ్యక్షుడు అల్ నహ్యాన్ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. ప్రోటోకాల్లో భాగంగా మోదీ విమానం ఎమిరేట్స్ గగనతలంలోకి ప్రవేశించినప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన F-16 యుద్ధ విమానాలు దానికి తోడుగా వచ్చాయి. యుఏఈ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి తన పర్యటనలో 2వ దశగా నెదర్లాండ్స్కు బయలుదేరి వెళ్లారు. యుఏఈ నాయకత్వంతో చర్చల ఫలితంగా విస్తృత స్థాయి ఒప్పందాలు కుదిరాయి. ఇంధన రంగంలో భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల్లో యుఏఈ భాగస్వామ్యాన్ని 3 కోట్ల బ్యారెల్స్కు పెంచేందుకు ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్, అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదిరింది. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అడ్నాక్ మధ్య దీర్ఘకాలిక ఎల్పిజి సరఫరా ఒప్పందం కూడా కుదిరింది. భారతదేశంలో 5 బిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ ఇండియా 2026 విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా మలేషియా విదేశాంగ మంత్రి మొహమ్మద్ హసన్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈ ఏడాది ఆరంభంలో ప్రధానమంత్రి మలేషియా పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాల అమలుతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం భారత్ మరింత గొప్ప పాత్ర పోషించగలదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరాన్కు సంబంధించి ఏ సమస్యకైనా సైనిక పరిష్కారం అనేది లేదని స్పష్టం చేశారు. హోర్మోజ్ జలసంధి గుండా అన్ని నౌకలు ప్రయాణించడానికి సహాయం చేసేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం హోర్మోజ్ జలసంధిలో పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని, పశ్చిమాసియా సంక్షోభంపై చర్చల ద్వారా కుదిరే ఒప్పందం తప్ప మరో పరిష్కారం ఉండబోదని అరాక్చి పేర్కొన్నారు. భారత్ పోషించే ఎటువంటి నిర్మాణాత్మకమైన పాత్రనైనా ఇరాన్ స్వాగతిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో కలిసి అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ఫెసిలిటీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మాట్లాడుతూ రక్షణ మంత్రి, కొత్తగా ప్రారంభించిన ఈ రక్షణ ప్రాజెక్టులు జాతీయ భద్రతను బలోపేతం చేస్తాయని, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేస్తాయని, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. క్లిష్టమైన భద్రతా పరిస్థితుల్లో భారత్ విదేశాలపై ఆధారపడలేదని, నిజమైన జాతీయ భద్రత స్వయం సమృద్ధిపైనే ఆధారపడి ఉండాలని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
2: ఫ్యూజ్ జో హోతా హై వ కిసీ భీ గోలా బారూద్ కా సబ్సే యహ్ ఇంపార్టెంట్ హిస్సా హోతా హై, చాహే ఆర్టరీ షెల్ హో, బాంబ్ హో యా కోయి భీ యుద్ధ సామగ్రీ హో, బినా భరోసేమంద ఎలక్ట్రిక్ ఫ్యూజ్ కే సబ్ బేకార్ హై. యహాన్ బన్నే వాలే అత్యాధునిక్ ఫ్యూజ్ హమారీ సేనాఓ కో తాకత్ దేంగే ఔర్ యహ్ ప్రాజెక్ట్ హమారీ అమ్యూనిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ మే సెల్ఫ్

0: रिलायंस आत्मनिर्भरता का एक नया चैप्टर जोड़ेगा।
1: ఆత్మనిర్భర్ భారత్ చొరవతో స్వదేశీ రక్షణ ఉత్పత్తులు తయారయ్యే బలమైన ఆత్మవిశ్వాసం కలిగిన భారతదేశానికి పునాది అని ఆయన అభివర్ణించారు. భారత్ రక్షణ రంగంలో జరుగుతున్న మార్పులను వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద దేశీయ రక్షణ ఉత్పత్తి 2014లో 46,000 కోట్ల రూపాయలను పెంచి ఇప్పుడు 154,000 కోట్ల రూపాయలకు పెరిగిందని రక్షణ మంత్రి చెప్పారు. రక్షణ ఎగుమతులు 2014లో 600 కోట్ల రూపాయల నుంచి దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగాయని, ఇది భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సామర్థ్యాలకు నిదర్శనమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, వచ్చే నెల 21వ తేదీన నీట్ యూజీ రీఎగ్జామినేషన్ నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే నెల 14వ తేదీ నుంచి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చునని చెప్పారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం వచ్చే ఏడాది నుంచి ఓఎంఆర్ స్థానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష

0: వేల కోట్ల రూపాయల నుంచి ఇప్పుడు 154,000 కోట్ల రూపాయలకు పెరిగిందని రక్షణ మంత్రి చెప్పారు. రక్షణ ఎగుమతులు 2014లో 600 కోట్ల రూపాయల నుంచి దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగాయని, ఇది భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సామర్థ్యాలకు నిదర్శనమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, వచ్చే నెల 21వ తేదీన నీట్ యూజీ రీఎగ్జామినేషన్ నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే నెల 14వ తేదీ నుంచి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చునని చెప్పారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం వచ్చే ఏడాది నుంచి ఓఎంఆర్ స్థానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని ప్రవేశపెడతామని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
1: परीक्षा में थोड़ा हमको जो उनकी फॉर्मेलिटीज है, ओएमआर शीट को दस्तखत करना, आरंभ में एक बार करना, अंत में भी एक बार करना, उसमें हमारे विद्यार्थियों कोर टाइम में कटौती हुई थी. जो 2 से 5 एग्जामिनेशन टाइम था उसको ध्यान में रखते एनटीए ने तुरंत एक निष्पत्ति किया है कि उसको और 15 मिनट बढ़ाए. 2 से शुरू होगा, 5:15 तक ये परीक्षा की समय बढ़ाया जाएगा. एडमिट कार्ड, इस बार के एडमिट कार्ड 14 जून तक सभी को पहुंच जाएगा.
0: పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం పిలుపుకు అనుగుణంగా సుప్రీంకోర్టు ఈరోజు పలు పొదుపు చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా మిస్లినియస్ రోజుల్లో వర్చువల్ విచారణలు, న్యాయమూర్తుల కార్ పూలింగ్, రిజిస్ట్రీ సిబ్బందికి వర్క్ ఫ్రం హోం సదుపాయాలు కల్పించింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భారత్ పరాశర్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం సోమవారాలు, శుక్రవారాలు లేదా మిస్లినియస్ రోజులుగా ప్రకటించిన ఇతర రోజుల్లో లిస్టు చేయబడిన కేసులు, అలాగే పాక్షిక పనిదినాల్లో చేపట్టే విచారణలు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతాయి. పశ్చిమ బెంగాల్లో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఘటనకు సంబంధించి 3 ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కోల్కతా మాజీ పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్, మాజీ డిప్యూటీ కమిషనర్ ఇందిరా ముఖర్జీ, మాజీ డిప్యూటీ కమిషనర్ అభిషేక్ గుప్తాలను విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు, బాధితురాలి తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపినందుకు ప్రభుత్వం అనుమతి లేకుండా మీడియా సమావేశాలు నిర్వహించినందుకు గాను సస్పెండ్ చేశారు. 2024 ఆగస్టులో ఒక వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళను తాకే అవకాశం ఉందని, దీనికి 4 రోజులు అటు ఇటుగా మార్పు ఉండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా కేరళలో నైరుతి ఋతుపవనాల రాక జూన్ 1వ తేదీన ఉంటుంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి ఋతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్లో మన దేశానికి చెందిన డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి బ్యాంకాక్లో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో వారు జపాన్కు చెందిన ప్రత్యర్థులను 21-12, 21-13 తేడాతో ఓడించారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు జపాన్ ప్రత్యర్థి తేదీలో ఓటమి పాలయ్యారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో లక్ష్య సేన్ ఈ సాయంత్రం థాయిలాండ్కు చెందిన ప్రత్యర్థితో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. అత్యవసర పరిస్థితుల్లో రక్షణ సహాయానికి విదేశాలపై ఆధారపడలేమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలను ప్రకటించింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు పల్లె సీమలు. ఇవాల్టి కార్యక్రమంలో ఎంటు మిరప సాగులో నంద్యాల జిల్లా మిర్తూర్ మండలం కడుమూరు గ్రామ రైతు శ్రీ ఎస్ శంకరెడ్డి గారి అనుభవాలతో కూర్చిన పరిచయ కార్యక్రమం వింటారు.
3: నమస్కారం అండి శ్రీ ఎస్ శంకరెడ్డి గారు.
4: నమస్కారం అండి.
3: మరి మీరు నంద్యాల జిల్లా మిడుతూరు మండలం కడుమూరు గ్రామం నుంచి వచ్చారు కదా?
4: అవునండి.
3: మరి మీరు ఎండుమిరపలో అంటే దాదాపు ఎండుమిరప దాదాపు సాగు చేస్తున్నారు. మరి ఈ ఎండుమిరపను సాగు చేసేటప్పుడు మీరు భూమిని ఎలా దుక్కి దున్నుకున్నారు, మా రైతు సోదరులు కాస్త వివరించండి.
4: నాగెన్లతో దున్నుతామండి. ఫస్ట్ నాగెన్లతో దున్ని గుంటికతో పాసి మళ్ళా తర్వాత 32 ఇంచెస్ పెడతాం సాల్, ఒక్కొక్క సాల్కు మధ్యలో గ్యాప్. నాగెన్లతో దున్ని పాసి మళ్ళా తర్వాత 32 ఇంచెస్ పెడతాం ఒక్కొక్క సాల్కు సాల్కు మధ్యలో, మధ్యలో తేడా. మళ్ళా నాటేసుకుంటూ పోయేటప్పుడు మొత్తం 9 ఇంచులు, 8 ఇంచులు, 10 ఇంచులు అంటే నాటుకుంటూ పోతుంటారు అన్నమాట.

0: ఇందాక నాటుకుంటూ మామూలుగా మా వేసేటప్పుడు మనం నాటేటప్పుడు ఈ మిరప విత్తనం నాటే ముందర ఏమన్నా దుక్కి దున్ని ఏమన్నా ఎరువులు వేస్తుంటారా?
1: లేదు, గొర్రెలు కూర్చోబెడతాం. ఒక 3 ఎకర్స్ కు 10 డేస్ కూర్చోబెడతాం గొర్రెలు.
0: అంతే, ఇంకా సేంద్రియ వ్యవసాయం అదే అదే మీద మనకి అదే ఎక్కువ.
1: నాటేసిన తర్వాత మళ్ళా ఆవు పేడ కొద్దిగా చెట్టు కింద ఎండేసి ఒక మామూలు ఎకరాకు 30 కేజీస్ అట్లా వేస్తాము. అది ఆవుమూత్రం ఒక 5 లీటర్లు, మళ్ళా తర్వాత బెల్లం ఒక 2 కేజీలు, ఒక మళ్ళా పుట్టమన్న దొరుకుతుంది మా ఏరియాలో మామూలుగా అదే ఒక 2 కేజీలు, మళ్ళా శనగపిండి 2 కేజీలు, దానిపైన మొత్తం వచ్చేసి ఒక 10 రోజులు ఇట్లా తిప్పుకుంటూ ఉంటాం. దాని అనమాట బాగా డ్రై అయితే అట్లా డ్రై అయిన తర్వాత లొట్టకేసేస్తాం.
0: లొట్టకి విత్తనం వేసేస్తారు.
1: దాని కూడా విత్తనం మామూలు నాటిన కర్రలు అమ్మడి
0: అవునులేండి,
1: దాని వేస్తాం ఎరువుగా. అది
0: మామూలుగా విత్తనం వేసే ముందర ఏమైనా కలుపు మందులు ఏమైనా కొడుతుంటారా భూమి మీద?
1: కలుపు మందులు ఏమి ఉండవు, అంత
0: కలుపు మందులు ఏమి కొట్టరు. మామూలుగా ఎన్ని రోజులకు మలుస్తుంది అంటారు ఇది మిరప? మీరు విత్తనం వేసిన తర్వాత
1: నార పక్కన వేసి
0: నార పెడుతున్నారు.
1: ఫస్ట్ నారేసి నార తీసుకొచ్చి దీంట్లో నీళ్లు కట్టుకుంటా నాటుకుంటా పోతాం.
0: నార ఎన్ని రోజులకు వస్తుంది అంటారు?
1: నార నీకు 35 డేస్ కల్లా వస్తుంది.
0: 35 డేస్ కదా. ఒకవేళ మరి వేసమ్మా మామూలుగా నీటి పారుదల కింద వేస్తున్నారా లేకుంటే మరి వర్షాధారం కింద?
1: నీటి పారుదలకి బోర్ ఉంది.
0: బోర్ ఉంది కాబట్టి సకాలంలో మరి నీళ్లు ఉంటాయి, అందుబాటులో ఉంటాయి కాబట్టి నార 35 రోజుల తర్వాత
1: 35 రోజులు ఎప్పుడు కావాలంటే నీళ్లు కట్టుకోవచ్చు మనం. నీకు వర్షాధారం మీద ఏమి ఆధారపడాల్సిన పని ఏమి ఉండదు.
0: అవునులేండి. మామూలుగా ఇప్పుడు మీరు 35 రోజుల తర్వాత నార నాడుతుంటారు కదా, ఎంత దూరం పెడుతుంటారు మీరు చెట్టుకి మామూలుగా మొక్కకు మొక్కకి?
1: చెట్టు 10 ఇంచెస్ నుంచి 8 ఇంచెస్ వరకు ఉంటుంది.
0: 8 ఇంచెస్ వరకు ఉంటుంది.
1: 8, 10, 9 అట్లా.
0: చాలా మంది కూడా దగ్గర అంటే ఎక్కువ దిగుబడి రావాలని చెప్పేసి దగ్గర దగ్గర కూడా నాటుతారు.
1: అది దగ్గర పడితే చెట్టు కట్టదు, కొమ్మలు ఎక్కువ రావు. కొద్దిగా దూరం ఉంటేనే కొమ్మలు ఎక్కువ వచ్చేస్తాయి.
0: దిగుబడి కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది.
1: అవటం వస్తుంది, కాయ కూడా అవటం వస్తుంది బాగా దూరం ఉంటే.
0: ఓకే, మరి ఎన్ని రోజులకు మనకి పూత వస్తుంది అంటారు మిరపలో?
1: మిరపలో నీకు నాటిన తర్వాత 4 రోజులకే చిన్నగా స్టార్ట్ అవుతుంది.
0: నెల రోజులకే చిన్నగా స్టార్ట్ అవుతుంది.
1: స్టార్ట్ అవుతుంది పూత.
0: ఇప్పుడు మామూలుగా ఎన్ని తరలు ఇస్తుంటారు మరి మామూలుగా ఈ 30 పూత రావడం రోజులలో మీరు నార వేస్తారు, మరి ఎన్ని రోజులకు తడిస్తారు? ఎన్ని రోజులకు ఒకసారి తడిస్తుంటారు?
1: 10 డేస్కి ఒకసారి కట్టాల్సిందే.
0: 10 డేస్కి ఒకసారి కట్టాల్సిందే కంపల్సరీగా.
1: కంపల్సరీ వర్షం పడితే ఏం లేదు, మామూలు లేకుంటే 10 డేస్ వరకు పట్టుకొస్తుంది మాది రేగడి పొలం.
0: అవునులేండి. అలాగే మామూలుగా ఈ మిరపలో ఎక్కువగా మనకి జెమినీ వైరస్ ఇలాంటివి తెగుళ్లు కనపడుతుంటాయి, మరి అలాంటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? జెమినీ వైరస్ వచ్చిందంటే మరి అది ఏముంటుంది, ఇంకా మొత్తం నాశనం అవ్వాల్సిందే. మరి అలాంటి జెమినీ వైరస్ ను మనం నిర్మూలించుకోవడానికి ముందుగా విత్తన శుద్ధి చేసుకుంటాం, మరి ఏమైనా చేస్తుంటారా విత్తన
1: శుద్ధి? చేసే మామూలు చేసేది.
0: విత్తన శుద్ధి ఎలా చేస్తారంటారు ఏమన్నా మీరు చెప్పగలరా?
1: కింద పోసి మొత్తం అంతా కలిపేసి విత్తనాలు మామూలు లైన్లు కొట్టుకుంటే అంతా చిన్నగా వేసుకుంటాం విత్తనాలు. దాని పైన మామూలుగా నీకు దగ్గరికి పడకుండా, నీకు దగ్గర పడితే ఎక్కువైనా మొక్క నాసుకు వచ్చేస్తుంది, కొద్దిగా దూరం ఉంటేనే దృఢంగా వచ్చేస్తుంది నాటుకోనిగా.
0: అవునులేండి, అట్లా అలా చేసుకుంటాం విత్తన శుద్ధి. ఓకే, మరి విత్తన శుద్ధి చేసుకున్నారు. ఓకే, భూసార పరీక్షలు ఏమైనా చేస్తుంటారా అంటే?
1: మామూలు చేపిస్తున్నాం, తీసుకుపోతుంటారు వాళ్ళు సల్ఫర్ అంట అవి ఏదో చెప్తుంటారు, కానీ మనం దాని గురించి పట్టించుకోవడం లేక.
0: ఎందుకంటే భూసార పరీక్షలు అంటే భూమిలో జింక్ తక్కువ ఉందా సల్ఫర్ తక్కువ ఉందా ఇవన్నీ చెప్పగలరు కదా భూసార పరీక్షలు చేసి.
1: ఇంకా ఫర్టిలైజర్ అవి వేయాలా? ఓ 2-3 ఇయర్స్ నుంచి ఎవరు రావడం లే భూసార పరీక్షలు, ఇంతకుముందు వస్తుంది ఇప్పుడు ఎవరు రావడం లే.
0: ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కదా, వస్తారు ఇప్పుడైతే వస్తారు.
1: 2-3 ఇయర్స్ ఎక్కువ
0: భూసార పరీక్ష గురించి అయితే మనకు భూసార పరీక్ష కేంద్రం మామూలుగా నందికొట్కూరులో కూడా ఉంటుంది కదా, అక్కడికి పోయి తీసుకొచ్చి ఇచ్చినప్పటికి కూడా చేస్తారు. ఓకే ఓకేనండి, ఓకేనండి. అలాగే మరి మిరపలో ఇప్పుడు మనకి తెగుళ్ళు కూడా ఎక్కువ వస్తుంటాయి, చాలా మటుకు చేస్తుంటారు. మరి తెగుళ్ళు రాకుండా, తెగుళ్ళు వచ్చినప్పుడు ఒకవేళ ఈ జెమినీ వైరస్ తెగులు తర్వాత ఎండు తెగులు కానీ కుళ్ళు తెగులు కానీ ఇవన్నీ ఎక్కువ వస్తుంటాయి, మరి అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
1: మేము ఒక డ్రమ్ము తీసుకుంటామండి, ఒక డ్రమ్ములో ఆవు పేడ 10 కేజీలు, ఆవుమూత్రం 10 లీటర్లు, తర్వాత 2 కేజీల బెల్లం, ఇంకా 2 కేజీల శనగపిండి, తర్వాత 2 కేజీల పుట్టమన్ను వేసి లోపలేసి

0: డ్రమ్ము కంతా ఫిల్ చేసేసి ఒకటి లావది కర్ర తీసుకుంటాం, కర్ర తీసుకొని కింద దానికి దీని మీద ప్లేట్ మాదిరి కొట్టిస్తాం. ఒకటి కొట్టించి రోజు మార్నింగ్ 8 కి పోవాలా, బాగా తిప్పేసి రావాలా దాన్ని, కనీసం ఒక హాఫ్ అన్ అవర్ తిప్పాలా, తిప్పి మళ్ళీ తర్వాత సాయంకాలం కూడా తిప్పాలా. అట్లా ఒక 10 డేస్ తిప్పిన తర్వాత అది పైన బురుగు లెక్క వచ్చేస్తా అన్నమాట పైకి. ఆ టైం నుంచి ఇంకా స్ప్రే చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ట్యాంక్కి అది మళ్ళీ చిన్న పైరు ఉన్నప్పుడు 2 లీటర్స్ వేస్తే అయిపోయింది, మీతో 10 లీటర్స్ 15 లీటర్స్ ఇదే వాటర్ వేసి కొట్టేది,
1: కొట్టేసేది
0: స్ప్రే. అదే 10 డేస్కి ఒకసారి స్ప్రే చేసినా కానీ కూడా నీకు 5 రోజులకు ఒకసారి చేసినా కానీ కూడా పెద్ద మన ఖర్చు అనేది ఏమి ఉండదు.
1: అవునండి,
0: లేబర్ ఖర్చు ఒకటే మనకు అంతే,
1: లేబర్ ఖర్చు,
0: లేబర్ స్ప్రే చేస్తుంది ఖర్చు
1: మొత్తం మీద కంట్రోల్ అవుతుందా?
0: 2 ఇయర్స్ నుంచి అదే చేస్తున్నాం మేము.
1: 2 ఇయర్స్ నుంచి మామూలుగా మీరు ఇంతకుముందు రసాయన వ్యవసాయం చేసింటారు, ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, మరి రసాయన వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయానికి ఏం తేడా అంటారు? మరి రసాయన వ్యవసాయం చేయడం వల్ల నిరుపయోగం ఏంటంటారు, ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఉపయోగం ఏంటంటారు?
0: అది చాలా ఎక్కువ వస్తుంది ఖర్చు
1: రసాయన వ్యవసాయం.
0: రసాయన వ్యవసాయం కనీసం ఎకరాకు 100,000 రూపాయలు దగ్గర వస్తుంది. అదే గెండు మిర్చికి ఎందుకు 2,000 లీటర్లు అంటారు, 3,000 లీటర్ అంటాడు, 4,000 లీటర్ అంటారు, తేవలా తెచ్చుకోవటం. అది ఇది మనకేం తక్కువ రేట్ ఏముండదు, ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు కొట్టుకోవచ్చు, 3-4 డేస్ ఒకసారి కూడా స్ప్రే చేయొచ్చు,
1: మనకి తక్కువ ఖర్చుతో,
0: తక్కువ ఖర్చుతో వస్తుంది. మళ్ళీ తర్వాత ఎండు తెగులు వస్తుంది, కొమ్మ తెగులు వస్తుంది ఒకసారి, అది ఇది కూడా కుళ్ళు తెగులు వస్తుంది, కాయ కుళ్ళు తెగులు వచ్చినప్పుడు సేమ్ నేను చెప్పినట్టు అనేసి మళ్ళా తర్వాత ఉమ్మెత్తాకు అని దొరుకుతుంది,
1: అది
0: మళ్ళా తర్వాత వేపాకు సీతాఫలాకు అవి 3 వేసి గ్రైండర్లు వేసి సేమ్ దీంట్లోనే వేయాలి. మళ్ళా దీంట్లో వేసి మళ్ళీ 10 డేస్ బాగా అట్లే కలుపుకుంటూ పెట్టి స్ప్రే చేస్తే అది ఎండు తెగులు అనేది కంట్రోల్ అవుతుంది.
1: అంటే మనకి గ్రామీణ ప్రాంతంలో అందుబాటులో దొరికేటువంటి వాటితోనే మనం తయారు చేసుకుంటున్నాం.
0: ఆమూత్రం అంటే కడుమూరులో మా వల్ల ఆవులు ఉన్నాయి, 30 ఆవులు ఉన్నాయి, ఎప్పుడు పోయినా అడ్డం
1: లేదు. మరి ప్రతి గ్రామంలో మనకి ఆవులు అందుబాటులో
0: దాని నుంచి రిస్క్ పడాల్సిన పని.
1: ఇంకొకటి ఉమ్మత్తి ఆకు కూడా మనకి ప్రతి గ్రామంలో దొరికేటువంటి అది. ఇంకొకటి వేపాకు, సీతాఫలాకు కూడా ప్రతి గ్రామంలో ఆల్మోస్ట్ అలా దొరుకుతూనే ఉంటాయి. కొండ ప్రాంతాలలో ఎక్కువగా మనకి
0: కొండ ప్రాంతాల్లో దొరుకుతూనే
1: ఉంటాయి కాబట్టి మనకి
0: ఇంకా మేము కంటిన్యూ స్ప్రేయింగ్ అదే. తర్వాత ఇంకోసారి ఎరువు వేయాలంటే కూడా సేమ్ ఇట్లానే 30 కేలు పెండ తెచ్చేసేది, దాని కింద చెట్టు కింద వేసేది, బాగా బాగా డ్రై అయిపోయిన తర్వాత లొట్టకేసేది, అంత లొట్టకేసి బోదె కొట్టుకుంటూ పోతుంటాం. ఇంకా ఒక 3-4 టైమ్స్ అన్నా బోదె కొట్టాల, అది పైకి ఎక్కుతుంది మన్నిట్లా, మన్ని ఎక్కినప్పుడు చెట్టుకు బలంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు కాపుకి కాయలు వచ్చినప్పుడు కింద పడకుండా స్టాండర్డ్ గా నిలబడుకుని ఉంటుంది చెట్లు. అంటే
1: మొత్తం మీద అయితే మనకి రసాయన వ్యవసాయం వల్ల ఈ ఖర్చు ఎక్కువే గాని
0: ఖర్చు చాలా ఎక్కువ,
1: దిగుబడి కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల మనం మన గ్రామంలో మనకు అందుబాటులో వంటివి మనం తీసుకుని తయారు చేసుకుని మనం సొంతంగా చేసుకుంటున్నాం కాబట్టి ఖర్చు కూడా తక్కువ ఉంటుంది, మనకు ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఆ పంట.
0: ఖర్చు కూడా తక్కువ ఉంటుంది, సేల్స్ కూడా ఎక్కువ ఉంటుంది, 50 రూపీస్ ఎక్కువ అంటే కూడా తీసుకుంటారు కిలో పైన.
1: అవునవును,
0: దాన్ని తీసుకురు,
1: ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం డిమాండ్ ఉంది మన దేశంలో. ఇప్పుడు
0: మాది సైడ్ రోడ్ సైడ్ అలా డ్రమ్ములు ఇమ్ములు అన్ని కనపడుతుంటాయి.
1: అవునులే,
0: మా చూస్తుంటారు, అంత చూస్తుంటారు పోతుంటారు అనగా తెలుసు అందరు, టీచర్ల గాని హాస్పిటల్ ఎదురుగానే ఉంది మా.
1: అవునులేండి,
0: మా సేన్ ఎదురుగానే హాస్పిటల్ ఉంది, వాళ్ళు స్టాఫ్ వాళ్ళ నర్సులు శిష్యులు ఇష్టాలు అందరూ మొత్తం చెప్పిపోతారు ఫస్ట్.
1: ఇంకోటి మన గ్రామంలో కూడా మరి శంకర్ రెడ్డి గారు రసాయన మందులు వాడరా, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని కూడా చాలా మంది పబ్లిసిటీ చేస్తుంటారు కాబట్టి చాలా మంది కొనుక్కోవడానికి కూడా ఇష్టపడతారు. ఎందుకంటే ఈ రసాయన మందులు కొట్టినటువంటి వాడడం వల్ల మనకు ఆరోగ్యం అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి, మన ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి కొద్దిగా 2 రూపాయలు ఎక్కువైనప్పటికీ కూడా వాటి మీదనే మొక్కువ చూపుతున్నారు జనం. ఓకేనండి, మళ్ళీ అలాగే మరి ఈ మిరప వేసినప్పుడు మరి రక్షక పంటలు ఏమన్నా ఇస్తుంటారా చేను చుట్టూ, జొన్న గాని మొక్కజొన్న గాని?
0: లేదా కంది చేస్తాం మేము,
1: కంది చేస్తాం. ఓకే, ఎందుకంటే మామూలుగా ఫస్ట్ వచ్చే పురుగులు కానీ తెగులు
0: కానీ
1: ఫస్ట్ కంది మీదకి వస్తాయి కాబట్టి అప్పుడే మనం గుర్తించి వాటిని
0: ఓకేనండి.
1: మరి ఇప్పుడు మామూలుగా పచ్చిమిర్చి అంటే దాదాపుగా మనము

0: కాయ గ్రీన్ అయితేనే మనకి కోసేస్తుంటాం. మరి ఎండుమిర్చికి ఎన్ని రోజులు పడుతుంది మామూలుగా కాయ నుంచి? మామూలుగా
1: ఎండుమిర్చి దగ్గర 4 మంత్స్ అవుతుంది.
0: 4 మంత్స్ అవుతుంది. చెట్టు మీదనే,
1: చెట్టు మీద పెట్టడానికి ఏం కాదు అది. నీకు 4 నెలలు పెట్టు, 5 నెలలు పెట్టు కూడా ఏం కాదు, చెట్టు పైన ఒట్టిగైపోతుంది. అట్లా
0: చెట్టు మీదనే ఒట్టిగైపోతుంది. మామూలుగా బయట తీసి అయితే ఎండ పెట్టరు?
1: మామూలు 2 డేస్ ఎండితేనే అయిపోయాం అంతే. అది కూడా క్లైమేట్ బట్టి అనమాట. పైన చూసి పరిస్థితిని చూసి ఏమైనా తెలుస్తాను, వర్షం వస్తుందా ఏమన్నా అది అంటే కదా సేమ్ అట్లే పెట్టేస్తాం. ఏం లేదు అది అంటే ఏమంటే తెంచేసేది.
0: మామూలుగా మరి 2 రోజులు ఎండ పెడతారు. మామూలు తెంచిన తర్వాత కూడా
1: అంటే 3 డేస్ కల్లా అయిపోయాయి.
0: మన పొలంలోనే ఎండ పెట్టుకుంటారు.
1: తర్వాత పొలం పక్కలోనే ఎండేసేది. మనం మండ వేసుకుంటూ వచ్చేది ఎండినేది, అట్లా కుప్ప వేసుకుంటూ వస్తే అయిపోయాను.
0: మామూలుగా ఈ సంవత్సరం ఎంత పోతుంది అంటారు ఎకరం, కింటాం ఎంత పోతుంది అంటారు ఎండు మిర్చి?
1: మేము అమ్మినేదండి 30
0: 30,000 కింటాం. బాగానే పోయిందంటారు.
1: సేమ్ ఇది ఉన్నందుకే
0: అవునండి. మామూలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నందుకు మనకి ఎకరాకి ఎన్ని కింటాల దాకా వస్తుంది?
1: ఎకరా మాది 20 క్వింటాల్స్ వచ్చింది.
0: 20 దాకా 20 క్వింటాల్ వస్తుంది మామూలుగా.
1: అంటే మా ఏరియాలో మామూలుగా రసాయనం వాడిన కూడా రాలేంత.
0: అదేలేండి, అదే రసాయన ఎరువులు వాడినప్పటికి కూడా అంత రాలే, దిగుబడి రాలేదు.
1: 20 రాలే వాళ్ళది. లాస్ట్ వాళ్ళు 18 అంత తక్కువ 20,000 సమ్మినారు గుంటూరు ఎత్తుకపోయి. ఇక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అది ఇది ఎక్కువ అవుతుంది.
0: అవునవును అవునులేండి. మీరు మామూలుగా ఊర్లోనే మీకు 30,000 దాకా అమ్మారు, 30,000 దాకా కింటాం. చాలా బాగా మంచి దిగుబడి వచ్చిందండి. అలాగే మరి వేసిన పంటనే వేస్తే మరి దిగుబడి కూడా తక్కువ వస్తుంది అంటారు కదా?
1: మేము చేంజ్ చేస్తుంటాం సార్. మామూలు 6 ఎకర్స్ ఉంది, ఇంకా దీని ఇట్లా చేంజ్ చేస్తుంటాము. మళ్ళీ తర్వాత చేంజ్ చేస్తుంటాం. ఇట్లా 3 ఎకర్స్
0: చేంజ్ చేస్తుంటాం. అంటే పంటలు మార్పిడి అనేది ఖచ్చితంగా చేయాలి.
1: 3 ఎకర్స్ మొక్కజొన్న వేస్తాము, 3 ఎకర్స్ మిరప, మళ్ళీ తర్వాత ఇట్లా.
0: మామూలుగా ఈ బిందు సేద్యం ఏమైనా చేస్తుంటారా మామూలు మిరపలో డ్రిప్ ఇరిగేషన్?
1: డ్రిప్ లేదు సార్, డ్రిప్ పెట్టలే.
0: ఎందుకంటే డ్రిప్ పెట్టడం వల్ల ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే,
1: డ్రిప్ పెడితే బాగుంటది. కానీ మేము చాలా డ్రిప్ అప్లై
0: చేయాలి.
1: గడ్డి కూడా తక్కువ పడుతుంది.
0: అవును, గడ్డి తక్కువ పడుతుంది. ఏదైనా మందులు
1: చెట్టు చెట్టు దగ్గరనే పోతుంటది.
0: మందులు పంపించాలన్నా కూడా మనం డ్రిప్ ద్వారానే
1: పంపించాలి.
0: ఇంకొకటి మనకి ఈ నీళ్లు పారేయడం ద్వారా చెప్తే భూసారం కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది కాబట్టి మనం డ్రిప్ పెడితే ఆ భూసారం కూడా కొట్టుకోకుండా అలాగే ఉంటుంది, కొట్టుకోకుండా.
1: డ్రిప్
0: బిందు సేద్యం చాలా మంచిది. ఇంకొకటి కాయలు కూడా బాగా ఊరే అవకాశం ఉంది అక్కడ. మనకి ఇంకేంటంటే కలుపు ఎక్కువ పడదు. కలుపు కేవలం అక్కడ మాత్రం, అక్కడ
1: చుట్టుపక్కలనే. ఇంకోటి ఏమంటే డ్రిప్ మామూలుగా 9:30 కరెంట్ వస్తుంది అనుకో, సాయంత్రము 6 వరకు కరెంట్ ఉంటది. 6 వరకు పడుతూనే ఉంటది, అక్కడ కొచ్చుకొచ్చుకో పడుతూనే ఉంటది. రేపిస్తే రేపు కూడా పడుతూనే ఉంటది. ఇది ఏమైతే ఈ వదిలమ నీళ్ళు ఇచ్చినాక 10 డేస్ వరకు కట్టనికి రాదు.
0: అదే
1: అది బోధ కొట్టిన కనుక జల్ జారిపోతుంది అది.
0: అవునులేండి,
1: ఇది ఏముండదు అనమాట. ఎప్పుడు
0: పడుతూనే ఉంటుంది,
1: ఎప్పుడు పడుతూనే ఉంటుంది, తడి ఉంటుంది బాగా.
0: ఇంకొకటి లేబర్ ఖర్చు కూడా తక్కువ ఉంటుంది మనకు,
1: లేబర్ ఖర్చు చాలా తక్కువ.
0: కాబట్టి బిందు సేద్యం అనేది చాలా ఉత్తమమైన పని. ఓకేనండి శంకర్ రెడ్డి గారు, మరి ప్రస్తుతానికైతే ఇప్పుడు మీరు ఎండుమిర్చి పండిస్తున్నారు కదా, మరి ఈ ఇప్పుడు చాలా మంది యువత కూడా మనకి వ్యవసాయంలో వ్యవసాయ రంగానికి వైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటంటారు? ఎలాంటి రసాయన వ్యవసాయం చేయమంటారు?
1: మనకు ఫోన్ చేశాడు కూడా చెప్తాం ఇట్లేండి ఇట్లేయండి అని చెప్తాము. కానీ ఎంతసేపు ఉన్నా కూడా ప్రకృతి వైద్యం కిందనే చెప్తాం, కానీ రసాయనం వద్దు అని చెప్తాం.
0: ఎందుకంటే రసాయనం మామూలుగా వాడడం వల్ల భూమి నిర్జీవం అయిపోయి రాబోయే కాలానికి కూడా, రాబోయే తరాలకు కూడా మనం నిర్జీవమైనటువంటి భూమిని ఇస్తే రాబోయే తరాలు తిండి కరువు అయిపోతుంది.
1: అవి లిక్విడ్స్ కూడా పవర్ఫుల్ లిక్విడ్స్ అవి, అసలు అంత ఇదిగో స్ప్రే చేయకూడదు అవి.
0: అవునండి. ఓకేనండి, మరి శంకర్ రెడ్డి గారు ఎండుమిర్చిలో మీకున్నటువంటి అనుభవాల గురించి తెలియజేసినందుకు ఆకాశవాణి తరపున, అలాగే రైతుల తరపున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
2: మీరింతవరకు ఎండుమిరప సాగులో నంద్యాల జిల్లా మిట్టూరు మండలం కడుమూరు గ్రామ రైతు శ్రీ ఎస్ శంకర్ రెడ్డి గారి అనుభవాలతో కూర్చున్న పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎన్ అయ్యన్న. ఇప్పుడు జానపద గీతాలు.

జానపద గీతాలు విన్నారు. పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 7:45 వస్తుంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి ప్రకటించిన అంశం వెంటనే.
1: శ్రోతలకు నమస్కారం. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న నవీన్ కుమార్ బాసూరి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: నవీన్ కుమార్ గారు
2: చెప్పండి సార్.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం అంటే PMFME, ఇది అసంఘటిత సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ రంగ నాణ్యత ప్రమాణాల అభివృద్ధి చేయటమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న బృహత్తర పథకం ఇది. అయితే ఈ పథకం గురించి దాని వివరాలు తెలియజేయండి.
2: తప్పకుండా అండి. సో ముందుగా మీరు చూసినట్లయితే PMFME ఆ పేరులోనే ఉంది, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం

0: ఏంటంటే, అనార్గనైజ్డ్ సెక్టర్గా ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థలకి సంబంధించి ఆర్గనైజ్డ్ వేలో తీసుకెళ్లడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వ్యాపారవేత్తలకి కానీ, దానివల్ల ప్రభుత్వానికి కానీ జీడిపిలో తోడ్పాటు అయ్యే అవకాశం అనేది ఈ స్కీమ్లో అందించడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ వచ్చేసి 2020లో మొదలుపెట్టడం జరిగిందండి. సో ఈ స్కీమ్ ఇప్పటికీ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటూ 6వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ స్కీమ్లో ముఖ్యంగా 4 కాంపోనెంట్లు ఉంటాయి. సో మొదటి కాంపోనెంట్ వచ్చేసి సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అండి. ఇది ఫుడ్ ప్రాసెసింగ్లో రంగంలో ఉన్న వ్యాపారవేత్తలకి సపోర్ట్ చేయడమే కాకుండా, ఆ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా సపోర్ట్ చేయడానికి అనేది స్కీమ్ అనేది డిజైన్ చేయబడింది. ఇది స్కీమ్ పరంగా చెప్పడం కన్నా ఒక ఇండివిజువల్ వ్యక్తికి కానీ, ఒక వ్యాపార రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ముందుకు రావాలి అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి అందించబడిన మహత్తరమైన అవకాశం అండి. సో దీంట్లో కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి ముందు మాట్లాడదాం. సో కొత్తగా ఇప్పుడు మనకి గ్రామీణ ప్రాంతాల్లోనే 70-80% అనేది ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ నుంచే రా మెటీరియల్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి. అందుకోసం అని మొదటిగా అక్కడ ఫోకస్ చేసుకుంటే సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అనేది ఇనీషియల్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారంలో ఏదో ఒకటి మొదలు పెడదాము అనే ఆలోచన నుంచి మొదలు పెట్టుకుంటే, ఆ ఆలోచనకి ప్రభుత్వం ద్వారా తోడ్పాటు సహాయం అనేది 40,000 రూపాయలు అందించడం జరుగుతుంది. సో ఈ 40,000 రూపాయలు ఉపయోగించుకొని వాళ్ళకున్న అనుభవం, అవైలబిలిటీ ఉన్న మెటీరియల్స్ ద్వారా చిన్న ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవచ్చు. దీంట్లో వాళ్ళు ముందుకు రాణించి ఇంకా ఫర్దర్గా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, పెద్ద మొత్తంలో ఇంకా పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి సెకండ్ కాంపోనెంట్లో 90% అనేది రుణ సదుపాయం అందించబడుతుంది. సో ఇది కాకుండా వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం 35% సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. ఇది ఒక ఇండివిజువల్కి వచ్చేసి 10 లక్షల వరకు, అంటే మించకుండా ఈ సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. సో ఇదే ఒక గ్రూప్ కేటగిరీలో వచ్చేటప్పటికి, ఎందుకంటే గ్రూప్లో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది ఉంటారు, ఒక సమూహంలో 10 మంది కానీ లేదా అంతకు మించి 100-300 వరకు కూడా ఉంటారు. మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని, ఇలా చాలా రకాలైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని, అలాగే కొన్ని ఎంటిటీస్ అని ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి 3 కోట్ల వరకు కూడా సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పుడు మీ స్కీమ్స్ గురించి తెలియజేశారు, అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి?
0: తప్పకుండా సాంబశీరావు గారు, ఈ స్కీమ్ని అర్హత పొందాలంటే మినిమం వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. తను చదువుకొని తన వ్యాపార నిమిత్తంగా అవసరమయ్యే ఖర్చులను మినిమం చూసుకోగలిగితే సరిపోతుంది. వయస్సు వచ్చేటప్పటికి మినిమంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఇవి మేజర్ అర్హతలు. అండ్ అలాగే రుణ సదుపాయం అనేది స్కీమ్లో అందించబడుతుంది కాబట్టి, సో దానికి సంబంధించి వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ సిబిల్ స్కోర్స్ అన్నీ బ్యాంక్ యొక్క రూల్స్కి అనుగుణంగా ఉన్నట్లయితే సరిపోతుంది.
1: ఇప్పుడు రుణం అనగానే ఏదన్నా షూరిటీ కావాలన్నట్లే బ్యాంక్స్ అడుగుతాయి, ఇది షూరిటీ ఇస్తేనే వాళ్ళకు రుణం అందుతుందా లేకపోయినా అందుతుందా?
0: ఈ స్కీమ్లో ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి బ్యాంకర్స్ నుంచి మొదటిగా అడిగే విషయం ఏంటంటే, మీరు షూరిటీ ఏం పెడతారు, కొలెటరల్గా ఏమిస్తారు మాకు అంటారు. సో ఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రినర్షిప్ స్కీమ్ అనేది కొలాటరల్ ఫ్రీ లోన్స్ అనేవి దీంట్లో అందించడం జరుగుతుంది. సో అంటే ఎటువంటి కొలాటరల్ కూడా అప్ టు ద మినిమమ్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో అంతవరకు కూడా కొలాటరల్ ఫ్రీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి.
1: ఇందులో మహిళలకి కానీ లేకపోతే కొత్తగా పరిశ్రమలు స్థాపించి ఈ స్కీమ్లో లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి, వాళ్ళకి అకౌంట్స్ ఉండకపోవచ్చు, మేబీ సీబీలు కూడా ఉండకపోవచ్చు, అటువంటి పరిస్థితుల్లో ఎలా వాళ్ళకి లోన్ ఇప్పించగలుగుతారు?
0: అలాంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే అండి, కొత్తగా కొంతమంది గృహిణీలు ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, సిబిల్స్ అంటే వాటికి అవగాహన ఉండదు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ రుణ సదుపాయం అనేది స్త్రీనిధి లాంటి బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో

0: వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం నుంచి వాళ్ళ సిబిల్ స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అన్ని విషయాల్లో కూడా మొదట నుంచి వాళ్ళు రుణం పొంది వాళ్ళు ప్రాసెసింగ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ మెషినరీస్ అన్నీ తెప్పించి వాళ్ళ బిజినెస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎండ్ స్టేజ్ వరకు స్టార్ట్ చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాల్ని వాళ్ళకి చేయూతగా అంటే హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ ద్వారా అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా అందిస్తారు?
0: సో మౌలిక సదుపాయాలు అంటే మనకి ఇప్పుడు ఈ స్కీమ్లో చూసుకున్నట్లయితే అండి, మొదటిగా సీడ్ క్యాపిటల్ ఇస్తున్నాము, తర్వాత బిజినెస్కి అవసరమైన రుణ సదుపాయం అందిస్తున్నాము, అలాగే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రభుత్వం ద్వారా సబ్సిడీ చేకూరుస్తున్నాము, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కానీ వేరే ఏ రకమైన బిజినెస్లో మనం ముందుకు రాణించాలన్నా అవసరమైంది మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే గ్రూప్ కేటగిరీలకైతే 50% రాయితీ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఈ స్కీమ్లో పొందుపరచడం జరిగింది. సో ఈ ఫెసిలిటీస్ను ఉపయోగించుకొని వాళ్ళు బిజినెస్లో ముందే ఒక ఏదైనా వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ అన్ని ప్రభుత్వం ద్వారా అందించబడతాయి. వీటిని వాళ్ళు ట్రయల్ రన్ చేసుకోవచ్చు. వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు చేస్తాము అనేసనే కాన్ఫిడెన్స్ వాళ్ళలో కలిగితే ఫర్దర్గా వాళ్ళు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా చేసుకోవచ్చు.
1: వ్యక్తిగత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి, లేకపోతే వాటికి ఇచ్చే రాయితీలు ఏమిటి?
0: సో ఈ స్కీమ్లో సంబంధించి అర్హతలు అండి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, వాళ్ళు బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, అంటే ఎన్పిఎస్ కాకుండా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా సిబిల్ రికార్డ్ ప్రకారము బాగున్నట్లయితే బ్యాంకుల ద్వారా రుణం అనేది అందించడం జరుగుతుంది. ఇది పోగా సబ్సిడీస్ అనేవి 35% సబ్సిడీ 10 లక్షలకు మించకుండా ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది.
1: కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి కావలసిన అర్హతలు ఏమిటి, ఈ పథకం ద్వారా అందించే సహాయం ఏమిటి?
0: సో కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవి చూసుకున్నట్లయితే అండి, మనం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ ప్రొడక్షన్ కానీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అవసరమయ్యే మెషినరీస్, వీటి యొక్క పెట్టుబడి ఎక్కువగా అవుతుంది. సో ఇలాంటి పెట్టుబడి మొదట్లోనే ఒక ఇండివిజువల్గా ఒక పర్సన్ తీసుకోవాలి అనేసి అంటే అతనికి చాలా భారమైన పరిస్థితి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అలాంటి వ్యక్తులకి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారే మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఏఆర్ఎస్ జగిత్యాల, ఆర్ఏఆర్ఎస్ వరంగల్, అలాగే పీజేటీఎస్యు హైదరాబాద్లో తగు అంటే లైక్ వాళ్ళు ఏ రంగాల్లో అయితే చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ప్యాకేజింగ్ వరకు చేసుకోగలిగే అన్ని రకాలైన మెషినరీస్ అనేవి అక్కడ పొందుపరచడం జరిగింది. సో వీటిని వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని అక్కడికి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ మెషినరీస్ అన్నీ ఒక మినిమం రుసుము అనేది చెల్లించి వాటిని ఉపయోగించుకోవచ్చు. తద్వారా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సో మెషినరీస్ ద్వారా మనం ఇట్లా ప్రోడక్ట్ అనేది తయారు చేసుకోవచ్చు, దానికి ఇంత మొత్తంలో ఖర్చు అవుతుంది అనే విషయం అనేది వాళ్ళకి పూర్తి అవగాహన అనేది వస్తుంది. సో ఇలా అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా బిజినెస్ అనేది ఇండివిజువల్గా చేసుకునే ధైర్యం అనేది వాళ్ళకి చేకూరుతుంది.
1: నవీన్ కుమార్ గారు, స్వయం సహాయక బృందాలు ఉంటాయి, అటువంటి స్వయం సహాయక బృందాలు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చా?
0: పొందవచ్చు సార్. ఇది ఓన్లీ ఇండివిజువల్స్కి మాత్రమే కాకుండా స్వయం సహాయక బృందాల్లో అంటే గ్రూపులు మాత్రమే కాకుండా ఇండివిజువల్స్ పెట్టుకోవచ్చు, అలాగే గ్రూపులుగా కూడా కలిపి పెట్టుకోవచ్చు. సో వాటికి మినిమం అర్హత అనేది 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
1: ఇప్పుడు ప్రధానంగా వ్యాపారం చేయాలనుకొని ఈ అంటే ఈ ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో వాళ్ళు ఒక సూక్ష్మ వ్యాపారం ఏదో చేయాలనుకొని వచ్చే వాళ్ళకి మీరు ఏ స్టేజ్ నుంచి సహాయం అందిస్తారు?
0: సో స్టేజ్ వైజ్గా వచ్చేటప్పటికండి, ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా మా స్కీమ్ ద్వారా పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా సహాయం అనేది అందించడం జరుగుతుందండి. సో మేము ఇక్కడ స్టేట్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అనేవాళ్ళు తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి సంబంధించి అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్లో వాళ్ళు నియమింపబడ్డారు. సో ఎవరైతే కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి బిజినెస్కి స్టార్టింగ్ అవసరమైన మెషినరీస్ కానీ సర్టిఫికేషన్స్ తీసుకు

0: తీసుకోవడం కానీ ఇట్లాంటి అన్ని రకాలైన సహాయాలు కూడా వీళ్ళ ద్వారా అందించడం జరుగుతుంది.
1: ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో నాణ్యత ప్రమాణాలను అభివృద్ధి చేయడమే ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అయితే చదువురాని వాళ్ళు కూడా పరిశ్రమ పెట్టుకోవాలని వస్తారు, వాళ్ళకి ఆ తయారు చేసే ఆహార ఉత్పత్తులు క్వాలిటీ ఉండాలి అని అంటే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా?
0: సో ఇలా క్వాలిటీ ప్రోడక్ట్స్ కానీ మనకేంటంటే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశమే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్గా ఉన్నదాన్ని ఆర్గనైజ్డ్ వేలో తీసుకురావడం. అంటే రోడ్ సైడ్ మనకి చేసే వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చాలామంది ఏంటంటే వాళ్ళకి ప్రేయర్ రిజిస్ట్రేషన్ ఉండదు, సర్టిఫికేషన్ ఉండదు, ఆహార రంగానికి సంబంధించిన నాణ్యత ప్రమాణాలను వాళ్ళు ఫాలో అవ్వరు. సో ఈ స్కీమ్లో, పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో పర్టికులర్గా ఫుడ్ ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇనీషియల్గా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. తద్వారా ఈ రిజిస్ట్రేషన్ నామ్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా మా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ త్రూగా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది.
1: ఎఫ్ఎస్ఎస్ఐ పర్మిషన్ తీసుకోవడానికి మీరు సహాయం చేస్తామంటున్నారు, బాగుంది. అయితే ఎఫ్ఎస్ఎస్ఐ ప్రమాణాల ప్రకారం ఈ ఫుడ్ యొక్క క్వాలిటీ ఎలా ఉండాలి, ఈ కంపెనీలో ఇక్కడ హైజీనిక్గా ఇలా మేము మెయింటైన్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి ఏమైనా మెంటర్షిప్ లాంటిది కూడా ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తారా?
0: లేదండి, ఇనీషియల్గా సపోర్ట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం పైన మేము అవగాహన కల్పిస్తాము. తరువాత వాళ్ళు మెషినరీస్ తెచ్చిన తర్వాత మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అప్పుడప్పుడు వాళ్ళ యొక్క మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు. అది ఏ విధంగా చేస్తున్నారు, నామ్స్ ఫాలో అవుతున్నారా లేదా అన్న విషయానిపైన వాళ్ళు చెక్ చేస్తూ ఏమైనా వాళ్ళు మిస్ అయినట్లయితే దానికి సంబంధించిన మళ్ళీ అవగాహన కూడా కల్పించి దాని రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి దానిపైన గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పటిదాకా ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా లబ్ధిదారులైన వారు ఎంతమంది ఉన్నారు?
0: సో ఈ గడిచిన 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే అండి, 7341 మంది ఇప్పటి వరకు పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో శాంక్షన్స్ అనేవి చేయబడ్డాయండి. వీరిలో దాదాపు 5500 పైబడి సక్సెస్ఫుల్గా వాళ్ళు బిజినెస్లు అనేవి స్టార్ట్ చేసి వాళ్ళు నడుపుకుంటూ ఉన్నారు.
1: నవీన్ కుమార్ బాసూరి గారు, మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు.
0: చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా ప్రజల్లో ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్కి సంబంధించిన అవగాహన కల్పించడానికి అవకాశం కల్పించిన ప్రజావాణి సమాచార కేంద్రానికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీమతి కొమ్ము లచ్చమ్మ బృందం ఆలపించిన జానపద గేయాలు వింటారు.

0: మీరు ఇంతవరకు శ్రీమతి కొమ్ముల అచ్చమ్మ బృందం ఆలపించిన జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీతం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8:15 వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి 8:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ అన్నపరెడ్డి వీరారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: నమస్కారం. భారతీయ ప్రసార చరిత్రలో ఒక మహత్తర మైలురాయిని స్మరించుకుంటున్నాం. అదే ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే లక్ష్యంతో కోట్లాది మంది భారతీయుల గుండెల్లో స్థానం సంపాదించిన ఆకాశవాణి కేవలం ఒక రేడియో సంస్థ మాత్రమే కాదు, మన దేశపు సాంస్కృతిక స్వర రాగం. 1936 జూన్ 8 ఆల్ ఇండియా రేడియోగా ప్రారంభమైన ఈ సంస్థ నాటి నుంచి నేటి వరకు కోట్లాది మంది భారతీయుల మనసుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కవులు, రచయితలు, గాయకులకు ఆకాశవాణి ఒక గొప్ప వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లాకు చెందిన ప్రముఖ కవి, విశ్రాంత జాయింట్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ అన్నపరెడ్డి వీరారెడ్డి గారితో 90 సంవత్సరాల ఆకాశవాణి అనుభవాలను తెలుసుకుందాం. నమస్కారం వీరారెడ్డి గారు.
3: నమస్కారం నరసింహారావు గారు.
2: ముఖ్యంగా మీరు ఇప్పుడు 75 సంవత్సరాల వయసులో ఉన్నారు, మీ జీవితంలో ఆకాశవాణి ప్రవేశించిన తొలి సందర్భం మీకు ఏదైనా గుర్తుందంటారా?
3: అవును, ఆల్ ఇండియా రేడియో అంటే ఆకాశవాణికి 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆకాశవాణి శ్రోతలందరికీ ముందుగా శుభాభినందనలు. ఆకాశవాణిలో నా తొలి అనుభవం విషయానికి వస్తే, నేను హై స్కూల్లో చదువుకునే రోజుల్లో అంటే 1962-64 ప్రాంతంలో మా వేములకొకటి గ్రామంలో పంచాయతీ

0: నిడి ఉండేది. గ్రామం మధ్యలో రామాలయం ఎదురుగా కీర్తిశేషులు పల్లె సుబ్బయ్య గారి మేడలో పంచాయతీ కార్యాలయం, దాంట్లో ఒక రూంలో గ్రంథాలయం, మరొక రూంలో రేడియో ఉండేది. ఆ మేడపై గదులు మేము చదువుకునేవాళ్ళం. అందువల్ల మా స్కూల్ హెడ్ మాస్టర్ రాయపల్లి సుబ్బరామయ్య గారు పంచాయతీ రేడియోను ఉదయము సాయంత్రం పెట్టే బాధ్యతను మాకు అప్పగించారు. ఉదయం 7 గంటలకు, సాయంత్రం 6 గంటలకు రేడియో పెట్టేవాళ్ళం. దాని బయట వైపుకు ఒక లౌడ్ స్పీకర్ ఉండేది. చుట్టుప్రక్కల వాళ్ళందరూ పెద్దగా వినిపించేది. సాయంత్రం అయితే రైతులు పనులు ముగించుకొని రామాలయం అరుగు మీద సేద తీరుతుండేవాళ్ళు. రేడియోలో వచ్చే వ్యవసాయదారుల కార్యక్రమాలు, సినిమా పాటలు, ముఖ్యంగా ప్రాంతీయ జాతీయ వార్తలు ఆసక్తికరంగా వినేవాళ్ళు.
1: అప్పట్లో
0: ఆ రోజుల్లో గ్రామ రెడ్డి, కరణం, హెడ్ మాస్టరు మొదలగు పెద్దవాళ్ల ఇళ్లలో మాత్రమే రేడియోలు ఉండేవి. సాధారణమైన వ్యక్తుల ఇళ్లలో రేడియోలు ఉండేవి కాదు. గ్రామంలో ఈ కమ్యూనిటీ రేడియో మీదనే ఎక్కువ మంది ఆధారపడేవాళ్ళు.
1: అంటే అప్పట్లో సమాచార వ్యవస్థ అనేది ఒక రేడియో ద్వారా మాత్రమే ఉండేదంటారు.
0: ఉండేది అంతే. మరి ఆ తర్వాత కాలంలో రేడియో వాడకం పెరిగి కుటుంబ వాతావరణానికి చేరింది. రేడియో చుట్టూ కుటుంబం అనే భావన కూడా ఏర్పడింది.
1: అంటే ఒక చిన్న ప్రశ్న
0: చెప్పండి,
1: చిన్ననాటి రోజుల్లో రేడియో చుట్టూ కుటుంబ వాతావరణం ఎలా ఉండేదంటారు? అంటే మీకు తెలిసి?
0: నాకు తెలిసి చాలా తక్కువ కుటుంబాల్లోనే రేడియోలు ఉండేవి. ఆ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా సాయంకాలం పూట కూర్చొని వాళ్ళకి ఇష్టమైనటువంటి సినిమా పాటలు ఇట్లాంటివి వినేవాళ్ళు. అంతేకాకుండా రేడియో లేని చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు కూడా వీళ్ళతో చేరి వింటుండేవాళ్ళు. ఆ తర్వాత ఆదివారాలు వచ్చినట్లయితే ఇంకా ఎక్కువ మంది చేరి ఈ కార్యక్రమాల్ని వింటూ ఉండేవాళ్ళు.
1: నాటికలు, సినిమాలు కూడా వింటూ
0: ఎక్కువగా నాటికలు, సినిమాలు. అందులో ఆ రోజుల్లో ఆదివారం పూట ప్రత్యేకంగా నాటకాలు వచ్చేవి. ప్రత్యేకించి అవి వినేవాళ్ళు బాగా ఎక్కువ మంది.
1: మీరు గత సుమారు 40 ఏళ్లుగా కవితలు, పుస్తకాలు రాస్తున్నారు. మొదటిసారిగా మీ స్వరం లేదా కవిత ఆకాశవాణిలో వినిపించే రోజు గుర్తుందంటారా?
0: నన్ను ఈ ప్రశ్న 40 ఏళ్ల వెనక్కి తీసుకెళ్తుంది. నేను వయోజన విద్య శాఖలో కృష్ణా జిల్లా గుడివాడలో ప్రాజెక్ట్ అధికారిగా పనిచేస్తున్నప్పుడు, అంటే దాదాపు 1987-90 ప్రాంతంలో విజయవాడ ఆకాశవాణి కేంద్రం ద్వారా యువజన కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. మొదటిసారిగా కృష్ణా జిల్లా వయోజన విద్య కార్యక్రమాల తీరుతెన్నులపై ప్రసంగించాను. అదే ప్రసంగం నేను మా స్వగ్రామం బొమ్మలాపురంలో ఉండగా ఒకరోజు రాత్రి సమయంలో ప్రసారమైంది. నేను బజార్లో నడుస్తుండగా కొంతమంది అరుగుల మీద కూర్చొని రేడియో వింటున్నారు. అది నా ప్రసంగమే. నువ్వు ఇక్కడ ఉంటే రేడియోలో ఎలా మాట్లాడుతున్నావయ్యా అని నన్ను వాళ్ళు అమాయకంగా ప్రశ్నించారు. అప్పుడు నేను పొందిన అనుభూతి మరువలేనిది. ఆ సంఘటన నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది.
1: ఇంకొక ప్రశ్న
0: చెప్పండి.
1: కవిగా మీ ఆలోచన ప్రపంచంపై ఆకాశవాణి ఎలాంటి ముద్ర వేసిందంటారు?
0: ఇక కవిగా నా ఆలోచన ప్రపంచంపై ఆకాశవాణి ముద్ర అత్యంత కీలకమైనదని చెప్పాలి. విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు మా గుడివాడ వయోజన ప్రాజెక్టు ఉన్న గ్రామాల్లో తిరిగి వయోజనుల, అభ్యాసకుల, కార్యకర్తల అనుభవాలు రికార్డ్ చేసి కొన్ని ఎపిసోడ్లుగా ప్రసారం చేశారు. ఆ సందర్భంగా నేను రాసిన వయోజన విద్య ప్రబోధ గీతాలను రోల్ ప్లేస్ అంటే వీధి నాటకాలు రికార్డ్ చేసి ప్రసారం చేశారు. ఇవి ప్రజల్లో అక్షరాస్యతపై, పెద్దల చదువుపై, రాత్రి బళ్లపై ఎంతో ప్రభావం చూపాయని చెప్పాలి. అప్పట్లో వాటిని నేను అక్షర గీతాలు, అక్షర రూపకాలు, అక్షర గాథలు అనేటువంటి పేర్లతో చిన్న చిన్న పుస్తకాలుగా ప్రచురించాను. ఆ తర్వాత వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నూతన అక్షరాస్యుల పఠన సామాగ్రిగా ఎంపిక చేసి ఈ కేంద్రాలకు సరఫరా చేసింది. ఈ విధంగా నా రచనా ప్రవృత్తి వృత్తిపరంగా ఉపయోగపడడానికి దోహదం చేసింది. ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో నేను ఒక వయోజన విద్యా సాహిత్య రచయితగా పేరు తెచ్చుకోవడానికి నాకు కారణమైంది.
1: ఆ కాలంలో ఆకాశవాణి కళాకారులను ఎలా ప్రోత్సహించేది?
0: అవును, ఈ మాట వాస్తవమేను. అయితే ఆకాశవాణిలో ఉన్నటువంటి ఇతర కళాకారుల విషయం నాకు అంతగా పరిచయం లేదు. కానీ మార్కాపురంలో నాగరాజు గారు అనే ఆయన ఆకాశవాణిలో లలిత సంగీతం పాడుతుండేవాళ్ళు. మా గురువు గారు రాయపల్లి సుబ్బరామయ్య గారి దగ్గరికి హార్మోనియం మీద పాట ప్రాక్టీస్ చేసుకోవడానికి వస్తుండేవాళ్ళు. ఆయన చూస్తే నాకు ఆకాశవాణిని చూసినంత ఆనందంగా ఉండేది. ఆ తర్వాత రేడియోలో సమస్యపూర్ణ కార్యక్రమాలు మా గురువు గారు పద్యాలు కూడా రాస్తుండేవాళ్ళు.
1: అంటే సమస్యపూర్ణ కార్యక్రమానికి మీ గురువు గారు పద్యాలు
0: రాస్తుండేవాళ్ళు. వాటిని రేడియోలో వినడం మాకెంతో సంతోషాన్ని కలిగించేది. అలా రేడియో కళాకారులకు గుర్తింపు మాత్రం వాస్తవం. ఇక నా మటుకు నాకు

0: 1922 జూన్ 3వ తేదీన ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో అప్పటి స్టేషన్ ప్రోగ్రాం అధికారి సర్ ఎం సుధాకర్ మోహన్ గారు స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంగా నన్ను ఘనంగా సత్కరించారు. ఇది నాకెంతో ప్రోత్సాహాన్నిచ్చింది, అంతేకాక నాకు ఒక తీపి గుర్తుగా కూడా మిగిలిపోయింది.
1: ఓకే, మీరు ఆకాశవాణిలో ఇటు మార్కాపుర కేంద్రంలో అటు విజయవాడ కేంద్రంలో చాలా ప్రోగ్రాంలు ఇచ్చే ఉంటారు, అయితే మీకు అత్యంత దగ్గరైన ఆకాశవాణి కార్యక్రమం ఏది?
0: నేరుగా చెప్పాలంటే ఆకాశవాణి నిర్వహిస్తున్న ఉదయ కిరణాల కార్యక్రమం నాకు బాగా నచ్చడమే కాక నేను ఒక మంచి పుస్తకాన్ని ప్రచురించడానికి కూడా దోహదపడింది. నేను ఒక సంవత్సరం కాలం పాటు మా పశ్చిమ ప్రకాశంలో, అంటే ఇప్పటి మార్కాపురం జిల్లాలో నలుమూలలా తిరిగి 48 గ్రామాల చరిత్రను సేకరించి వాటిని ఫేస్బుక్లో రాసేవాడిని. మన ఊర్ల పేర్లలో ఏముంది అనేటువంటి శీర్షికతో ఇవి రాసేవాడిని. వాటిని పరిశీలించిన మార్కాపురం ఆకాశవాణి అప్పటి నిర్వాహకులు ప్రశాంత్ కిరణ్ గారు వాటిని ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారం చేయడానికి నన్ను ఆహ్వానించారు. వాటిని 14 వారాల పాటు ధారావాహికంగా ఉదయ కిరణాల కార్యక్రమంలో ప్రసారం చేశారు. వాటిపై వచ్చిన స్పందనలను స్టూడియోలో నాకు వినిపించినప్పుడు నేను పొందిన అనుభూతి మధుర అనుభూతిగా మిగిలిపోయింది. ఆ తర్వాత వాటిని మన ఊళ్ళ కథలనే పేరుతో పుస్తక రూపంగా తేవడం జరిగింది. ఆ పుస్తకం నాకు మంచి పేరును కూడా తెచ్చింది.
1: తెలుగు సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆకాశవాణి ఎంత ముఖ్య పాత్రను పోషించిందంటారు? అలాగే నేటి డిజిటల్ యుగంలో కూడా రేడియోకు ప్రత్యేక స్థానం ఉందని భావిస్తున్నారా?
0: ఆల్ ఇండియా రేడియో 90 ఏళ్ల క్రితం 1936 భారతదేశ ప్రసార సంస్థగా స్థాపించబడిన వివిధ భాషల్లో విద్యాపరంగాను సాహిత్యపరంగాను ఎంతో కృషి చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కవులను కళాకారులను ఆదరిస్తూ సాహిత్య సేవ చేసిందనడంలో సందేహం లేదు. మొదటి నుండి ఎందరో ప్రసిద్ధ కవులతో ఎన్నో కవి సమ్మేళనాలు నిర్వహించింది, మంచి మంచి నాటకాలు ప్రసారం చేసింది, సమస్య పూర్ణాలతో పద్య సాహిత్యాన్ని ప్రోత్సహించింది, లలిత సంగీత గీతాలను, కథలు, కథానికలను, వ్యాసాలను కూడా ప్రసారం చేసింది, అనేక సాహితీ ప్రక్రియలను శ్రోతలకు పరిచయం చేసింది. ఇది ఇక మన సంస్కృతి సాంప్రదాయాలకు, జానపద కళలకు పెద్ద పీట వేసిందని కూడా చెప్పాలి. నా మటుకు నాకు కేవలం మార్కాపురం ఆకాశవాణి కేంద్రం నుండి ఒక పుస్తకానికి సరిపడా కవితలను, వ్యాసాలను, ప్రసంగాలను ప్రసారం చేయడానికి అవకాశం కల్పించింది. ఆకాశవాణిలో నా వాణి అనే పేరుతో ఒక సంపుటాన్ని కూడా నేను ప్రచురించాను.
1: అంటే ఆకాశవాణిలో మీరు చదివిన కవితలు
0: వీటన్నింటిని ఒక పుస్తక రూపంలోకి తేవడం జరిగింది.
1: వెరీ గుడ్ సార్.
0: అలాగే రెక్కలు అనేటువంటి ప్రక్రియలో 100కు పైగా కవితలు కొన్ని వారాల పాటు ప్రసారమయ్యాయి. ఇంకా సూక్తి శుద్ధ వంటి కార్యక్రమాల్లో కూడా నేను పాల్పంచుకున్నాను. ఇంకా మా మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంపై చూతం రారండి అనేటువంటి ఒక డాక్యుమెంటరీ రూపకాన్ని కూడా నేను రాస్తే ఈ కేంద్రం నుంచి అది ప్రసారమైంది. అది నా జన్మకు సార్థకత చేకూర్చుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇంకా మీరు అడిగినటువంటి డిజిటల్ యుగంలో రేడియో కూడా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని నేను గట్టిగా భావిస్తున్నాను. డిజిటల్ ఇంకా అనేక సోషల్ మీడియా వేదికల ఆధిపత్యం ఉన్న ఈ సాంకేతిక యుగంలో కూడా పౌరులతో ప్రత్యేకంగా సంభాషించే ప్రధాన మాధ్యమంగా ఇది కొనసాగుతూ ఉంది. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఎంచుకోవడం రేడియోకు ఉన్నత ప్రాధాన్యతను, విశ్వాసాన్ని నొక్కి చెప్తుందని నేను భావిస్తున్నాను.
1: చాలా చక్కగా చెప్పారు వీరారెడ్డి గారు. ఒక కవిగా ప్రజాస్పందన రేడియో ద్వారా ఎలా అనుభూతి చెందారు?
0: ఇది ఆకాశవాణి ఎలా అభివృద్ధి చెందిందనే విషయాన్ని తెలిపే ప్రశ్నగా నేను భావిస్తున్నాను. నాకు తెలిసి 1960-70 ప్రాంతాల్లో ధనవంతుల ఇళ్లకే పరిమితమైన రేడియో రాను రాను ఇంటింటికి చేరువైంది. రాళ్లు కొట్టే కార్మికులు, పొలం పనులు చేసే కర్షకులు, ఇస్త్రీ బండ్ల వాళ్లు, వీధి బళ్ల అమ్మకందారులు అందరికీ రేడియో అందుబాటులోకి వచ్చింది. అది అందరికీ మెచ్చింది. అందులో ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమాలు, వ్యవసాయదారుల కార్యక్రమాలు బాగా ప్రజాదరణ పొందాయి.
1: ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, గ్రామీణ ప్రాంతాల్లో ఆకాశవాణి ప్రభావాన్ని మీరు ఎలా చూశారంటారు? మీకు తెలిసి, అంటే మీరు వయోజన విద్యలో పనిచేశారు కదా, ఎలా చేరువైందంటారు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆకాశవాణి, వాళ్ళ ప్రభావం ఎలా ఉంది ప్రజల మీద?
0: ప్రజల్లో ఒక ముఖ్యమైనటువంటి ప్రసార సాధనంగా రేడియో ఉండేది కాబట్టి రేడియో అందరికీ అందుబాటులో ఉండేది. అంతేకాకుండా అందులో వచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా మందికి ఉపయోగకరంగా ఉండేది కాబట్టి ఆ కార్యక్రమం రేడియో అందరికీ ఇష్టంగా ఉండేది. ఈ కార్మికుల కార్యక్రమంలో చిన్నక్క ఏకాంబరం పాత్రలు ఇప్పటికీ మర్చిపోలేనివి. రేడియో చిన్నక్క

0: అసలు పేరు రతన్ ప్రసాద్ అని చాలా మందికి తెలియదు కూడా. ఆమె ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసి తెలుగు శ్రోతల్లో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి. అలాగే రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్యలు కూడా న్యాయపతి రాఘవరావు గారు, కామేశ్వరులు గారు మంచి పేరు తెచ్చుకున్నారు. బాలానందం కార్యక్రమాన్ని మద్రాసు రేడియో కేంద్రం నుంచి బాలబాలికలు ఎంతో ఆకట్టుకుని ఉండేది. రారెండోయ్ రారెండోయ్ బాలల్లారా రారెండోయ్ అనే పాటతో పిల్లలందరూ కూడా రేడియో చుట్టూ గుమిగూడేవాళ్లు. బాలబాలికల శ్రేయస్సు కోసం వారు ఎంతో కృషి చేసినట్లు నేను విన్నాను.
1: చివరిగా ఒక ప్రశ్న అండి, 90 ఏళ్ళు ఆకాశవాణి ప్రయాణాన్ని మీరు ఒక మాటలో చెప్పాలంటే ఎలా నిర్వచిస్తారు? ఈ తరానికి రేడియో విని అలవాటు పెరగాలంటే ఏం చేయాలి?
0: 90 ఏళ్ల ఆకాశవాణి ప్రయాణాన్ని మీరు ఒక మాటలో చెప్పన్నారు. ఇది ప్రసార రంగంలో వచ్చిన సాంకేతిక విప్లవాన్ని తట్టుకుని నిలిచిన చిరంజీవిగా నేను ఆకాశవాణిని అభివర్ణిస్తున్నాను. ఇక యువతలో రేడియో వినేటువంటి అలవాటు పెంచడానికి యువత అభిరుచులకు అవసరాలకు అనుగుణంగా రేడియో కార్యక్రమాలు ఉంటే బాగుంటుందనేది నా ఆలోచన.
1: ఆకాశవాణితో మీకున్న అనుబంధాన్ని చాలా చక్కగా వివరించారు వీరారెడ్డి గారు, ధన్యవాదాలు.
0: నమస్కారాలు.
2: మీరు ఇంతవరకు 90 వసంతాల ఆకాశవాణి, 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ అన్నపరెడ్డి వీరారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. కొద్ది క్షణాల వార్తా ప్రసారం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఏఈ అధ్యకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో అబుదాబిలో ఈరోజు సమావేశమయ్యారు. బహుపాక్షికత లక్ష్యాన్ని సాధించే దిశగా బ్రిక్స్ భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ అంకిత భావంతో ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. భారతదేశ జాతీయ భద్రత ఆత్మనిర్భరతపైనే ఆధారపడాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. నీట్ యూజీ 2026 పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఏఈ యూరప్లలో పర్యటనలో భాగంగా ఈరోజు అబుదాబీ చేరుకున్నారు. అక్కడి ప్రెసిడెన్షియల్ ఎయిర్పోర్ట్లో యుఏఈ అధ్యకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్తో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ప్రధానంగా ఇంధన సహకారం, ద్వైపాక్షిక వాణిజ్యం అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ యుఏఈపై ఇటీవల జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. అవి పూర్తిగా ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. క్లిష్ట సమయాల్లో యుఏఈ నాయకత్వం చూపిన స్థైర్యాన్ని ఆయన ప్రశంసించారు. ఎమిరేట్స్కు భారతదేశం మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. ప్రస్తుత ప్రపంచ సంఘర్షణల కాలంలో చర్చలు, దౌత్యం మాత్రమే ముందుకు సాగే ఏకైక మార్గమని నరేంద్ర మోదీ పేర్కొంటూ
1: पूरे विश्व पर दिखाई दे रहा है। कौमों को फ्री

0: ओपन और सेफ बनाए रखना, ये हमारी सबसे बड़ी प्राथमिकता है। इस विजन में अंतर्राष्ट्रीय कानूनों का पालन आवश्यक है। भारत हर परिस्थिति में यूएई के साथ कंधे से कंधा मिलाकर खड़ा है और आगे भी खड़ा रहेगा।
1: కాగా పెట్రోలియం నిల్వలపై ఒక అవగాహన ఒప్పందంతో పాటు ఎల్పీజీ సరఫరాలపై భారత్ యుఏఈల మధ్య ఒక ప్రత్యేక ఒప్పందం కుదిరింది. అలాగే వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం కోసం ఒక ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. భారత పశ్చిమ తీరంలోని వడినార్లో ఒక నౌకా మరమ్మత్తు క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు ఒక అవగాహన ఒప్పందంపై కూడా సంతకాలు చేశాయి. బహుపాక్షికత లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అన్ని భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేయడానికి భారత్ అంకిత భావంతో ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం 2026 రెండవ రోజు ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో బహుపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి నాయకులిచ్చే ప్రాధాన్యతను ఈ సమ్మేళనం ప్రతిబింబిస్తుందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక నిర్మాణ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టడం అత్యంత ఆవశ్యకమని జయశంకర్ పేర్కొన్నారు. భారతదేశ జాతీయ భద్రత ఆత్మనిర్భరతపైనే ఆధారపడాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఈరోజు ఆయన అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా రక్షణ దార్శనికతను ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన స్తంభంగా ఎదుగుతోందన్నారు. కొత్తగా ప్రారంభించిన ఈ రక్షణ ప్రాజెక్టులు జాతీయ భద్రతను బలోపేతం చేస్తాయని, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేస్తూ యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని చెప్పారు. క్లిష్టమైన భద్రతా పరిస్థితుల్లో భారతదేశం ఆత్మనిర్భరతపైనే ఆధారపడి ఉండాలని, ఆత్మనిర్భర్ భారత్ చొరవ కింద బలమైన ఆత్మవిశ్వాసం గల భారతదేశానికి స్వదేశీ రక్షణ తయారయ్యే పునాది అని రక్షణ మంత్రి పేర్కొంటూ,
2: ఆడా సర్కార్ కే డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యా భారత్ కే లియే స్వదేశీ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కే రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మే అప్నీ భూమికా నిభాతీ హై. ఇసీ ఏడీఏ నే హమే ఎల్సీఏ తేజస్ మార్క్ 1 దియా और अभी मार्क 2 पर काम चल रहा है और अब यही एडीए 5th जनरेशन अमका पर भी काम कर रही है. फुल फ्लेज्ड 5th जनरेशन स्टील फाइटर होगा जो दुनिया के कुछ ही देशों के पास ऐसा फाइटर प्लेन होगा.
1: డ్రోన్లు మానవరహిత వైమానిక వ్యవస్థలు వాయుసేన సామర్థ్యానికి దోహదపడతాయని ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. మానవరహిత వైమానిక వ్యవస్థల యుఏఈ ఎస్పై సెంటర్ ఫర్ ఏరోస్పేస్ పవర్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్, ఇండియన్ మిలిటరీ రివ్యూ సంయుక్తంగా ఈరోజు నిర్వహించిన ఒక సెమినార్ ఎగ్జిబిషన్లో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ల సమయంలో డ్రోన్లు మానవరహిత వైమానిక వ్యవస్థలు మానవ ప్రాణాలకు ముప్పును తగ్గిస్తాయని ఏపీ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో ఉగాండా విదేశీ వ్యవహారాల మంత్రి ఒడోంగో జేజే అబూబకర్తో సమావేశమయ్యారు. భారత్ ఉగాండా దేశాల మధ్య దీర్ఘకాల సహకారం కొనసాగుతున్నదని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అంతకుముందు డాక్టర్ జయశంకర్ న్యూఢిల్లీలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీని కలిశారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితులు ప్రభావాలపై ఆయనతో చర్చలు జరిపినట్టు సోషల్ మీడియా పోస్టులో ఆయన తెలిపారు. అలాగే క్యూబా విదేశాంగ వ్యవహారాల మంత్రి బ్రూనో రోడ్రిగెజ్ పారిల్లాను కలిసినట్టు జయశంకర్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థుల పట్ల ప్రభుత్వం సున్నితంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. నీట్ యూజీ 2026 పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటించిందని, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు వచ్చే నెల 14వ తేదీ నాటికి అడ్మిట్ కార్డులు అందుతాయని వెల్లడించారు. వచ్చే సంవత్సరం నుండి నీట్ యూజీ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష సీబీటీ విధానంలో నిర్వహించనున్నట్టు మంత్రి తెలియజేశారు. ఎన్టీఏలో సంస్కరణలు అవసరమన్న కేంద్ర మంత్రి, భవిష్యత్తులో ఎటువంటి అవకతవకలు జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నట్టు వెల్లడించారు. అర్హత కలిగిన ఏ విద్యార్థి కూడా ఏ కారణంగానూ తమ హక్కులను కోల్పోకూడదని ప్రభుత్వం దృఢంగా భావిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
3: अगले साल से नीट की परीक्षा

0: कंप्यूटर बेस्ड टेस्ट से हो। निश्चित रूप में एनटीए को और सुधारने की आवश्यकता है, उसको हमने गंभीरता से लिया। 24 की जो लूफल्स आई थी, 24 की लूफल्स को इस बार हमने पूरा पैक किया था, पूरा ठीक किया था, लेकिन उसके बावजूद भी ये फिर घटना हुई है। इसलिए एनटीए में निश्चित रूप में और सुधार की आवश्यकता है, इसको सुधार किया ही जाएगा। तुलनात्मक ओएमआर से सीबीटी थोड़ा प्रोटेक्टेड है, इस बार माल प्रैक्टिस होने नहीं देंगे।
1: మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పాలు పంచుకోవాలని భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత శాఖ పౌరులకు విజ్ఞప్తి చేసింది. నషాముక్త భారత్ అభియాన్ ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, మాదక ద్రవ్య రహిత భారత్ను నిర్మించాలనేది ఒక జాతీయ సంకల్పమని ఆ శాఖ కార్యదర్శి సుధాంశ్ పంత్ అన్నారు. నషాముక్త భారత్ అభియాన్ కింద నషాముక్తి మిత్రగా మారి మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడంలో పౌరులు తమ వంతు సహకారం అందించడానికి, అలాగే ఆసక్తి గల ప్రతి పౌరునికి ఒక అధికారిక వేదికను కల్పించడం ద్వారా ఈ ఉద్యమాన్ని ప్రజాస్వామీకరించడమే ఈ చొరవ లక్ష్యమని సుధాంశ్ పంత్ తెలిపారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా భారత అత్యున్నత న్యాయస్థానం వర్చువల్ విచారణలు చేపట్టాలని నిర్ణయించింది. సోమ శుక్రవారాలు ఇతర రోజులుగా ప్రకటించిన రోజులలో జాబితా చేయబడిన విషయాలు, అలాగే పాక్షిక పనిదినాలలో చేపట్టే విషయాలు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాత్రమే విచారించబడతాయని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భరత్ పరాశర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంధనాన్ని గరిష్టంగా వినియోగించుకునేందుకు న్యాయమూర్తులు తమలో తాము కార్ పూలింగ్ ఏర్పాట్లను ప్రోత్సహించాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్టు తెలిపారు. రిజిస్ట్రీలోని ప్రతి విభాగంలోనూ 50% వరకు సిబ్బందిని వారానికి 2 రోజుల వరకు ఇంటి నుండి పనిచేయడానికి అనుమతించినట్టు తెలిపారు. లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై జట్టు 9 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, క్రిస్టియన్ ఎట్టే నేతృత్వంలోని జర్మన్ ప్రతినిధి బృందంతో న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు. న్యాయ సంస్కరణలు, న్యాయ వ్యవస్థ సహకారం, న్యాయ పంపిణీ వ్యవస్థల్లో నూతన ఆవిష్కరణల రంగాల్లో భారత్ జర్మనీ సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపినట్టు కేంద్ర మంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో అబుదాబీలో ఈ రోజు సమావేశమయ్యారు. బహుపాక్షికత లక్ష్యాన్ని సాధించే దిశగా బ్రిక్స్ భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ అంకిత భావంతో ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. భారతదేశ జాతీయ భద్రత ఆత్మ నిర్భరతపైనే ఆధారపడాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. నీట్ యూజీ 2026 పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు లలిత గీతం వింటారు, వినే ముందు వాణిజ్య ప్రకటన.
3: శ్రీ చైతన్య సిద్ధ

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 అవుతుంది. మరి కాసేపట్లో హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: మరి కార్యక్రమంలో మీరు ఫోన్ చేసి పాట వినాలి అనుకుంటే మీరు ఫోన్ చేయవలసిన మా నంబర్లు 259611, మరొక నంబర్ 259612, ఎస్టిడి కోడ్ 08518. ఫస్ట్ కాలర్, హలో హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: మేడం, నా పేరు నరేష్ మేడం, ముసాకోట మహబూబ్నగర్ జిల్లా.
0: చెప్పండి నరేష్ గారు, బాగున్నారా?
1: చాలా బాగున్నాం మేడం, మీరు
0: బాగున్నారా? బాగున్నానండి.
1: మేడం జెమిని మేడం సినిమా పేరు.
0: జెమిని అందులో అండి.
1: బ్రహ్మ ఓ బ్రహ్మ అనే పాట కావాలి మేడం.
0: ఓకే అండి, మీకోసం మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేద్దామా?
1: నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మణ్ టోటల్ మా ముసాకోట గ్రామ ప్రజలందరి కోసం కూడా మేడం.
0: ఓకే అండి, మీకోసం మీ గ్రామ ప్రజలందరి కోసం పాట వినేద్దాం. ఓకే అండి, వెల్కమ్.

0: హలో, కర్నూలు ఎఫ్ఎం అండి.
1: మేడం, నాకు పండురంగ మహాత్సవంలోని పాట కావాలండి.
0: మీ పేరు చెప్పలేదు.
1: నా పేరు రఫీక్ అండి.
0: రఫీక్ గారు ఎక్కడి నుంచి అండి?
1: కర్నూలు అండి.
0: కర్నూలు నుంచి. ఓకే అండి. అందులో ఏదండి పానరంగ మహత్యంలో?
1: అమ్మ అని పిలిచి ఆలకించదమ్మా అండి.
0: ఓకే అండి, మీకోసం పాట వచ్చేస్తుంది, వినేద్దామా మరి?
1: మా రిహాన్ కోసం అండి ఇది.
0: హలో అండి.
1: హలో, మా రిహాన్ అల్లుడు అండి.
0: ఓకే ఓకే అండి.
1: శ్రీలక్ష్మి స్కూల్ చదువుతాడండి. థర్డ్ క్లాస్ వచ్చాడండి. సారీ,
0: థర్డ్ క్లాస్. ఓకే అండి, కంగ్రాట్స్. పాట వచ్చేస్తుంది మరి, వినేద్దామా?
1: హాయ్ చెప్పండి ఒకసారి వానికి.
0: హలో,
1: హాయ్ చెప్పండి రిహాన్కి.
0: రియాన్, హలో, మాట్లాడాలి.
2: హలో,
0: హాయ్ రియాన్.
2: బాగున్నారా?
0: బాగున్నాను. నువ్వు బాగున్నావా?
2: బాగున్నాను.
0: ఓకే, మరి కంగ్రాట్స్, మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటున్నావు. ఇలాగే చదవాలి, సరేనా? ఓకే, నీకోసం కోరిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి అండి?
1: జగిత్యాల జిల్లా వెల్లూర్ నుండి జాప భూమేశ్వర్.
0: భూమేశ్వర్ గారు చెప్పండి, మరి ఏ సినిమా నుంచి వింటారు పాట?
1: సుస్వాగతం.
0: సుస్వాగతం అందులో
1: ఆలయాన హారతిలో.
0: ఓకే అండి, పాట వచ్చేస్తుంది, మరి వినిద్దామా?
1: థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్ అండి.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: హలో నమస్తే.
0: నమస్తే అండి, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి చేస్తున్నారండి?
1: నా పేరు అనుమనామోహన్ మేడం, మాది ముంద్రాయి గ్రామం, సంజయమండలం, వరంగల్ జిల్లా.
0: ఓకే అండి, ఏ సినిమా నుంచి వింటారండి పాట?
1: జయం సినిమా నుండి పాట.
0: జయంలో
1: రాను రాను అంటూ
0: ఏదండి?
1: రాను రాను అంటూ ఉన్న చిన్నది.
0: ఓకే అండి, మరి మీకోసం పాట వచ్చేస్తుంది, వినిద్దామా? ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే
3: అబ్బబ్బ

0: హలో, కర్నూల్ ఎఫ్ఎం అండి. హలో హలో హలో, కర్నూల్ ఎఫ్ఎం వినిపిస్తుందా అండి? హలో హలో, కర్నూల్ ఎఫ్ఎం.
1: హలో, నమస్తే. శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి.
1: నెల్లూరు జిల్లా బుత్తిరెడ్డిపాళెం నుంచి మస్తాన్ భాష మేడం.
0: మస్తాన్ భాష గారు, చెప్పండి, మరి ఏ సినిమా నుంచి వింటారు పాట?
1: మేడం, ఇవాళ అంతర్జాతీయ ఉమ్మడి కుటుంబ దినోత్సవం మేడం.
0: అవునండి,
1: అందరికీ ఉమ్మడి కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ అండి.
1: అంటే మేడం, ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు లేవు మేడం, కలిసి ఉండడం లేదు. ఎవరెవరు డివైడ్ ఉంటున్నారు, గెట్ టుగెదర్ లాగా పెట్టుకోవాలి మేడం, మాట్లాడుకొని పలాన రోజు గెట్ టుగెదర్.
0: కల్చర్ కూడా స్టార్ట్ అయింది కదండి.
1: అదే గెట్ టుగెదర్ ఇక్కడ మా ఊళ్ళో రెడీగా రోళ్ళు చేస్తుంటారు అప్పుడప్పుడు. అలాగా అలాగా అందరు బాగుండాలి సంతోషాలతో. మళ్ళీ ప్రేమాభిమానాలు, ఎంత స్మార్ట్ ఫోన్ కంప్యూటర్ వచ్చినా ఒక రూపా దాన్ని పక్కన పెట్టి డైరెక్ట్ గా ఒక దగ్గర కూర్చొని
0: ఆప్యాయంగా ఉండాలి,
1: ప్రేమాభిమానాలతో ఆప్యాయంగా ఉండాలని కోరుకుంటున్నాం మరోసారా.
0: ఓకే అండి, థ్యాంక్ యూ.
1: చెప్పండి మేడం. కలిసి ఉందాం రా సినిమాలో నుంచి. కలిసి ఉంటే కలదు సుఖం.
0: విన్నారా అండి ఈవినింగ్ ప్రోగ్రామ్?
1: ప్రోగ్రామ్ కుదరలేదు మేడం, వర్క్ ఉంది ఇంపార్టెంట్ గా.
0: అవునా? ఓకే అండి. ఓకే ఓకే అండి. వింటుంటారండి రేడియో
1: మేడం?
0: వింటుంటారా రేడియో?
1: వింటాం మేడం. ఏంటంటే మాకు రేడియో అంటే చిన్నప్పటి నుంచి భయపడత అలవాటు మేడం. అది వింటుంటాం, చాలా చక్కగా ఉంటాయి కార్యక్రమాలు. కర్నూలు బ్రహ్మయ్య గారు కర్నూలు కథానికలు, కర్నూలు జరిగిన కార్యక్రమాలు మాకు వాట్సాప్ చేస్తారు.
0: ఓకే అండి, అవన్నీ
1: మరీ
0: మీకోసం. పాట
1: గారికి ధన్యవాదాలు. మా ఫ్రెండ్స్ అందరికి ఉమ్మడి కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలు.
0: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేసింది, వినేద్దాం.
1: థ్యాంక్ యూ.

0: హలో, కర్నూలు ఎఫ్ఎం అండి.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరండి? పోలయ్య గారు. కాల్ బాగా కలుస్తుంది అండి మీకు. చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారు పాట?
1: మేడం, ఈరోజు అంతర్జాతీయ
0: కుటుంబాల దినోత్సవం. అవునండి.
1: కలసి ఉంటే కలదు సుఖం.
0: ఇందాకే పాట వేశాను, అది ఇప్పుడే జస్ట్ అయిపోయింది. ఇంకోటి ఏదైనా
1: మేడం?
0: అందులో అది వేసానండి పాట. ఇంకోటి ఉంటుంది కదా కుటుంబం గురించి, అది ఇప్పుడే అయిపోయిందండి. ఇందాక వేరే శ్రోత అడిగారు.
1: కలిసి ఉంటే కలదు సుఖం, ఎన్టీ రామారావు గారి
0: సినిమా పేరు అది.
1: కలిసి ఉంటే కలదు సుఖం, ఎన్టీఆర్ గారిది.
0: ఓకే అండి, పాట ముద్దబంతి. ఓకే అండి, పాట వచ్చేస్తుంది, మరి వినేద్దామా?
1: ఓకే మేడం, మన కర్నూలు ఎఫ్ఎం శ్రోతలందరి కోసం, మీ కోసం, మా కోసం గుడ్ నైట్ బాయ్ మేడం.
0: ఓకే అండి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్రగానం. ఇవాల్టి ఈ కార్యక్రమంలో రాజకుమారుడు చిత్రం నుంచి పాటలు వింటారు.

మీరింతవరకు వైజయంతి మూవీస్వరి రాజకుమారుడు చిత్రం నుంచి పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు మణిశర్మ, గాత్రం అందించారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర, ఉదిత్ నారాయణ్, కవిత కృష్ణమూర్తి, సుఖ్వీందర్ సింగ్, సుజాత మోహన్, శంకర్ మహాదేవన్ బృందం. మరి ఇంతటితో ఈనాటి ఏక చిత్రగానం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, అలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో మొదటి పాట వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన.

ఇప్పుడు వినండి తోబు టూలు చిత్రం కోసం పి సుశీల ఆలపించిన అన్సెట్ సాహిత్యం. ఇది మోహన్ దాస్ సంగీత నిర్వహణలో.

వింటున్న పాట తాతమ్మ కళ చిత్రం కోసం. ఘంటసాల భానుమతి ఆలపించింది. కోసరాజు గీతం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

పూరు పోట పోతుంటే తోడుగను నిలవాలి. ఏటి గట్టు మీదను ఎగురుకుంటూ రావాలి, పూరు పోట పోతుంటే తోడుగను నిలవాలి. నీ సర్ది మూట విప్పితే నువ్వు సరసన కూర్చోవాలి, ముద్ద ముద్దకు నిన్ను.

కార్యక్రమంలో తర్వాత శ్రీకృష్ణ సత్య చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన పింగళి సాహిత్యం పెండ్యాల సంగీతం వినండి.

మీరు విన్న ఈ పాట ఇంటి గుట్టు చిత్రం కోసం ఘంటసాల చిక్కి ఆలపించింది. సాహిత్యం మల్లాది, సంగీతం ఎంఎస్ ప్రకాష్. ఇక కార్యక్రమంలో చివరిగా ఘంటసాల పీసుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, చలపతిరావు సంగీత నిర్వహణలో డాక్టర్ బాబు చిత్రం నుంచి ఈ పాట.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 11 గంటలకు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి